0: charity, or the number of rituals like yajna, the penance, or the wisdom, or the pursuit after the nectarine path of truth, anything whatsoever will never give any sort of self-control. Inquiry, discussion, investigation will never help us to tread along the path of dharma.
1: ప్రపంచములో అని ప్రతి మానవుడు తమ జీవితం పరిధం పరమావధికి మార్గమేమని కూడాను గుర్తించుకోలేకపోతున్నాడు.
0: హ్యూమన్ బీయింగ్ టుడే ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ఎయిమ్ ఆఫ్ హిస్ లైఫ్.
1: గుర్తించుకోలేకపోతున్నాను అనేటువంటి విచారం కూడాను లేకపోతున్నది.
0: ఈవెన్ ఇఫ్ రికగ్నైజెస్ హీ డజంట్ థింక్ అబౌట్ ఇట్.
1: జీవితం అంటే ఏమిటి?
0: What do you mean by life?
1: జీవిత పరమావధి యొక్క లక్ష్యం ఏమిటి?
0: What is the aim of life?
1: అని దివ్య భావాన్ని మానవుడు విచారించడమే ప్రధాన కర్తవ్యం.
0: It's the main responsibility of every human being to have these divine feelings.
1: జీవిత పరమాశయము, కడుపు నిండుకు తిండి, కంటి నిండుకు నిద్ర, ఒంటి నిండుకు బట్ట, ఇంటి నిండుకు పిల్లలు, కళకళలాడే కలత్రం, తలతలలాడే వస్తువాహనాదులే జీవిత పరమావధిని భావించి మురిసిపోతున్నారు.
0: మ్యాన్ ఇస్ అల్యూరింగ్ హిమ్సెల్ఫ్ అండ్ హస్ టేకెన్ ఇస్ ది ఎయిమ్ ఆఫ్ లైఫ్ ద ఫుడ్, రేమెంట్ అండ్ షెల్టర్, ఎనఫ్ ఆఫ్ చిల్డ్రన్ ఎట్ హోమ్ అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్లెజర్స్ అండ్ కంఫర్ట్స్ కన్వీనియన్సెస్.
1: ఇది కొంతవరకు అవసరమే.
0: దిస్ ఇస్ నీడెడ్
1: కానీ ఇవన్నీ కూడాను జీవనోపాధికి సంబంధించినవే కానీ జీవిత పరమావధికి సంబంధించినవి కాదు.
0: దే ఆర్ ఆల్ రిలేటెడ్ టు ద లైఫ్ జర్నీ బట్ నాట్ ది పర్పస్ ఆఫ్ లైఫ్.
1: జీవనోపాధితో పాటు జీవిత పరమావధిని కూడాను గుర్తించాలి.
0: అలాంగ్ విత్ లివింగ్ వన్ హ్యాస్ టు నో ద ఎయిమ్ ఆఫ్ లైఫ్.
1: మానవత్వం అనేటువంటిది సామాన్యమైనటువంటి జీవితం కాదని, ఇది చాలా విలువైనదనియు, జీవించదగినదనియు, అర్థవంతమైనటువంటిదని కూడాను విచారించాలి.
0: హ్యూమన్ లైఫ్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ వన్. ఇట్ ఇస్ హైలీ వాల్యుబుల్. ఇట్ హ్యాస్ టు బి లివ్డ్, చెరిష్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్.
1: గృహస్థులైనటువంటి ప్రతి మానవులకును గృహస్థ ధర్మంతో పాటు గృహస్థారణ్యములో సంచరించేటువంటి ప్రతి మానవులకును బృహదారణ్యం యొక్క సంబంధం కూడాను కొంత గుర్తించాలి.
0: ఎవ్రీ హౌస్ హోల్డర్ బిసైడ్స్ హిస్ డైలీ రెస్పాన్సిబిలిటీస్ అండ్ డ్యూటీస్ విల్ హ్యావ్ టు అండర్స్టాండ్ సర్టన్ ఆఫ్ ది థింగ్స్ దట్ రిలేట్ టు ద లైఫ్ ఆఫ్టర్.
1: గృహదారణ్య వాసులకు బృహదారణ్య నివాసం అత్యవసరం.
0: దట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ ఈజ్ ఆల్సో నీడెడ్ ఫర్ ది హౌస్ హోల్డర్.
1: ఏమిటి ఈ బృహదారణ్యము?
0: వాట్ ఈస్ దిస్ లైఫ్?
1: బృహత్తరమైనటువంటి యొక్క ఆశ్రమము.
0: That is mighty hermitage.
1: ఏమిటి ఈ బృహస్తరమైనటువంటి ఆశ్రమం?
0: What is this mighty hermitage?
1: వాక్కు, మనసు, ఆత్మ, ప్రాణము, ఈ మూడింటి యొక్క సమ్మిళిత స్వరూపము.
0: ఇట్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ ద వర్డ్, ద మైండ్ అండ్ ద లైఫ్.
1: వాక్ తేజస్సు,
0: ద వర్డ్ ఈజ్ ఎఫల్జెన్స్,
1: మనసు అన్నమయం.
0: The mind comes out of the food.
1: Pranamu rasamayamu.
0: This life is the life fluid.
1: Tejomayamainatuvanti yokka vaakku annamayamaina manasunandu cheri pranamayamainatuvanti rasam ga roopanduto vachindi.
0: This world which is all effulgent will be there in the form of the food which is partaken, that grows into the mind and shapes finally as life fluid.
1: Raso vai saha. ఇది ఏ బ్రహ్మస్వరూపం అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ రసోవై సహ, ద ఫార్మ్ ఆఫ్ బ్రహ్మన్.
1: ఈ రసతత్వము కేవలం ఒక ప్రాణము నందు మాత్రమే ఉంటున్నది.
0: దిస్ లైఫ్ ఫ్లూయిడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ దిస్ లైఫ్ ఓన్లీ.
1: ప్రాణమే ఈ జగత్తుకు మూలాధారము.
0: ద లైఫ్ ఇస్ ద బేసిస్ ఫర్ ది ఎంటైర్ వరల్డ్.
1: అయితే ఈ ప్రాణములకు అతీతమైనటువంటి ఒక ఆత్మ కూడా ఉన్నది.
0: హౌఎవర్ బియాండ్ ద లైఫ్ ప్రిన్సిపల్ దేర్ ఇస్ ది ఆత్మ.
1: కనుక వాక్కు, మనసు, ప్రాణం మూడింటి యొక్క బృహత్తరం స్వరూపమే ఈ బృహదారణ్యము.
0: దిస్ బృహదారణ్య ఇస్ ద మైటీ కాంబినేషన్ ఆఫ్ దిస్ వర్డ్ మైండ్ అండ్ లైఫ్.
1: అరణ్యవాసులు దీనిని నిరంతరము చింతించి ఆత్మతత్వాన్ని గుర్తించి ఆనందాన్ని అనుభవించటం చేత దీనికి అరణ్యము అని కూడా ఒక పేరు వచ్చింది.
0: As most of the people that spend time in the forest, they made inquiry of themselves and they had all the
1: bliss. అరణ్యం నుండి ఆవిర్భవించినటువంటి అగ్ని కూడాను అరణ్యము అని పేరు వచ్చింది.
0: It is also called the Aranya.
1: కనుక మానవుని యొక్క జీవితమునకు అగ్నే ప్రారంభము, అగ్నే జీవితము, అగ్నియే అంత్యము.
0: So for human life, fire is the beginning and fire is there and at the end too.
1: తల్లి గర్భాగ్ని నుండి పుట్టి,
0: having been born out of mother's womb of fire,
1: దేహాగ్నితో జీవించి,
0: sustaining life in fire,
1: కాష్టాగ్నితో అంత్యమవుతుంది ఈ దేహం,
0: and the body ends finally in fire.
1: కనుక జీవితములకు జన్మ మరణములకు అగ్నియే మూల కారణము.
0: Therefore for the entire sustenance, birth and death, the life is this, fire is responsible.
1: ఈ అగ్నియే దివ్య స్వరూపము.
0: This fire is divine form.
1: అగ్నియే తేజోమయము.
0: This fire is effulgent.
1: సమస్త ప్రపంచమును కూడాను కాపాడునది అగ్నియే.
0: It is the fire that protects the entire world.
1: అయితే ఈ అగ్నికి కొంత పరిమితం కావాలి.
0: However, it must be under certain limits.
1: నశ్రేయో నియమం వినా.
0: There will be no welfare. దేనికి
1: నిపుణులు కొంత నియమం ఉండాలి.
0: For everything there should be a limit.
1: ఈ అగ్ని స్వరూపమైనటువంటి ఒక బ్రహ్మతత్వాన్ని గుర్తించే నిమిత్తము ప్రాచీన కాలం నందు యజ్ఞయాగాదులు ప్రారంభిస్తూ వచ్చారు.
0: To understand this Brahman, which is the form of fire, the ancients have undertaken these rituals, yajna and yaga.
1: Mano bhishtamanu nerveetchukune nimittam kaadu.
0: Not for the fulfillment of desire.
1: Vanchalanu chellinchukune nimittam kaadu.
0: Not to get the desire.
1: Badhalanu pogottukune nimittam kaadu.
0: Not to get relieved of
1: kashtamanu visarjinche nimittam kaadu.
0: It's not for augmentation.
1: Kevalamu aatmanandamanu pondhe nimittame yajna yagaadulu prarambhincharu.
0: They have undertaken yajna and yaga for the bliss of the self.
1: ఒకనొక సమయంలో
0: ఎట్ వన్ టైమ్
1: జనక మహారాజు గొప్ప యజ్ఞమును ప్రారంభించాడు.
0: కింగ్ జనక స్టార్టెడ్ ఎ బిగ్ యజ్ఞ.
1: ఈ యజ్ఞములకు మహామహా పండితోత్తములందరూ కూడాను ప్రవేశించారు.
0: మెనీ మెనీ పండిట్స్ పార్టిసిపేటెడ్ ఇన్ దట్ యజ్ఞ.
1: ఇందులో స్త్రీలు కూడాను ప్రవేశించారు మహాపండితులుగా.
0: Great pandits, women also participated.
1: Maitreyi, Sandhilni, Gargi, ilanti varanta kudanu goppa panditulu.
0: Maitreyi, Gargi are great pandits.
1: Ilanti pandit sabhalopala,
0: in the court of pandits,
1: Ashwarudu aneetvanti oka maharishi,
0: a saint by name Ashwarudu,
1: Yajnavalkuni prashnistu vachadu.
0: Started questioning saint Yajnavalkya.
1: Devatalu enta mandi ikkada?
0: How many deities, devatas are here?
1: అనగా అతి సూక్ష్మమైన హృదయం కలిగినటువంటి వాడు కనుక యాజ్ఞవల్కుడు ఇక్కడ అనేటువంటి పదాన్ని ఆధారం తీసుకున్నాడు.
0: అది యాజ్ఞవల్క ఇస్ హైలీ ఇంటెలిజెంట్, హి హస్ టేకెన్ దిస్ వర్డ్ ఇక్కడ హియర్.
1: 3306 మంది ఉన్నారు అన్నాడు.
0: హీ సెడ్ 3306.
1: ఏమిటి, దేవతలు 3306 మంది ఉంటున్నారా?
0: వాట్ దేవతాస్ డైటీస్ ఆర్ 3306.
1: ఆశ్చర్యపడిపోయింది.
0: All in the court were surprised.
1: యాజ్ఞవల్కుని ఉద్దేశం ఏమిటి? ఆ యొక్క సమావేశంలో ఉండినటువంటి ప్రతి వ్యక్తి కూడాను దైవ స్వరూపమే.
0: What is the view of యాజ్ఞవల్క్య? Those that assemble there in that court are the form of the divinity.
1: దైవము మానుష రూపేణ.
0: God is in the form of a human being.
1: కనుక మనిషిని మనిషిగా భావించలేదు ఆనాడు యజ్ఞయాగాధికతుల యొక్క సమావేశమునందు.
0: They have not undertaken yajna yaga stating is human beings as
1: such. Vyakti kudanu bhagavat swarupuniga bhavincharu.
0: Every individual is the form of God.
1: Tiriki Ashwarudu maroka prashna veyichadu.
0: Later Ashwarudu has put another question.
1: Yajnavalaka, ee 3306 mandi devatala lopala kontha varaku tagginchadaniki veelavutunda annadu.
0: He asked Yajnavalaka, is it possible to decrease the number of devatas, deities?
1: తప్పక తగ్గించవచ్చును అని చెప్పాడు యాజ్ఞవల్కుడు.
0: యాజ్ఞవల్క సెడ్ వై నాట్, ఇట్ క్యాన్ బి డన్.
1: అయితే ఎంతమంది దేవతలు?
0: దెన్ హౌ మెనీ దేవతాస్ ఆర్ దేర్?
1: ఇక్కడ అనేటువంటి పదం లేదు అక్కడ. ఎంతమంది దేవతలు?
0: హీ డిడ్ నాట్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ వర్డ్ ఇక్కడ హియర్. హౌ మెనీ ఆర్ దేర్?
1: 36 మంది దేవతలు ఉన్నారు అన్నాడు.
0: హీ సెడ్ 36 ఆర్ దేర్.
1: వారిని గురించి వివరించవచ్చునా?
0: వుడ్ యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దెమ్?
1: తప్పక వివరిస్తానన్నాడు.
0: హీ సెడ్ సర్టన్లీ.
1: 8 వసువులు.
0: 8 అర్వసువులు,
1: 11 రుద్రులు,
0: 11 రుద్రులు,
1: 12 ఆదిత్యులు,
0: 12 ఆదిత్యులు,
1: ఇంద్రుడు ప్రజాపతి,
0: ఇంద్రుడు ప్రజాపతి,
1: ఈ అందరూ చేర్చి 33 మంది దేవతలు అవుతారు అన్నారు.
0: ఆల్ విల్ మేక్ ఇట్ టోటల్ ఆఫ్ 33 దేవతస్.
1: వసువులు 8 మంది,
0: వసువులు ఆర్ 8,
1: రుద్రులు 11 మంది,
0: రుద్రులు ఆర్ 11,
1: ఆదిత్యులు 12 మంది,
0: ఆదిత్యులు 12,
1: ఇంద్రుడు ప్రజాపతి,
0: ఇంద్రుడు అండ్ ప్రజాపతి,
1: వీరందరూ చేర్చి 33 మంది అన్నాడు.
0: దే మేక్ ఏ టోటల్ ఆఫ్ 33.
1: సరే అని సభ అంతా కూడా కొంత తల ఊచింది.
0: ది ఎంటైర్ కాంగ్రిగేషన్ అగ్రీడ్ విత్ దిస్ స్టేట్.
1: ఇందులో గార్గి లేచి,
0: ఇన్ ద మీన్ టైమ్ గార్గి గాట్ అప్,
1: మహాపండితోత్తమ
0: స్కాలర్,
1: ఈ 33 మంది దేవతల నుంచి ఇంకేమైనా కొంచెం తగ్గించడానికి వీలవుతుందా అన్నాడు.
0: షీ ఆస్క్డ్, is there still a possibility to reduce the number further?
1: తప్పక సాధ్యమవుతుంది అన్నాడు.
0: Is it certainly possible?
1: చెప్పమన్నాడు.
0: She wanted him to say.
1: 6 మంది అన్నాడు.
0: He said only 6.
1: ఎవరు ఈ 6 మంది?
0: Who are they?
1: అగ్ని,
0: ఫైర్,
1: పృథ్వి,
0: ఎర్త్,
1: వాయువు,
0: విండ్,
1: ఆదిత్య,
0: ఆదిత్య,
1: అమరత్వము,
0: ఇమ్మోర్టాలిటీ,
1: అధ్వరము,
0: అధ్వరము.
1: ఈ 6 మంది నిజమైన దేవతలు అన్నారు.
0: These 6 are true దేవతాస్, డైటీస్.
1: తిరిగి అశ్వినుడు లేచి, ఈ 6 మంది నుంచి కూడా ఇంకా కొంతవరకు తగ్గించవచ్చునా అని ప్రశ్నించాడు.
0: అశ్వినుడు గాట్ అప్ అగైన్, కెన్ యూ స్టిల్ ఫర్దర్ డిక్రీజ్ ద టోటల్?
1: తప్పక తగ్గించవచ్చునన్నాడు యాజ్ఞవల్కుడు.
0: యాజ్ఞవల్కుడు సెడ్ సర్టన్లీ యూ కెన్ రిడ్యూస్ ద నంబర్.
1: అయితే ఎంతమంది?
0: దెన్ హౌ మెనీ ఆర్ దేర్?
1: ముగ్గురు మాత్రమే అన్నాడు.
0: ఓన్లీ 3 ఆర్ దేర్.
1: ఎవరు ఈ ముగ్గురు?
0: హూ ఆర్ దీస్ 3?
1: భూత భవిష్యత్ వర్తమాన కాలంలో 3 దేవతలు ఉన్నాడు.
0: ది 3 దైతి దేవతాస్ ఆర్ ద పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
1: దీనిని అంగీకరించారు అందరు.
0: ఎవ్రీబడి యాక్సెప్టెడ్ దిస్.
1: ఈ ముగ్గురు నుంచి కూడా ఇంకా ఏమైనా తగ్గించవచ్చునా?
0: అవుట్ ఆఫ్ ది 3 కెన్ యూ స్టిల్ ఫర్దర్ రిడ్యూస్?
1: అవును, తగ్గించవచ్చును.
0: ఎస్, ఇట్స్ పాసిబుల్.
1: ఎవరు ప్రధానమైనటువంటి దేవతలు అన్నాడు?
0: హూ ఆర్ ది చీఫ్ మోస్ట్ ఇంపార్టెంట్?
1: 2 అన్నాడు.
0: హి సెడ్ 2.
1: ఇది ఏ? అన్నము, ప్రాణము.
0: దీస్ టూ ఆర్ ఫుడ్ అండ్ లైఫ్.
1: అయితే ఈ 2 నుంచి కూడా ఇంకేమైనా తగ్గించవచ్చునా?
0: అవుట్ ఆఫ్ దీస్ 2 కెన్ యూ స్టిల్ ఫర్దర్ రిడ్యూస్?
1: తగ్గించవచ్చు అన్నాడు.
0: ఎస్, ఇట్స్ పాసిబుల్.
1: ఏ విధంగా తగ్గి? ఒకటిన్నర దేవుడు అన్నాడు.
0: హి సెడ్ 1.5 గాడ్.
1: ఏమిటి ఒకటిన్నర దేవుడు అంటే అర్థము?
0: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ 1.5 గాడ్?
1: గాలి సర్వ పదార్థములు యందు కూడా ఈమిడి ఉంటున్నది.
0: ఎయిర్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ద మ్యాటర్.
1: కనుకనే ఈ సర్వ పదార్థములు యందు కూడా సర్వత్రా నిండి నుండి ఈ గాలికి అద్వత్తం అని పేరు ఉండాలి.
0: As the air is present everywhere, it has got the name Advat.
1: Advartham anaga okatunnara ani deeniki artham.
0: Advartha means 1.5.
1: Aithe ee okatunnara nunchi kuda inka emaina tagginchavachuna?
0: Out of this 1.5 can you still further reduce?
1: Tappaka tagginchavachunnaru.
0: Certainly so.
1: Emiti adi?
0: What is that?
1: Pranam okkate.
0: Life is one.
1: Kanuka దేవతల అన్నింటి అందు కూడాను మనం విచారణ చేసి వైజ్ఞానికంగా, నైతికంగా, భౌతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా అన్ని పరిశోధనలు చేసినప్పటికీ కట్టకడప్పటికీ ప్రాణము అనేటువంటిది ఒకటి అంత దేవుడిగా నిలిచాడు.
0: వెన్ యూ ఎంక్వైర్ క్లియర్లీ సైంటిఫికలీ, ఎథికలీ, ఫిజికలీ, ఇన్ ధార్మిక్ వే అండ్ స్పిరిచువలీ,
1: ఈ ప్రాణతత్వం ఎక్కడ ఉంటున్నది?
0: వేర్ డస్ ఇట్ లై?
1: ప్రాణమునకు ఒక స్థానము, ఒక కాలము, ఒక దేశము కాదు.
0: లైఫ్ డజంట్ రిలేట్ టు ఏ పర్టికులర్ ప్లేస్ ఆర్ టైమ్ ఆర్ పొజిషన్.
1: సర్వత్రా ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ ఎవ్రీవేర్.
1: ఇట్ సర్వత్రా ఉండినటువంటి ప్రాణ ప్రతిష్టనే ప్రధానమైన యజ్ఞము అన్నాడు.
0: ది యజ్ఞ ఈజ్ ది ఇన్స్టలేషన్ ఆఫ్ దిస్ లైఫ్ విచ్ ఇస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
1: యజ్ఞం అనగా ఏమిటి?
0: వాట్ డూ మీన్ బై యజ్ఞ?
1: కేవలం ఒక హోమంలో సమితలంతా కూడా అర్పితం గావించటం ఇది మాత్రమే కాదు యజ్ఞము.
0: యజ్ఞ డజంట్ మీన్ కండక్టింగ్ homa and making other offerings there.
1: Yamaniyamadulato gnanamunu acharinchatame yajnamu annaru.
0: Yajna is the acquisition of the knowledge with full control of the outer and inner senses.
1: Ee gnanamanta kudanu kevalam bhautikamaina gnanamenu annaru.
0: This wisdom is merely physical knowledge.
1: Yamaniyamadulato acharinchetundi dehamutone.
0: With this body only we conduct all the disciplines outer.
1: దేహం అనిత్యమైనటువంటిది.
0: Body is temporary.
1: నీటి బుడగ వంటిది.
0: It's like a water bubble.
1: కనుక ఇది సత్యం ఎట్లవుతుంది?
0: How can that be true?
1: ఇంక జ్ఞానము అంటున్నారు.
0: Then we say wisdom.
1: ఈ జ్ఞానం కూడాను నిజమైన జ్ఞానం కాదు.
0: Even that wisdom is not correct.
1: అజ్ఞానంతో కూడిన జ్ఞానము అన్నారు.
0: It has got with it the ignorance too.
1: Na, jnanamu, na, kaadu. Jnanamu kaanidhi, jnanamu annaru.
0: Jna means the wisdom. Na means no. So it's no wisdom.
1: Na, na. Anaga na anaga kaadu.
0: Na means no.
1: ఇది జ్ఞానము కాదు అని దాని అర్థం.
0: సో దిస్ ఇస్ నాట్ విజ్డమ్.
1: ఇంక ఏది జ్ఞానము?
0: దెన్ వాట్ ఈస్ విజ్డమ్?
1: ఆత్మ జ్ఞానమే జ్ఞానము.
0: ద నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్ ఈస్ విజ్డమ్.
1: కేవలము ఇంద్రియముల చేత, తెలివితేటల చేత, మేధావి చేత అనుభవించేటువంటి జ్ఞానములన్నీ కూడా మిథ్యా జ్ఞానములే.
0: ఆల్ దట్ నాలెడ్జ్ వి అక్వైర్ త్రూ సెన్సెస్ అండ్ మేర్ ఇంటెలిజెన్స్ ఇంటెలెక్ట్ ఈస్ సెక్యులర్ నాలెడ్జ్.
1: జీవదేవుడు అనేటువంటిది ఎండ నీడల వంటిదిగా ఉంటుండాలి.
0: The God and the individual should be like an object and a shadow.
1: ఎండ ఉంటేనే నీడ.
0: Where there is light and shadow.
1: నీడ ఉన్నదనగా ఎండ ఉంది. నీడలో కూడా ఎండ ఉన్నది.
0: In the shadow also there is light.
1: కనుక ఈ రెండింటి యొక్క తత్వమే ఈ జగత్తు.
0: This world is a combination of the nature of these two.
1: దీనిని ద్వైతము అన్నారు.
0: This is called dualism.
1: ఈ జగత్తునకు ద్వైత స్వరూపమే.
0: ద వరల్డ్ ఈస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ డ్యువలిజం.
1: ఈ ద్వైత స్వరూపమైనటువంటి జగత్తునందు ఏటి జ్ఞానమును మనం సంపాదించినప్పటికీ ఇవి అజ్ఞానం కిందనే రూపొందుతాయి.
0: ఇన్ దిస్ డ్యువల్ వరల్డ్ వాట్ ఎవర్ యు అక్వైర్ అమౌంట్స్ టు ఇన్ ఇగ్నోరెన్స్.
1: ఈ జ్ఞానం అనేక వాదోపవాదములకు పనికి వస్తుంటాయి.
0: దిస్ విజ్డమ్ విల్ సర్వ్ యూ టు ఆర్గ్యూ.
1: తర్కమునకు ఉపయోగిస్తుంటుంటారు.
0: ఇట్ ఆల్సో హెల్ప్ యూ ఇన్ లాజిక్.
1: ఈ వాదే వాదే వద్యతే వైరం. వాదన వల్ల వైరం కూడా పెరుగుతూ ఉంటుంది.
0: బికాస్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఎనిమిటీ విల్ ఇంక్రీజ్.
1: వాదన కానిది,
0: దట్ విచ్ ఇస్ నాట్
1: భేదము లేనిది,
0: నో డిఫరెన్స్.
1: రెండవది కానిది,
0: దేర్ నథింగ్ సెకండ్.
1: తేజస్సు విరిగినది,
0: దట్ విత్ ఆల్ ద లైట్.
1: సర్వత్రా వ్యాపించినది, అది ఏ నిజమైన ఆత్మజ్ఞానం.
0: దట్ విచ్ ఆల్ పర్వేసివ్ ఇస్ ద నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్.
1: అట్టి ఆత్మజ్ఞాన నిమిత్తమై ప్రాచీన కాలమునందు మహర్షులు యజ్ఞయాగాదులను సల్పుతూ వచ్చారు.
0: ఫర్ ది విజ్డమ్ ఆఫ్ ది సెల్ఫ్ ది ఏన్షియంట్ సెయింట్స్ కండక్టెడ్ ది యజ్ఞాస్ అండ్ యాగాస్.
1: మానవుని యొక్క ఉనికిని గుర్తించే నిమిత్తమే యజ్ఞములు ఆచరిస్తూ వచ్చారు.
0: టు నో ది ఎగ్జిస్టెన్స్ ద అవేర్నెస్ ఆఫ్ మ్యాన్ యజ్ఞస్య
1: జీవిత పరమావధి అంటే ఏమిటి అనేటువంటి యొక్క దీనిని తెలుసుకోవడానికి యజ్ఞములు ప్రారంభించారు.
0: దే హావ్ అండర్టేకెన్ యజ్ఞ టు నో ద ఎయిమ్ ఆఫ్ లైఫ్, గోల్ ఆఫ్ లైఫ్.
1: ఏదో ఒక లలితా సహస్రనామం చేసుకుంటూ, ఏదో ఒక విష్ణు సహస్రనామం చేసుకుంటూ, ఏదో ఒక పారాయణం చేసుకుంటూ ఇది యజ్ఞములో మనం కాలమును సార్థకం చేసుకున్నట్టుగా భావిస్తాం.
0: దే ఫీల్ దట్ ద టైమ్ ఇస్ రియల్లీ వెల్ స్పెంట్ ఇఫ్ దే రిసైట్ ఆర్ గో త్రూ లలితా సహస్రనామం.
1: చేయతగినవే,
0: దే ఆర్ టు బి డన్.
1: కానీ మనము దీనివల్ల అందుకునేటువంటిది ఏమాత్రము లేదు.
0: Out of these you don't get anything.
1: అప్పటికి అప్పటికి తాత్కాలిక ఆనందాన్ని మనం అనుభవించవచ్చు.
0: You can have the temporary happiness.
1: శాశ్వత మార్పు జరగడానికి ఇవి ఏమాత్రము కారణములు కాదు.
0: They will not help you to have permanent happiness.
1: తనలో తాను ఆత్మతత్వాన్ని చక్కగా విచారణ సల్పి, విమర్శించి, పరిశోధనలు సల్పి, పరిశీలించి దానిని పరతత్వంగా అనుభవించాలి.
0: He has to inquire, he has to investigate, he has to experience and go in deep of the nature of the self.
1: ఇది నిజమైన ఆత్మజ్ఞానం.
0: This is the true knowledge of the self.
1: కనుక ఈ ఆత్మజ్ఞానానికి మనం ఏ గ్రంథమును చదవనక్కర్లేదు.
0: For this knowledge of the self, you don't need to go through any text.
1: కానీ అనుభవం ద్వారా కొంతవరకు సత్యాన్ని గుర్తించి దాన్ని సాధనలో ఇమిడ్చి మనము దివ్యమైనటువంటి మన స్వప్రయత్నం చేతనే దీనిని సాధించాలి.
0: However, by acquiring this knowledge, you can acquire and make use of it in the daily life and experience thereafter.
1: Manavattvamlo oka vidhamainatti divyani bhuti untundani.
0: In the human life there's divine experience.
1: Manam ye padarthanni manam aashinchina preminchina,
0: whatever object you love or expect,
1: aa padartham yokka nimittam kaadu manam aa padarthanni aashinchatam.
0: You expect it not for that sake of the object.
1: నీ యొక్క అభీష్టి నిమిత్తం ఆ పదార్థాన్ని ఆశిస్తున్నావు.
0: ఇట్ ఓన్లీ యువర్ డిజైర్ దట్ మేక్స్ యూ ఎక్స్పెక్ట్.
1: ఏ వ్యక్తిని మనం ప్రేమించినప్పటికీ ఆ వ్యక్తి యొక్క ప్రేమ నిమిత్తమై మనం ఆ వ్యక్తిని ప్రేమించటం లేదు.
0: హూమ్ సో ఎవర్ యూ లవ్, యూ డోంట్ లవ్ హిమ్ ఫర్ ది సేక్ ఆఫ్ దట్ పర్సన్.
1: నీ ప్రేమ నిమిత్తమై ఆ వ్యక్తిని నీవు ప్రేమిస్తున్నావు.
0: యూ లవ్ హిమ్ ఫర్ యువర్ ఓన్ సెల్ఫ్.
1: అదే విధంగానే ప్రపంచంలో ప్రతి ఒక్కటి కూడాను తన నిమిత్తమే తాను ప్రేమిస్తూ, దుఃఖిస్తూ, విచారిస్తూ, ఆనందిస్తూ ఉంటున్నాడు.
0: Therefore, one loves, one is miserable, one spends time in anxiety because out of his own
1: self. తన విచారములకు తానే కారణం.
0: He is responsible for his own anxiety.
1: తన ఆనందములకు తానే కారణం.
0: He is responsible for his happiness.
1: తన యొక్క సంతృప్తికి తానే కారణము.
0: ఫర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ రెస్పాన్సిబుల్.
1: కారణము తనే కనుక తన తత్వాన్ని తాను మొట్టమొదట గుర్తించాలి.
0: యాజ్ హీ హింసెల్ఫ్ ఇస్ రెస్పాన్సిబుల్ హీ హాస్ టు నో హిస్ ఓన్ నేచర్.
1: ఇది గ్రంథములలో లేదు.
0: దిస్ ఈస్ నాట్ ప్రెజెంట్ ఇన్ టెక్స్ట్.
1: నిజముగా మానవ జీవితం అనేటువంటిది ఏదో నీటి బుడగ వంటి దేహమును ధరించి, పిచ్చికోతి వంటి మనసును ధరించి, కాలమును వ్యర్థముగావిస్తూ అంచెము రాగానే కాయాన్ని విసర్జించటము, ఇదే జీవితం యొక్క పరమావధి అని భావిస్తున్నారు.
0: పీపుల్ కన్సిడర్ యాజ్ ఎయిమ్ ఆఫ్ లైఫ్ జస్ట్ కన్ టేకింగ్ ద బాడీ యాజ్ ద వాటర్ బబుల్ అండ్ ద మైండ్ ద మ్యాడ్ మాంకీ అండ్ ఎండ్ ద లైఫ్.
1: కారణ కర్మలతో కూడినటువంటి యొక్క ఈ యొక్క జీవిత తత్వాన్ని మొట్టమొదట గుర్తించాలి.
0: వన్ హ్యాస్ టు నో ద ట్రూత్ ఆఫ్ లైఫ్ which has got these aspects of the reason of the time. ఈ జగత్తులో
1: ఏది కూడాను శాశ్వతం లేదు.
0: In this world nothing is permanent.
1: ఎప్పుడు ఎక్కడో ఏమవుతుందో.
0: Where, when, what is going to happen.
1: కానీ ఉండినంత వరకు మాత్రము మనం సంతృప్తిగా జీవించాలి.
0: So long we are alive we should live.
1: ఆ సంతృప్తి ఎక్కడ నుంచి మనకు వస్తుంది?
0: Where from you get satisfaction.
1: ఒక్క దైవ చింతన చేత తప్ప అన్న చింతన చేత మనకు ప్రాప్తించదు.
0: You can have satisfaction by thinking of the Lord.
1: కనుక యాజ్ఞవల్కుడు అనేటువంటి మహా తపస్వి అయినటువంటి పండితుడు కూడాను
0: ఈవెన్ యాజ్ఞవల్క్య గ్రేట్ సైంట్
1: యావత్ ప్రపంచమంతా కూడాను భగవత్ స్వరూపమే అన్నాడు.
0: హి ఆల్సో సెడ్ ది హోల్ వరల్డ్ ఇస్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
1: భగవంతుడు లేనటువంటి స్థానమే లేదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
1: తాను కాని స్థానము తనది కాని పేరు లోకంలో లేదు.
0: దేర్ ఇస్ నో నేమ్ విదౌట్ హిమ్. దేర్ ఇస్ నో ప్లేస్ విదౌట్ హిమ్.
1: ఇలాంటి ఏకత్వాన్ని మనం అనుభవించాలి.
0: వి షుడ్ ఎక్స్పీరియన్స్ దట్ యూనిటీ.
1: ఆ ఏకత్వం భిన్నంగా ఉంటుండాలి.
0: That unity is present in form of diversity.
1: భిన్నంతో ఉండినటువంటి దానిని అనేకత్వమైనటువంటి దానిని ఏకత్వంగా విభజించడానికి మనం ప్రయత్నిస్తున్నాం.
0: This multiplicity we are making a kind of effort to view that way.
1: ఇదే మన పొరపాటు.
0: This is our mistake.
1: కనుక బృహదారణ్యమునందు
0: in బృహదారణ్య
1: ఇది కేవలము ఒక ఓంకార నాదముతో కూడినటువంటి ఒక దివ్యశక్తిగా ప్రబోధిస్తూ వచ్చింది.
0: It taught the entire as the power, the strength of Omkara.
1: ఎక్కడ చూచినా కాని ప్రణవనాదమే.
0: Wherever you listen, you find pranava.
1: ఒక తట్ట క్రింద వెయ్యి, అది కూడా ఓం అని ప్రణవనాదం చేస్తుంది.
0: You just drop down a log or a wood, you find Omkara.
1: ఒక ఎలక్ట్రిక్ పోల్ దగ్గర పోయి దాన్ని కొట్టు, అది కూడా ఓం అని ప్రణవనం చేస్తుంది.
0: You tap the electric pole, you get the sound pranava.
1: ఎవరి చింత నీవు పోనక్కర్లేదు. నీవు ఒంటరిగా కూర్చొని నీవు రెండు చెవులు గట్టిగా మూసుకో, అక్కడ కూడా ఓం అని ప్రణవం వినిపిస్తుంటారు.
0: యూ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్, క్లోజ్ యువర్ ఇయర్స్, యు విల్ లిసన్ టు
1: సర్వత్రా నిండినటువంటిది ఈ ప్రణవనాదమే.
0: ఇట్ ఈస్ దిస్ ప్రణవ ఓంకార ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: ఈ ప్రణవనాదాన్ని మనం చక్కగా దైవత్వంగా విశ్వసించినప్పుడే
0: when we have got full faith that this pranava is the very form of divinity,
1: ye vicharamunaku avakasam ledu manaku.
0: There will be no scope for any anxiety or worry.
1: Ee prapratamaina lokamulo
0: in this world
1: అనేక విధములైనటువంటి కష్టములు, నష్టములు, దుఃఖములు వెంటాడుతుంటాయి.
0: There will be so many miseries, there will be so many losses.
1: ఎంత వరకు ఇవి?
0: How far, how long?
1: దేహాభిమానం ఉండినంత వరకే మనకి ఈ కష్టములు, దుఃఖములు.
0: So long there is body attachment, you are bound to suffer.
1: వచ్చే సమస్త దుఃఖములు కూడా దేహమునకు సంబంధించినవి కానీ ఆత్మకు సంబంధించినవి కాదు.
0: All miseries relate to the body and not to the self.
1: ఈ దేహం అనేటువంటిది కేవలము పంచభూతములతో కూడినటువంటి యొక్కది.
0: Body is the combination of five elements.
1: పాంచ భౌతికము దుర్బలమైన కాయము ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
0: దిస్ బాడీ కాంబినేషన్ ఇస్ ఫైవ్ ఎలిమెంట్స్ విచ్ ఇస్ వీక్ ఇస్ బౌండ్.
1: శతవర్షములు దాకా మితము చెప్పిన గాని నమ్మరాదా మాట నెమ్మనమున.
0: దే హావ్ స్పెసిఫైడ్ 100 years బట్ యూ కెనాట్ బిలీవ్.
1: బాల్యమందో లేక ప్రాయమందో లేక ముదిమియందో లేక ముసలియందో.
0: ఐదర్ ఇన్ ఎంగేజ్ ఆర్ యూత్ ఆర్ ఇన్ ఓల్డ్ ఏజ్.
1: ఊరనో అడవినో ఉదక మధ్యమునో ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
0: ఐదర్ ఇన్ ది టౌన్ ఆర్ ది విలేజ్ ఆర్ ఇన్ ది డీప్ వాటర్ యూ డోంట్ నో వెన్ యూ విల్ డై.
1: నిశ్చయము.
0: డెత్ ఇస్ సర్టన్.
1: దేహమున్నంతలో తాను తెలియవలయు.
0: సో లాంగ్ యువర్ అలైవ్ యు నో యువర్ సెల్ఫ్.
1: ఈ దేహం ఉండినంత లోపలే మనము ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
0: సో లాంగ్ దెర్ ఇస్ దిస్ బాడీ యూ షుడ్ నో దిస్ ట్రూత్.
1: ఎప్పుడో మనం విచారిస్తామనుకుంటుంటే ఎప్పటి వరకు ఈ దేహం ఉంటుందా?
0: ఇఫ్ వి పోస్ట్పోన్ ఇట్ హౌ ఆర్ యూ ష్యూర్ దట్ ద బాడీ విల్ బి దేర్?
1: ఇది నీటి బుడగ వంటిది.
0: ఇట్ ఇస్ లైక్ వాటర్ బబుల్.
1: నీటి అందే పుట్టి
0: ఇస్ బోర్న్ ఇన్ వాటర్.
1: నీటి అందే పెరిగి
0: ఇట్ ఇస్ సస్టైన్ ఇన్ వాటర్.
1: నీటి అందే అణంగు నీటి బుడగ.
0: It merges in water. That is the water bubble.
1: Narudu budhudambu narayanu neeru.
0: Human being is water bubble. Narayana is water.
1: Aa neeti nunchine vachindi ee okka buduga.
0: This bubble has come out of water.
1: Aa neere narayanudu, budugane dehamu.
0: This bubble is the body.
1: Kanuka ee tirigi narayanulone leenamaipothundi.
0: Therefore it merges ultimately in narayana.
1: Kanuka ilanti aatmagnanaanni prabodhincheetuvantive yagnayagaadi kratamulu.
0: The knowledge of the self are taught by the yajna and yagadi.
1: కాని తక్కువ వారు ప్రాకృతమైనటువంటి జీవితం గడిపేటువంటి వారు దేహాన్ని గురించి నిందలకు నిష్ఠూరములకు లొంగి అనేక విధమైనటువంటి విచారములకు గురి అవుతుంటారు.
0: The worldly people with all the physical feelings, they just submit themselves to all kinds of blame and frustration.
1: కేవలం ఎప్పుడు కూడాను ఒకరిని బాధించటమే వారి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యంగా ఉంటుంటుంది.
0: They take it as their responsibility to hurt everyone.
1: మంచిని కూడాను చెడ్డగా మారుస్తుంటారు.
0: Even good is also depicted as bad.
1: ఇలాంటి యొక్క జీవితం కలిగినటువంటి వారికి ఇంకొక మార్గమే లేదు, అధోగతి తప్ప.
0: People who lead their life this way are bound to suffer ruin.
1: కనుక మాటల తత్వాన్ని, మానవ తత్వాన్ని కొంతవరకు అర్థం చేసుకుని మెలగాలి.
0: Therefore we have to understand and conduct ourselves in relation to the word and the mind.
1: మంచిని చూడక చెడ్డనే చూచేటువంటి వారు చాలా మంది ఉంటారు.
0: There are many who don't look at good, they only look at bad.
1: ఇంకా కొంతమంది చెడ్డనే చూస్తూ మంచిగా భావించేటువంటి వారు కొంతమంది ఉంటారు.
0: There are some who view only bad and consider them good.
1: ఈ రెండు తత్వములు కూడాను అసత్యములే.
0: Both are false.
1: ఎప్పుడూ మంచి చూచేటువంటి వాడే నిజమైనటువంటి యొక్క దివ్య దృష్టి.
0: The divine vision is that who just looks at good things only throughout.
1: కనుక మానవత్వములో మనము చెడ్డని ఏమాత్రమూ చింతించరాదు.
0: Therefore in human life you should never think of bad.
1: ఒకవేళ మనము ఇతరులను నిందించినప్పటికీ మనము దమముతో శాంతంగా ఉండాలి.
0: Even if anyone blames you, with all the control you should be at peace.
1: దానికి ఉండినంత శక్తి మరొక దానికి లేదు.
0: No other thing has got greater power than this.
1: అలాంటి శాంతిని మనము అభివృద్ధి పరచుకోవాలి.
0: యూ షుడ్ డెవలప్ దట్ పీస్.
1: శాంతిని ఎంత మనం పెంచుకుంటామో అంత మనకు ఆయు ప్రమాణం కూడా పెరుగుతుంది.
0: ద మోర్ యు ఆర్ ఎట్ పీస్ యు లివ్ లాంగ్.
1: కనుక మనకు శాంతిని కోల్పోతున్నాం అనుకోండి.
0: టుడే వి ఆర్ లూజింగ్ పీస్.
1: ఎవరైనా ఏమైనా అంటే మనం ఒక్క నిమిషం లోపల మనము మండిపోతున్నాము.
0: ఇఫ్ ఎనీవన్ సేస్ ఎనీథింగ్ యు విల్ బి యాంగ్రీ.
1: తప్పుగానక సర్వమొప్పుగా భావించి
0: without finding any fault, taking everything good,
1: prakatinchu chunduru parusha janulu.
0: Some express this way without considering anything bad. They take them everything good.
1: tappule gai koni oppunu diladrakki prakatinchu chunduru pragya janulu.
0: Some divide these things, the good and the bad, and then they express that way.
1: ఒప్పులన్నీ బల్మి తప్పులుగా మార్చి
0: ద మిస్టేక్స్ ఆర్ ఆల్సో
1: కలహించు చుందురు కలుష జనులు.
0: ద బ్యాడ్ పీపుల్ విల్ పోర్ట్రే ద బ్యాడ్ థింగ్స్ ఆల్సో యాజ్ గుడ్ థింగ్స్.
1: ఒప్పులే దిగద్రొక్కి తప్పుల నిశ్చించి దూషించు చుందురు దుష్ట జనులు.
0: ద బ్యాడ్ పీపుల్ గో ఆన్ అక్యూజింగ్ యూ టేకింగ్ ఓన్లీ బ్యాడ్ థింగ్స్ ఇన్ టు కన్సిడరేషన్.
1: మొదటి మూడింటి వారికి ఒక విధము కలదు.
0: The first class of people, they have got a procedure.
1: నాలుగవ లక్షణం మందున నరుని నరయ ఇతని కంటెను ఘన రాక్షసుండే మేలు.
0: When you take the fourth type of man, the demon is better than him.
1: మంచిని కూడాను చెడ్డగా మార్చేటువంటి రాక్షసులు ఈనాడు అధికమైపోతున్నారు.
0: There are many demons who portray the
1: గురువు చెడ్డను చెడ్డగా మంచిని మంచిగా మార్చేటువంటి వారు ఉండవచ్చు.
0: There may be people who view them as such good and bad.
1: కానీ మంచిని కూడాను చెడ్డగా మార్చేటువంటి వారు ఉండొచ్చు.
0: బట్ దేర్ ఆర్ పీపుల్ హూ పోర్ట్రే ది గుడ్ యాజ్ బ్యాడ్.
1: ఈ విధమైనటువంటి నాలుగు రకములైనటువంటి మానవులు ఈ జగత్తులో మితిమీరిపోతున్నారు.
0: దీస్ ఫోర్ క్లాసెస్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆన్ ద రైస్ టుడే ఇన్ ది వరల్డ్.
1: అంతా కూడాను కేవలము వినాశకాలే విపరీత బుద్ధి.
0: వి హావ్ ది పర్వర్టెడ్ మైండ్స్ ఇన్ టైమ్స్ ఆఫ్ రూయిన్.
1: వారి వినాశమునకు తగినటువంటి యొక్క పునాదులు ఇవన్నీ సోపానములు.
0: దీస్ ఆర్ ది ఫౌండేషన్స్ ఫర్ ఎనిహిలేషన్.
1: ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైం
1: బలరామ కృష్ణుడు ఇద్దరు కూడాను సంభాషిస్తూ వచ్చారు.
0: బలరామ అండ్ కృష్ణ వర్ కన్వర్సింగ్.
1: బలరాముడు ప్రశ్నించాడు, హే తమ్ముడా కృష్ణ, ఏమిటి ఈ యొక్క పరిస్థితి? ప్రపంచంలో జరగరానేటువంటివన్నీ జరుగుతున్నాయే.
0: బలరామ క్వశ్చన్, వాట్ ఈస్ ది ప్రజెంట్ డే పొజిషన్? దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ విచ్ ఆర్ నాట్ సపోజ్.
1: కేవలం ఎక్కడో కాదు, కౌరవుల్లో పాండవుల్లో జరగటమే కాదు.
0: It's not anything related to
1: Yadava kulam kodunu ilanti viplavam bayaleruthundade.
0: Even among our own clan Yadavas there is revolution.
1: Okarinokaru kalahichukuntunnaru.
0: They are fighting.
1: Leni doshamulnu puttistunnaru.
0: They have got all hatred.
1: Anavasaramainti kalahalaku kalajistunnaru.
0: They are just going forward for unnecessary fights.
1: Appudu Krishnudu chirunavvu navutu cheppadu.
0: Then Krishna said smilingly,
1: idi kali prabhavam anna annadu.
0: Brother, this is the effect of Kali.
1: రాబోయేది కలి.
0: ది అడ్వాన్స్ ఏజ్ ఇస్ కలి.
1: దాని చిహ్నములన్నీ ఇప్పుడే నిరూపిస్తూ ఉంటుండాలి.
0: ఆల్ ది ఫోర్ కమింగ్ ఈవెంట్స్ ఆర్ నౌ ప్రెసెంట్.
1: ఈ వినాశ బుద్ధులంతా కూడా విపరీత కాలం కోసమే ఉన్నాడు.
0: ఆల్ ది వికెట్ మైండ్స్ ఆర్ దేర్ ఇన్ టైమ్స్ ఆఫ్ టోటల్ రూయిన్.
1: కనుక ఈనాటి విపరీత బుద్ధులన్నీ కూడా వినాశ కాలమునకే.
0: All the wicked minds will certainly lead to total annihilation.
1: కనుక కాలం మన చేతిలోనే ఉంటుండాలి.
0: The time is in your hand.
1: మనలో ఇలాంటి వినాశనాశమైనటువంటి బుద్ధులు మనలో రాకూడదు.
0: We should see that such minds will not have.
1: ఎప్పుడు కూడాను నిరంతరమైనటువంటి శాంతి భావములే మనలో అభివృద్ధి పరచుకోవాలి.
0: We should develop peaceful feelings.
1: ఎవరినైనా మనం బాధించడానికి తగిన ప్రయత్నం చేసినప్పుడు అది నిత్యానిత్య విషయాన్ని పరిశీలన చేయాలి.
0: If you make an attempt to hurt anybody, make an inquiry.
1: మనము ఒక విషయాన్ని ప్రచారం చేయాలనుకుంటే ఇది నిజమా కాదా అనేటువంటి కాలాన్ని తీసుకోవాలి.
0: If you want to say anything, publicize anything, take time to investigate whether it's true or not.
1: ఎవరో బజారులో పోయేటువంటి బెదర్లంతా కూడా చెప్పినదంతా కూడా మనం దాన్ని ప్రచారం చేయకూడదు.
0: You should not simply carry it away by what already said by beggars on the streets.
1: ఆ బెగ్గర్ చేసినటువంటి ప్రచారం బెగ్గరేగా అవుతుంటే కానీ బిగ్గర్ కాదు.
0: The publicity of the beggar is that of a beggar, never a bigger.
1: బిగ్గర్ అయినటువంటి వాడు సత్యాన్ని విచారించాలి.
0: The one who is bigger should know the
1: కాలాన్ని తీసుకోవాలి.
0: Should take time.
1: సత్యానిత్య విషయం పరిశీలన చేయాలి.
0: He should also investigate the truth.
1: తెలియనంత వరకు కాలాన్ని తీసుకోవాలి.
0: He should take time.
1: అంతేకాని ఏదో ఒకటి తెలిసిన తక్షణమే ఇది ఇత్తిది అట్టిది అని నిర్ణయం చేసుకోవటము ఇది కేవలం తెలివి తక్కువ పని.
0: It is all foolishness to decide as and when you listen to a thing.
1: ఇలాంటివన్నీ జరగటం దేనికోసం?
0: Why such things are happening?
1: మంచిని పెంచడం కోసమే జరుగుతుంటాయి.
0: They happen only to develop good.
1: ఈ పవిత్రతను అభివృద్ధి గావించే నిమిత్తమే పెరుగుతుంటాయి.
0: All the sacred things are going to increase.
1: ఒక దగ్గర పెద్ద గుంత తవ్వుతున్నామంటే ఆ గుంత తవ్వినటువంటి మట్టి పక్కనే తిరిగి గుట్టగా పెరుగుతుంటాయి.
0: If you dig the pit deeper, there you will find the mound which is on the rise on the side.
1: కనుకనే తగ్గు మిట్టలు అనేటువంటిది ఇది కేవలం ప్రాకృతమైనటువంటి ఒక చర్యలే.
0: These are the worldly actions.
1: కనుక దైవత్వంలో మాత్రము ఇలాంటివి ఏమైనా కొన్ని జరిగినప్పుడు ఇది ఉన్నత స్థాయిని అందుకునేటువంటి యొక్క పవిత్రతకే మూల కారణం.
0: When certain things happen in relation to divinity, they are bound to take them to higher altitudes.
1: పాండవులు కౌరవులు 9 దినములు యుద్ధం చేశారు.
0: పాండవాస్ అండ్ కౌరవాస్ ఫాట్ ఫర్ 9 డేస్.
1: ఈ 9 దినములు పాండవులు ఓడిపోతూ వచ్చారు.
0: ఆల్ దీస్ 9 డేస్ పాండవ స్టార్టెడ్ లూజింగ్.
1: కానీ ధర్మజంలో అర్జునులో ఉన్నటువంటి యొక్క ఉత్సాహం క్షీణించిపోయింది.
0: ఆల్ దట్ స్పిరిట్ ఈజ్ లాస్ట్.
1: కృష్ణుడు చెప్పాడు.
0: దెన్ కృష్ణ సేడ్,
1: ఎందుకో ఈ బావా ఇంత అవసర పడతావు?
0: వై ఆర్ యు వరీడ్? హీ సేడ్,
1: అధర్మానికి మొట్టమొదట కొన్ని ఉత్సాహములు ఒక విజయాలు చేకూరుతుంటాయి.
0: Injustice at the beginning will have all the triumph.
1: Kramakramina avi anigi satyamu shanti pavitrata paiku vastundi.
0: Gradually they are subdued, the peace and the truth will come out later.
1: Karuka neevemi vicharinchanakkaledu.
0: So you don't need to be worried.
1: Lemmu Dhanunjaya,
0: get up Arjuna.
1: Vidhi baliyamu,
0: the destiny is strong.
1: Nyayamu gelchu,
0: justice will triumph.
1: Nasinchu swarthamu,
0: selfishness
1: sadaa yugadharma vidhekadoyi.
0: This will happen.
1: Chudu, నూరుగురు బిడ్డల తండ్రికైనా అంత్యమున పిండమిడి దిక్కుగలగరకట ప్రారంభం అదేమిటో.
0: ద ఫాదర్ దో హీ హాస్ గాట్ 100 చిల్డ్రన్, హీ విల్ బి లెఫ్ట్ విత్ నన్ టు డూ ది ఆబిచ్యూరీ రైట్స్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్?
1: ఈ కుయుక్తులు పన్నేటువంటి ఒక గుంపులంతా ఉంటుంటాయి కొన్ని.
0: There are so many people who have
1: సంకుచితమైన హృదయాలు కలిగినటువంటి వారంతా ఉంటారు కొంతమంది.
0: There are many people who indulge in such acts.
1: వారికి ఇంతకంటే దమిడి పని ఉండదు.
0: They are useless.
1: మానవత్వంలో హీనమైనటువంటి గుంపులు చెవుని చేరుతుంటాయి.
0: They are very mean in human society.
1: కనుకనే
0: సో
1: ఈ విధమైన పచ్చని రాజవంశమును పాడరింపజేనించినారు.
0: In this mighty kingdom is totally ruined by them.
1: దానిపై కచ్చలు రాపే ఆ శకునిగాడు.
0: Further, there is Shakuni who will add to the fire.
1: Ragulkone manta minta ivvachuni vinta.
0: And this fire is just growing more and more.
1: Inka saravarshamu dappadu vishwashantikin.
0: For this peace in the world, that rain of arrows is bound to take
1: place. Pachani rajavamsamu.
0: This kingdom.
1: Kauravulu ento gunavantulu ganu, ento jaya sambandhamainatundi margamulo, dharmaparulu ganu, abhivruddhi pondutunte, ee yokka kauravulu ochukolekapoyaru pandavuli yokka manchini chusi.
0: Kauravas could not bear. Bear at the sight of Pandavas who are noble and the kingdom full of virtuous
1: Pandavu
0: people and character.
1: Dharmamurtulu.
0: Pandavas are the very form of
1: Dharma. Varlo kinchittaneetundi asatyam kaani undadu.
0: They have no trace of falsehood.
1: Leka Draupadini parabhavam chestunte మంచి బలవంతుడైనటువంటి యొక్క భీముడు, భుజబలము, బుద్ధి బలము, గజబలము కలిగినటువంటి వాడు.
0: At the time of humiliation of Draupadi, you find Bhima there.
1: Arjuna elanti vaadu.
0: What sort of person
1: Arjuna palguna pattiva kiriti setvahana bibichcheya jay krishna savisati dananjaya inni birjulu pondinatunti vaadu.
0: Arjuna has so many titles.
1: Inta shakti kalinatunti vaadu undi kudanu vaaru emi dantlo cherya teeskoledu.
0: Though they are very powerful, they did not act.
1: Okka bhimude chelaregi unte తన హస్తంలోనే కౌరవులంతరూ భస్మం అయిపోయి ఉండేటువంటి వారు.
0: ఇఫ్ భీమ డిసైడెడ్ సో హీ కెన్ కిల్ ఆల్ కౌరవస్ అట్ ఎన్ ఇన్స్టెంట్.
1: కానీ శాంతము జరగవలసింది జరగాలి.
0: వాట్ ఈస్ బౌండ్ టు హ్యాపెన్ మస్ట్ హ్యాపెన్.
1: కనుక ఇది ఎంత ఇప్పుడు మన భవిష్యత్తుకు ఉన్నత గుణమును చేకూర్చేటువంటిది.
0: ఆల్ దిస్ విల్ హెల్ప్ అస్ ఇన్ ఫ్యూచర్.
1: కనుక పచ్చని రాజవంశమును పాడరింపజనించినారు.
0: You are born in this clan to ruin this kingdom.
1: సాయి సమస్తమంతా యావత్ ప్రపంచమంతా కూడాను వ్యాపించి కడకడలాడుతూ దివ్య తేజస్సుగా ప్రకాశిస్తుంటుంటే దీనిపైన అసూయాపరులు అనేటువంటివి అనేక రకములైనటువంటి యొక్క ఈ కౌరవుల మాదిరి కొంతవరకు ప్రారంభమవుతూ వచ్చింది.
0: When Sai organizations were spread throughout the world and doing wonderful activities with full of effulgence of light and enthusiasm,
1: దానిపై కచ్చిరాటి ఆ శకుని గాడు.
0: Added to that, there is Shakuni too.
1: ఇంకా దీనికి తగినటువంటి వారంతా ఉంటుంటారు సాధ్యమైనంత వరకు కూడాను.
0: There are also people appropriate. And they will also be there.
1: వాళ్ళెవరు విద్యావంతులని కానీ లేక తెలివి తెలుసు కలవారని కానీ మేధావంతులని కానీ ఎప్పటికీ చెప్పడానికి వీలు కాదు. అలాంటి విద్యావంతులు, తెలివితేటలు కలవారు, మేధావంతులైతే ఇలాంటి చిల్లర విషయంలో పాల్గొనే పాల్గొంటారు.
0: We cannot say that they are intelligent people, educated people. If they are so, they will not do like that.
1: ఎంత చిల్లర వారు అని మనకు అర్థమవుతుంటుంది.
0: We can understand they are cheap people.
1: ఇంతే కాదు.
0: Not only this.
1: దానిపై కచ్చరు లేపి ఆ శకుని గాడు.
0: Shakuni is there who added fuel to the fire.
1: రగులుకొని మంట వింట ఇవ్వచ్చుని వింట. యావత్ ప్రపంచమంతా కూడా ఇది ఒక ప్రాకిపోయింది.
0: This has spread worldwide.
1: ప్రాకిపోయి ఏమైపోయింది కట్టగడపటికి.
0: వాట్ హ్యాపెండ్ అట్ ది ఎండ్?
1: అంత శరవర్షంతో తగ్గిపోయింది.
0: ఎవ్రీథింగ్ ఆఫ్టర్ ది రెయిన్ ఆఫ్ ఆరోస్ ఎవ్రీథింగ్ సబ్సైడెడ్.
1: తన యొక్క అస్త్రములే తనకు విరుద్ధంగా మారిపోయినాయి.
0: ఆల్ ది ఆరోస్ టర్న్డ్ అగైన్స్ట్ హిమ్.
1: ఆ విరుద్ధమైన అస్త్రములే వారిని తిరిగి హింసించాయి.
0: ది వెరీ ఆరోస్ హావ్ హార్మ్డ్ దెం.
1: అప్పుడే పాండవులకు విజయాన్ని చేకూరింది.
0: దెన్ పాండవర్స్ వర్ సక్సెస్ఫుల్.
1: కనుక అదే విధంగానే
0: సిమిలర్ వే
1: అతి స్వల్ప కాలము లోపలే
0: వెరీ సూన్
1: సాయి యొక్క ప్రభావము యావత్ ప్రపంచమంతా కూడా వ్యాపించిపోతుంది.
0: ది ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఎఫెక్ట్స్ ఆఫ్ సాయి ఆర్ గోయింగ్ టు స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది వరల్డ్ వెరీ సూన్.
1: గడచిన దానికంటే మరింత 1000 రెట్లు అధికంగా మారిపోతుంది.
0: ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్ 1000 టైమ్స్ మోర్ దన్ ది పాస్ట్.
1: మన మంచే.
0: ద రీజన్ ఈస్ వన్స్ ఓన్ గుడ్నెస్.
1: మనలో ఎట్టి దోషము లేదు.
0: దేర్ ఇస్ నో డిఫెక్ట్ ఇన్ us.
1: చేసేదంతా కూడా పవిత్రమైనటువంటి కార్యములు.
0: వాట్ ఆల్ దట్ ఇస్ డన్ దట్ ఇస్ సేక్రెడ్.
1: చెప్పేదంతా సత్యమైనటువంటి పలుకులు.
0: వాట్ ఆల్ దట్ ఇస్ సెడ్ ఇస్ ట్రూత్.
1: ఆచరించేటువంటి కూడా అనన్యమైనటువంటి ఆత్మతత్వముకు సంబంధించినవి.
0: వాట్ ఆల్ దట్ ఇస్ ప్రాక్టీస్ రిలేటెడ్ టు ది నాలెడ్జ్.
1: ఇలాంటి దానికి మనం వెరువనక్కర్లేదు.
0: వీ నీడ్ నాట్ హావ్ ఫియర్.
1: పంటను కోసి తూర్పు ఎత్తినప్పుడు గట్టి యొక్క గిన్నెలంతా కింద పడతాయి, తోళ్లంతా కొట్టుకుని పోతాయి.
0: At the time of the harvest, during the process of winnowing, the grain will settle there, the chaff will go.
1: ఈ మార్పు జరగటము నిజభక్తులంతా కూడాను కఠినంగా నిలుస్తారు.
0: Because these changes, the true devotees will remain steady.
1: అటు ఇటు ఉండేటువంటి ఈ తోలు బొమ్మలంతా కూడాను కొట్టుకొని పోతాయి.
0: These dancing dolls with wavering minds will get out.
1: ఇది కేవలం ఒక తూర్పు పట్టినట్టుగా ఉంటుంటారు.
0: This is just filtering winnowing.
1: కనుక మనలో ఉండినటువంటి సత్యాన్ని మనం ఏమాత్రం కూడా మార్చుకోకూడదు.
0: Therefore the truth within us, we should never.
1: ఎలాంటి దానికైనా మనం మీట్ చేయాలి.
0: We should be prepared.
1: Life is challenge, meet it.
0: Life is a challenge, meet it.
1: కనుక దీనిని ఎదుర్కోవడానికి మనం ప్రయత్నించాలి.
0: You should be ready to resist.
1: ఎట్లా ఎదుర్కోవటము?
0: How to resist?
1: మాటకు మాట, ఏటుకు ఏటు కాదు.
0: It's not word for word.
1: మనం సత్య మాటనే సత్య మాట.
0: We should say truth for truth.
1: ఎవరిని మనం నిందించనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు బ్లేమ్ ఎనీవన్.
1: ఎవరిని మనం బాధించనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు హార్మ్ ఎనీబడి.
1: మన సత్యాన్ని మనం వదలకుండా ఉండాలి.
0: వీ షుడ్ నెవర్ లీవ్ అవర్ ట్రూత్.
1: ఆ విశ్వాసమే నిజమైన భక్తుల యొక్క శ్వాసంగా భావించాలి.
0: దట్ ఫెయిత్ ఈస్ ది లైఫ్ బ్రెత్ ఆఫ్ ఎ డివోటీ.
1: కనుక మీరు ఈ యొక్క భక్తి ప్రపత్తుల యొక్క తత్వం నందు మీరు విశ్వాసమును మాత్రం దృఢంగా ఉంచుకోవాలి.
0: విత్ ఆల్ ద డివోషన్ స్టెడ్ఫాస్ట్నెస్. strengthen your faith.
1: అసూయా పరులు ఎన్ని రకములైనటువంటి కథల్లో పుట్టిస్తారు.
0: There are people of jealousy who spread stories.
1: ఈ అసూయకు తగినటువంటి ఒక ద్వేషం వారు మరింత దారి రెచ్చగొడతారు.
0: Along with jealousy there are people full of hatred.
1: వీరంతా శకుని యొక్క సంతతి వాళ్ళే.
0: They all belong to Shakuni family.
1: ఈ శకుని సంతతి ఎవరి దగ్గర చేరుతుంది?
0: Where do they go?
1: దుర్యోధన దుశ్శాసనాల దగ్గరనే చేరుతుంది.
0: They will be in the company of దుర్యోధన దుశ్శాసన.
1: ధర్మజుడు పాండవుల దగ్గర చేరదు.
0: They will never be in the company of పాండవ.
1: కాబట్టి ఇలాంటి దుర్యోధన దుశ్శాసనాలతో కూడినటువంటి శకుని తత్వము ఏనాటికైనా నాశనమే.
0: Therefore the nature of శకుని in the company of దుర్యోధన దుశ్శాసన is bound to
1: ruin. మంచికి ఏనాటికి లోటు రాదు.
0: The good will never fall short of
1: ఏనాటికి పెరగదు.
0: It will never decrease.
1: కనుక మనం ఈ సత్యం లోపల మన జీవితాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి.
0: Therefore in the path of truth we should grow in life.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: సమయము చిక్కిన తప్పదు, తిరిగి చిక్కదు.
0: The time will never return.
1: ఈ అవకాశాన్ని పురస్కరించుకొని
0: making use of this opportunity.
1: సాయి సంస్థలలో దినదిన అభివృద్ధిని చేయించండి.
0: See that Sai organizations grow day by day.
1: వీధి కూడాను సాయి నామం లేవగాలి.
0: There should be Sai name in every street.
1: హృదయమును కూడాను పవిత్రం చేయాలి.
0: Make every heart sacred.
1: ప్రతి మనిషి కూడాను సుఖ సంతోషంతో జీవించాలి.
0: ఎవ్రీ మైండ్ షుడ్ బి ఇన్ పీస్.
1: నీ విరోధులను కూడాను నీవు ప్రేమించు.
0: యు లవ్ ఈవెన్ యువర్ ఎనిమీస్.
1: నీ యొక్క ద్వేషులను కూడా నీవు అంతరంగికమైనటువంటి స్నేహితులుగా విశ్వసించు.
0: యు ఆల్సో కన్సిడర్ ద వన్ హూ హేట్ యు యాజ్ యువర్ ఫ్రెండ్.
1: తప్పు లేదు.
0: దేర్ ఇస్ నో మిస్టేక్.
1: ఎవరిని మనం నిందించనక్కర్లేదు.
0: వి డోంట్ నీడ్ టు బ్లేమ్ ఎనీబడి.
1: మన సత్యాన్ని మనం నమ్మి మన సత్యాన్ని మనం అనుసరించినప్పుడు మనకు సత్యం విజయం.
0: When we follow our own truth and follow the same path, we are bound
1: satyam
0: to be successful.
1: Okkate.
0: Truth is one.
1: Ekam satyam.
0: Only one truth.
1: Ilanti satyam tho mana jeevithanni jarapali.
0: We should lead our life in truth.
1: Andaru kalchaaru kanuka.
0: Since all are here.
1: 70th samvatsaramuku jaragavalsinatundi oka program lanni kudanu nindayalu chestunnam.
0: The 70th birthday celebrations.
1: Idi emi jarigina idi matram manavu.
0: Whatever may happen, they are bound to take place.
1: Sai sankalpam jarige teerali.
0: They are bound to take place.
1: Aakasham moodi mukkalaga padinappatikini ee sankalpalu maravu.
0: Even the sky may fall and break into pieces.
1: Aithe deeniki advertise chestaru?
0: Why people advertise?
1: Kachugani vastuvune advertise chesedi.
0: That which has no value, they advertise.
1: ఖర్చయ్య వస్తువుకు స్టాక్ ఏ లేదు, ఇంకా దీనికి అడ్వర్టైజ్ ఎందుకు చేయాలి?
0: ది సేలబుల్ కమాడిటీ డజంట్ నీడ్ ఎనీ
1: అడ్వర్టైజ్మెంట్. ఎప్పటికప్పుడు దీనికి ఖర్చు అయిపోతూ ఉంటుంది.
0: దే గో ఆన్ గెటింగ్ ఎగ్జాస్టెడ్ మోమెంట్ టు మోమెంట్.
1: కనుక ఈ రెండు సంవత్సరం లోపలనే
0: ఇన్ ది కమింగ్ టూ ఇయర్స్
1: అనేక విధమైనటువంటి ఘన కార్యాలు జరుగుతూ వస్తాయి.
0: మెనీ మెనీ గ్రేట్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపన్.
1: బీద సాధారణమైనటువంటి సోదరుల యొక్క తత్వాన్ని కూడా చక్కగా గుర్తించడానికి ప్రయత్నిస్తుంది.
0: It also aims at knowing the difficulties and the problems of
1: November 18th tedie 70 pending telustunnamu.
0: This November 18th 70 mass marriages are going to be performed.
1: Ye vidhanga pending cheyatamu?
0: What sort of the way
1: mass marriages antaru kontamandi.
0: Some call it mass marriages.
1: Edo chilla chillaga chesesesi edo inta bottu kapichi vallu pampistaru.
0: They do it in a simple way and
1: kaadu kaadu kaadu kaadu atta kaadu idi.
0: It's not like that.
1: Vaari janmamulo kuda ee reethiga maa vivahamulu jarugutunda ani vaaru aashcharyapadeetunte reethiga chestaru.
0: The marriage will be performed in such a way that they would never dream in their lifetime.
1: Bangaru chainu taalibottulo chain istunnamu.
0: They will be presented with gold chain.
1: Inka magavariki ungaralu istunnamu.
0: And the bridegrooms will receive rings, gold rings.
1: Bhojana samagriki taginatundi vanta padarthalanta istunnamu.
0: All the food will be supplied.
1: Patralanta istunnamu.
0: Utensils will be given.
1: Goppa kanchi cheeralanta kattistunnamu.
0: They are going to be gifted kanchi sarees.
1: Inte kaakunda
0: not only this
1: variki gruhalu kudanu kattistunnamu.
0: We are going to build houses for them.
1: ఇంకా ఏ విధమైనటువంటి చేత కానటువంటి వారు స్త్రీలు కొంతమంది ఉంటుంటారు.
0: దేర్ ఆర్ సమ్ హెల్ప్లెస్ విమెన్.
1: ఏదో ఇంటిలో ఉండి ఏ పనిని చేయడానికి సాధ్యం కానటువంటి వారికి సూయింగ్ మిషన్లు ఇస్తున్నాము.
0: దేర్ ఆర్ సమ్ హూ వాంట్ టు డూ సంథింగ్ వైల్ రిమైనింగ్ ఎట్ హోమ్.
1: ఈ సూయింగ్ మిషన్ కేవలం మన ఇండియాలో చిక్కేది 500 600 ని కాదు.
0: దే ఆర్ నాట్ ఇండియన్ మేక్ 500 600.
1: త్రినిడాడు నుంచి వచ్చినాయి రెండు ప్రక్కలు కూడా అదే ఊరికి మే అతికిస్తే చాలు, అడ్జస్ట్ చేస్తే చాలు, అదే కుట్టేసేస్తుంది. ఇలాంటి ఆధునికమైన మిషన్ అంతా ఇస్తున్నాం.
2: ద మోడర్న్ మిషన్స్ ఆర్ గోయింగ్ టు బి డిస్ట్రిబ్యూటెడ్.
1: ఇంకా మరికొంతమంది ఈ పని లేక ఈ శకునులు దుర్యోధనులు ఇట్లాంటి వారంతా వాళ్ళ జతంలో చేరుకొని ఇష్టం వచ్చినట్టుగా వాగేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. కారణం ఏమిటి? వారికి ఏ పనులు ఉండవు. అలాంటి వారికి కూడా పిలిచి వారికి ఒక రిక్షా ఇచ్చి పని చేసుకోనాయన అని ఇచ్చేసేస్తున్నారు.
2: There are also there aimless people who have no job, who have no work whatsoever. They join the company of
1: Duryodhana.
2: They are going to be present with the rickshaws. With this rickshaw they will be able to carry on their living.
1: ఇంకా మన చుట్టూ పరిసర ప్రాంతంలంతా కూడాను ఏదో 4 ఎకరాలు 5 ఎకరాలు ఉండేటువంటి వారికంతా కూడాను మేమే ట్రాక్టర్స్ అంతా తెచ్చి మేమే దున్నిచ్చి వారితో ఏమాత్రం కూడా వసూలు చేయకుండా వర్షం పడతానే పల్లె పల్లెకు వెళ్లి వారి భూములంతా సాగు చేపించి వారికి పంటలు పండించే ఏర్పాటు చేస్తున్నారు.
2: There are people all around owning 4 to 5 acres of land. We are going to present on tractors.
1: ఏ ప్రభుత్వం చేస్తా ఉంది?
2: What government is doing?
1: ఏ వ్యక్తులు చేస్తున్నారు?
2: What individual is doing it?
1: అందరూ చెప్పేవారే కానీ చేసేవారు లేరు.
2: All say but they don't do.
1: నిజంగా ఇక్కడికి వచ్చి ఏమి జరుగుతోంది అనేటువంటి కన్నులు చూచేటువంటి విజ్ఞానికే తెలుస్తుంది, కానీ ఎక్కడెక్కడ కూర్చుని అజ్ఞానంగా మాట్లాడేటువంటి వారికి ఏమీ తెలియదు.
2: The knowledgeable one who would come here and observe in person will be able to know, not the one.
1: 30 సంవత్సరముల లోపలే ఈ ప్రశాంతి నిలయం లోపల పుట్టపర్తి కుగ్రామము.
2: Puttaparthi is a tiny village.
1: ఈనాడు పుట్టపర్తి గొప్ప పట్టణంగా మారిపోయింది.
2: Puttaparthi today is a great city.
1: ఎవరు మార్చగలరు?
2: Who can make it like that?
1: మా ఇండ్లు మేము కట్టుకున్నాము అని వారు చెప్పొచ్చు.
2: They may say we have built a house.
1: ఆ ఇండ్లు కట్టుకోవడానికి ధనం ఎక్కడి నుంచి వచ్చింది?
2: How could you get the money there?
1: మా ప్రశాంతిని భూమి కొనే సమయంలో 1 ఎకరా 200 రూపాయలు.
2: At the time of construction of this ప్రశాంతిలయం, each acre cost
1: 100.
2: Today one cent costs 80,000.
1: ఈ వెల ఎక్కడి నుంచి పెరిగింది? సాయిబాబా నుంచి పెరిగిందా, మీ నుంచి పెరిగిందా?
2: How do you get the value more and more? It is because of Sai Baba.
1: నమ్ముకున్నాం, మేము ఇల్లు కట్టుకున్నాం అని దీర్ఘంగా మాట్లాడతారు, కానీ ఆ ఇల్లు కట్టుకోవడానికి ఇంత వెల ఎవరి నుంచి వచ్చింది? ఈ విచారం ఎవరైనా చేస్తున్నారా?
2: You say that we have constructed the houses. How could you have the value?
1: ఇక్కడ సాయి బాబా ఉండినప్పుడే ఇవన్నీ గొప్ప భవనాలుగా చేస్తున్నాయి.
2: So long there is Sai Baba here, all mansions will grow.
1: ఒక్క 2 నెలలు నేను బెంగళూరులో ఉండేటప్పటికి అన్ని షాపులు మూతలు పడ్డాయి. ఇంత మాత్రం కృతజ్ఞత ఉండనక్కర్లేదా మానవునికి? ఇంత మాత్రం విచారణ చేయనక్కర్లేదా మానవునికి? గ్రామస్తులు కాని ఇంకెవరైనా కాని ఏ వ్యక్తులైనా కాని ఒక్క వ్యక్తి వల్ల ఇంత ఎట్లా జరుగుతుండాలి?
2: When Swami was there in Bangalore, all the shops had to be closed and wound up. In big cities also it's not possible to
1: construct a hospital.
2: A hospital is constructed here which is not there nowhere in the world.
1: పుట్టపర్తి కుగ్రామం లోపల ఎయిర్ డ్రోమ్ వస్తుందని ఎవరైనా అనుకున్నారా?
2: డిడ్ ఎనీబడీ డ్రీమ్ ఎయిర్ డ్రోమ్ హియర్?
1: కుడును చేయడానికి వీలు కాదు.
2: ఇట్స్ నాట్ పాసిబుల్ టు డూ.
1: అలాంటిది 10 సంవత్సరం లోపల ఒక్క వ్యక్తి ఇంత అభివృద్ధి గావించారు. దీనికంటే గొప్పతనం మరొకటి లేదు. ఇది కేవలం వర్ణించుకోవటం కాదు,
2: ఇట్స్ ఆల్ డన్ బై వన్ పర్సన్.
1: చెప్పి పెద్దల లోపల ఈ సత్యాన్ని హెచ్చరించే కోసం చెప్తున్నాను.
2: ఇట్స్ ఆల్ టేకెన్ అప్ డన్ బై వన్ మాస్టర్. ఇట్స్ ఓన్లీ టు టెల్ యూ అండ్ కాషన్ యూ.
1: నాకు ప్రచారం అక్కర్లేదు.
2: నో పబ్లిసిటీ.
1: నేను ఎప్పుడు ఎవరితో చేస్తున్నా అది చేస్తున్నానని చెప్పను.
2: స్వామి విల్ నెవర్ కానీ
1: పరిస్థితిని పురస్కరించుకుని ప్రజలకంతా ఈ సత్యాన్ని కొంతవరకు హెచ్చరింప చేయాలి.
2: ఇన్ ది ప్రజెంట్ సర్కమ్స్టాన్సెస్ పీపుల్ హ్యావ్ గాట్ టు బి ఇన్ఫార్మ్డ్.
1: కనుక ఎవరు కూడా నోరెత్తడానికి వీలు లేదు.
2: నో బడీ కెన్ ఓపెన్ దేర్ మౌత్.
1: వేలు చూపడానికి వీలు లేదు.
2: దే కెనాట్ పాయింట్.
1: సంవత్సరం లోపల ఒక్క వ్యక్తి ఇంత అభివృద్ధి గావించారు. దీనికంటే గొప్పతనం మరొకటి లేదు. ఇది కేవలం వర్ణించుకోవటం కాదు.
2: It's all done by one person.

0: చూపడానికి వీలు లేదు.
1: దే కెన్ నాట్ పాయింట్ అవుట్ దేర్ ఫింగర్.
0: ఈ అసూయపరులు వేరే కాదు, ఎన్నైనా చూపచ్చు.
1: పీపుల్ ఆఫ్ జెలసీ మే షో ఎనీ నంబర్.
0: అలాంటి వారికి మనం ఏమాత్రము జవాబు లేదు.
1: నో రిప్లై ఫర్ సచ్ పీపుల్ ఆఫ్ జెలసీ.
0: వారిది వారినే శిక్షిస్తుంది.
1: దే విల్ బి హార్మ్ టు
0: దెమ్సెల్వ్స్. మనం శిక్షించనక్కర్లేదు.
1: దే నీడ్ నాట్ బి పనిష్డ్ బై ఎనీబడీ.
0: దివ్యాత్మ స్వరూపులారా, రాబోయేటువంటి కాలములకు మీరందరూ కూడా ఆతృతతో ఉండి ప్రతి ఒక్కరు కూడా ఈ సేవలో పాల్గొనేటువంటి యొక్క వ్యక్తులుగా మీరు తయారు కావాలి.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ. బీ రెడీ ఫర్ ది ఫ్యూచర్. బీ రెడీ యువర్ సెల్ఫ్.
0: ప్రపంచమంతా కూడా ఒక విధమైనటువంటి ఒక దిగ్విజయాన్ని సాధిస్తుంది.
1: ద హోల్ వరల్డ్ విల్ బి సక్సెస్ఫుల్.
0: ఈ యొక్క సందేశమును మీరు హృదయంలో ఉంచుకుని దినదినానికి మీరు కాచుకుని చూచురండి.
1: ప్రిజర్వ్ దిస్ మెసేజ్. వెయిట్ ఆన్ డే బై డే.
0: సాయికి ఏది ఒక్కటి ఇష్టం లేదు.
1: Sai doesn't like
0: anything. మీ నుంచి నేను కోరటం లేదు.
1: స్వామి డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ.
0: కానీ నేను కోరేది ఒక్కటే, నిర్మలమైనటువంటి ప్రేమతో విశాలమైన భావంతో సమాజ సేవను చేయండి.
1: స్వామి వాంట్స్ ఓన్లీ వన్ థింగ్, విత్ ద ప్యూర్ హార్ట్, విత్ లవ్ ఫర్ ది సొసైటీ.
0: అనవసరమైనటువంటి విషయాల లోపల నేను ఎప్పుడు ప్రవేశించను.
1: స్వామి విల్ నెవర్ ఇన్వాల్వ్ హింసెల్ఫ్ ఇన్ అదర్ మ్యాటర్స్.
0: అందరూ మనవారి.
1: All belong.
0: అందరి యందు దైవత్వం ఉన్నది.
1: There is divinity in everyone.
0: కానీ వారు దురదృష్ట వశాత్తు, ఏ జన్మాంతర కర్మ వశాత్తు వారికి కొన్ని కొన్ని పిచ్చి బుద్ధులు పుడుతుంటాయి.
1: Either because of misfortune or because of past life.
0: తాత్కాలికంగా వచ్చేటువంటివే కానీ శాశ్వతమైనవి కాదు.
1: They also come in between but not permanent.
0: కనుక దుర్యోధన దుశ్శాసనాదులు కూడాను ఆ తాత్కాలికంగా వచ్చి తదుపరి కృష్ణుని ప్రార్థిస్తూ వచ్చారు.
1: దుర్యోధన దుశ్శాసన ఆల్సో డిడ్ వికెట్ థింగ్స్ ఇన్ ద బిగినింగ్, అల్టిమేట్లీ ప్రే టు కృష్ణ.
0: కనుక మనం ఎవరిని కూడా ద్వేషించనక్కర్లేదు.
1: దేర్ఫోర్ వీ డోంట్ నీడ్ టు హేట్ ఎనీవన్.
0: అందరినీ ప్రేమించి,
1: లవింగ్ ఎవ్రీబడీ,
0: అందరి మంచిని కోరి, లోక సమస్తా సుఖినో భవంతు అనేటువంటి దీర్ఘమైనటువంటి విశాల భావంతో మీరు జీవించడానికి ప్రయత్నించండి.
1: వీ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు లివ్ wishing the prosperity of the entire world.
0: సాధ్యమైనంత వరకు మీకు కాలం చిక్కితే సాయి సమస్తంలో ప్రవేశించండి. ఇంతకంటే పవిత్రమైనటువంటి సమస్త మరొకటి లేనే లేదు లోకంలో.
1: If you find time, join Sai organizations and do service.
0: లోకంలో ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉంటా ఉంటున్నాయి, వాటి విషయం నేను చెప్పను. కానీ మన ఆర్గనైజేషన్ లోపల ఉండినంత పవిత్రత ఇంక ఏ ఆర్గనైజేషన్ లో కూడా లేదు.
1: There are many, many organizations, but the sanctity is more and more.
0: ఇవాళ ఎన్నో మాట్లాడవచ్చును కానీ
1: many things might be talked about.
0: మన సంస్థలు ఎప్పుడు ఉపకారమే ఉపకారమే ఉపకారమే.
1: But our organizations render service.
0: సహాయమే సహాయమే సహాయమే.
1: They give help all the time.
0: ఇది మన సంస్థల యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: These are the aims of our organization.
0: కనుక ఎవరైనా ఏ జాతి వారైనా, నాకు జాతి మత భేద కుల భేదములు ఏమాత్రము లేవు, ఈ 18వ తేదీకి అందరూ ఆనందంగా వివాహానికి సిద్ధమై రండి. తప్పక నేను ఆనందంగా హృదయోల్లాసంగా మీ యొక్క జీవితంలో మరవరాని ఆనందాన్ని అందించి మీకు గృహస్థ ధర్మాన్ని అందిస్తాను.
1: బి రెడీ టు అటెండ్ ది 18th ఫంక్షన్. మ్యారేజెస్ ఆర్ గోయింగ్ టు బి పర్ఫార్మ్. స్వామి విల్ మేక్ యూ హ్యాపీ, టేక్ యూ టు ఎక్స్టసీ.
0: రేపటి నుంచినే ఈ ఆఫీస్ దగ్గరకు వచ్చి మీరు ఆ యొక్క వివాహమును సంబంధించినటువంటి బిడ్డ బాయి ఈ రెండింటి యొక్క పేర్లు, తల్లిదండ్రుల పేర్లు వాళ్ళకి అందించి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చును.
1: ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ గో టు ద ఆఫీస్ అండ్ రిజిస్టర్ గివింగ్ ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ ద బ్రైడ్ అండ్ ద బ్రైడ్ గ్రూమ్.
0: అయితే ఒక్కటి, ప్రభుత్వం యొక్క నిబంధనలకు ఏమాత్రం కూడా మనం ఉల్లంఘించుకోకూడదు.
1: బట్ హౌఎవర్ వీ షుడ్ నాట్ ట్రాన్స్గ్రెస్ గవర్నమెంట్ రూల్స్.
0: ఇన్ని విధమైన ఆదాయాలు వస్తున్నాయి అని చెప్పి పూర్వం ఒక వివాహం చేసుకుని కూడా తిరిగి ఇంకొక వివాహం రాకూడదు.
1: బికాస్ ఆఫ్ ది బెనిఫిట్స్ నౌ ద వన్ హూ హస్ ఆల్రెడీ మ్యారీడ్ షుడ్ నాట్ బి ప్రిపేర్డ్ టు మ్యారీ అగైన్.
0: అలాంటి మాత్రం వస్తే మేము అంగీకరించము.
1: ఇఫ్ సచ్ పీపుల్ కమ్ దే విల్ బి రిజెక్టెడ్.
0: ఇంతేకాకుండా బాల్య వివాహం అని కూడా ఒక చట్టం ఉంటుండాలి.
1: హౌఎవర్ దేర్ ఇస్ ఆల్సో అనదర్ లా, ద చైల్డ్ మ్యారేజ్.
0: ఏదో ఈ సమయం చిక్కింది, తర్వాత మాకు చిక్కుతుందో లేదో అని ఏ 12 సంవత్సరంలో బిడ్డను తెచ్చి వివాహం చేయకూడదు. 18 సంవత్సరములు కావాలి.
1: బికాస్ ద టైమ్ హ్యాస్ కమ్ దే షుడ్ నాట్ బ్రింగ్ ద గర్ల్స్ ఆఫ్ 12 ఇయర్స్ ఓల్డ్, దే షుడ్ బి 18 ఇయర్స్.
0: ఇలాంటి దాంట్లో ఎవరు కూడా ఏ ప్రభుత్వము, ఇంకా ఎంత చిల్లర మంది ఉంటారు, తప్పు చూసేటువంటి వారే ఉంటారు, వాళ్ళు కూడా ఇలాంటి దాన్ని ఒక ఆస్కారంగా తీసుకుంటారు.
1: గవర్నమెంట్ అండ్ చీఫ్ పీపుల్, దే ఆర్ మెనీ పీపుల్ హూ విల్ షో ద పాయింట్ అవుట్. వీ షుడ్ నాట్ గివ్ స్కోప్.
0: కనుక సాయి సంస్థల వారందరూ కూడాను ఇందులో పాల్గొని వారి మంచి చెడ్డలు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ కొంతవరకు విచారించి అలాంటి దంపతులు తీసుకుని వచ్చి మీరు కూడా ఈ అవకాశంలో చక్కని ఆనందాన్ని అనుభవించండి.
1: Therefore, members of this organization should make proper inquiry and bring them here.

कमल ज्ञान करो हरी हरी हरी हरी।

सूरदास प्रभु हे गिरिधारी मीरा के प्रभु उदय विहारी।

Субтитры создавал DimaTorzok.

Thank you.

0: బ్రహ్మానందం. ప్రాచీన మహర్షులు షోడశ కళా పరిపూర్ణుడైనటువంటి భగవంతుని గురువుగా ఎన్నుకొని విశ్వసించి గురుత్వాన్ని పొంది చైతన్యమూర్తులయ్యారు.
1: The ancient years and sages down the ages have looked upon God as the Guru himself and assigned to him many attributes and worshipped God himself as Guru, in the process themselves becoming enlightened ones.
0: అంతరార్థాన్ని గుర్తించి ప్రవర్తన యందు పరివర్తన కలిగి దివ్యత్వమైన ఆత్మతత్వాన్ని విశ్వసించడమే ప్రధానమైనటువంటి లక్ష్యమని గుర్తించారు.
1: They further recognize that to know one's own self and to attain divinity, it is equally essential not only to grasp the inner significance of these dictums but also to practice them.
0: గురుత్వమనగా దివ్యత్వమైన దైవత్వమే అనేటువంటి సత్యాన్ని పై శ్లోకం ద్వారా ఋషులు వివరించారు.
1: In terms of this shloka just recited, the Rishi looked upon God as Guru and Guru as God.
0: బ్రహ్మానందం అనగా ఏదో ఒక ప్రత్యేకమైన స్థితిని అనుభవించటమని ఈనాటి మానవుల యొక్క భ్రాంతి.
1: It is man's illusion today that when he looked upon this word Brahmanda, he assigns to it a certain place.
0: ప్రతి మానవుడు తప్పనిసరిగా ఈ బ్రహ్మానందం అనేటువంటి యొక్క విషయాన్ని తెలుసుకోవటం అత్యవసరం.
1: It becomes of necessity for every individual to understand the inner significance of this word Brahmananda.
0: జగత్తే బ్రహ్మానందం.
1: The world itself is Brahmananda.
0: బ్రహ్మానందమే జగత్.
1: అండ్ బ్రహ్మాండ ఇస్ జగత్.
0: జగత్ బ్రహ్మానంద స్వరూపమని ఈ వాక్యము శాస్త్రములు వివరించట చేత శాస్త్రములు పఠించినటువంటి వ్యక్తులు కేవలం బ్రహ్మానందమనేటువంటి పదమును ఉచ్చరిస్తూ అంతటితోనే సంతృప్తి నందుతున్నారు.
1: Those who have looked deeper into such issues have satisfied themselves with feeling that this creation is a manifestation of that Brahmanda Swarupa.
0: Andhulu jagattu yande janminchi, jagattu nande jeevinchi, jagattu nande adrukunandi, jagattu anekunti oka vishayanni vintu undinappatikini jagattu lo chudatam le.
1: A blind person is born in the world, is brought up in the world, makes each such a living in this world, but nevertheless he cannot see the world.
0: అదే విధముగానే సాధకుడు జగత్తు నందే జన్మించి బ్రహ్మము నందే నివసించి బ్రహ్మము యొక్క తత్వాన్ని గుర్తించి బ్రహ్మము యొక్క స్థాయిని గుర్తించుకోలేకపోవటం చేతనే ఈ అంధునకు ఈ వ్యక్తికి వ్యక్తి భేదం ఉండేదని మనం నిరూపించవచ్చు.
1: ఇన్ ద సేమ్ మేనర్ ఏ సాధక హూ ఇస్ బోర్న్ ఆఫ్ దిస్ వరల్డ్ హూ లుక్స్ అపాన్ దిస్ బ్రహ్మతత్వ అండ్ హూ వాంట్స్ టు లివ్ హిస్ థాట్ ఇన్ బ్రహ్మతత్వ బట్ నెవర్ కెనాట్ అటైన్ ఇట్ is taking to this blind person.
0: ఈ బ్రహ్మానందం అనేటువంటి పదములకు అనేక విధములైనటువంటి అర్థములను మనము గుర్తించవచ్చు.
1: We can assign any number of meanings to this word Brahmananda.
0: ధనకనక వస్తు వాహనాలు,
1: మెటీరియల్ పొజిషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, వెల్త్,
0: కీర్తి మర్యాదలతో,
1: in terms of fame and position for
0: padavi pratishthalato,
1: or in terms of one's own honor and dignity in society,
0: aarogya bhagyamalato,
1: and in terms of these material pleasures,
0: vidya pandityamalato,
1: or one's scholarship of the book,
0: ekha chakradipatyam nelutunnatundi sthiti endu kaligeyundi aanandamunaku manushya aanandamu ante,
1: and one who holds complete sway over his domain. These are all ananda, all right, but something pertaining to man as such.
0: Anaga మానవునికి కావలసినటువంటి భోగ భాగ్యములందు వ్యక్తి కొరతయు లేక వ్యక్తి విధమైనటువంటి ఇక్కట్టును కలుగుక సర్వ విధమైనటువంటి సుఖశాంతులు పొందేటువంటి స్థితికి ఈ మానుష్యానందం అని కూడా మనం పేరు.
1: In other words, this Manushananda, as we come to know it, it pertains to a person who can enjoy all material prosperity, all wealth, all possessions, occupies a position, and so on.
0: ఇట్టి మానుష్యానందమున కంటే 100 రెట్లు అధికమైనటువంటిదే గంధర్వానందము అని రెండవది.
1: A few steps above this మానుష్యానంద is the second one called గంధర్వానంద.
0: ఈ గంధర్వానందమున కంటే 100 రెట్లు అధికమైనటువంటిది పితృదేవతానందము అని పేరు.
1: And there is just a third one, which is 100 steps above this గంధర్వానంద. It's called the పితృదేవానంద.
0: ఈ పితృదేవత ఆనందముల కంటే 100 రెట్లు అధికమైనటువంటిది అజానజ ఆనందము అని పేరు.
1: అండ్ 100 టైమ్స్ మోర్ పాస్ ఈస్ ద అజస్ ఆనంద
0: అజానజ
1: అజానంద.
0: ఈ అజానజ ఆనందముల కంటే 100 రెట్లు అధికమైనటువంటిది దేవానందము అని.
1: అండ్ 100 టైమ్స్ మోర్ పోర్షన్ ఈస్ కాల్డ్ ద దేవానంద.
0: ఈ దేవానందమున కంటే 100 రెట్లు అధికమైనటువంటిది ఇంద్రానందం.
1: 100 టైమ్స్ ఈవెన్ గ్రేటర్ దాన్ దిస్ దేవానంద ఈస్ కాల్డ్ ఇంద్రానంద.
0: ఇంద్రానందమున కంటే 100 రెట్లు అధికమైనటువంటిది బృహస్పతి ఆనందం.
1: 100 టైమ్స్ అబౌవ్ దిస్ ఇంద్రానంద ఈస్ బృహస్పతి ఆనందం.
0: ఈ బృహస్పతి ఆనందమున కంటే 100 రెట్లు అధికమైనటువంటిది సచ్చిదానందము అని.
1: 100 టైమ్స్ మోర్ పోటెంట్ దాన్ దిస్ బృహస్పతి ఆనంద ఈజ్ సచ్చిదానంద.
0: ఈ సచ్చిదానందం కంటే 100 రెట్లు అధికమైనటువంటిది ప్రజాపతి ఆనందం.
1: 100 టైమ్స్ గ్రేటర్ దాన్ దిస్ సచ్చిదానంద ఈజ్ కాల్డ్ ప్రజాపతి ఆనందం.
0: ఈ ప్రజాపతి ఆనందమున కంటే 100 రెట్లు అధికమైనటువంటిది హిరణ్య గర్భానందం.
1: 100 టైమ్స్ గ్రేటర్ దాన్ దిస్ ప్రజాపతి ఆనంద ఈజ్ హిరణ్య గర్భానంద.
0: ఈ హిరణ్య గర్భానందమునే బ్రహ్మానందము అని చెప్పబడుతుంది.
1: ఇట్ ఈస్ దిస్ హిరణ్య గర్భానంద విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ బ్రహ్మానంద.
0: సామాన్య మానవుని యొక్క ఆనందమునకు ఇన్ని విధమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితి ఉన్నటువంటి ఈ బ్రహ్మానందమునకు వ్యత్యాసం ఏమని మనం గుర్తించవచ్చు.
1: నౌ యూ కెన్ సీ ద గ్రేట్ డివైడ్ బిట్వీన్ దిస్ ఆనంద పర్టైనింగ్ టు మ్యాన్ అట్ వన్ ఎక్స్ట్రీమ్ ఆఫ్ ది స్పెక్ట్రమ్ అండ్ దిస్ హిరణ్య గర్భానంద అట్ ద ఫార్ ఎండ్.
0: ఇది కేవలము మానసుకు యొక్క స్థాయి యొక్క మార్పులే కాని అన్య మార్పులు కాదు.
1: బట్ దెన్ యూ ఆల్సో సిడ్ దట్ దీస్ పర్టైన్ టు వన్ బేస్ ఆఫ్ పర్సీవింగ్ ఎ పర్సనల్ థింగ్.
0: మన ఏ మనుష్యానాం కారణం నందమస్యం అన్నట్టు ఈ బ్రహ్మానందములకు మనుష్యానందములకు ఎట్టి భేదము లేకపోయినప్పటికీ తమ తమ స్థాయిని గురించుకొని గుర్తించుకొని ఈ ఆనందము యొక్క స్థాయిలు మార్పు తెలుస్తూ ఉంటాయి.
1: నా ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ ది మైండ్ ఆపరేట్ యూ వుడ్ ప్లేస్ యువర్ సెల్ఫ్ అట్ డిఫరెంట్ రంగ్స్ ఆఫ్ దిస్ లాడర్. వన్ టు సర్టన్ కీప్ సేయింగ్ దట్ హీ ఇస్ ఇన్ దిస్ బ్రహ్మానంద స్టేజ్ ఆల్ ద వైల్ రిమైనింగ్ ఇన్ దిస్
0: మానస. బ్రహ్మానందం యొక్క స్వరూపమే సత్స్వరూపము అని చెప్పి కూడా చెప్తా వచ్చారు.
1: It has also been said that this Brahmananda Swarupa is one's own Swarupa, Satswarupa.
0: This Satswarupa means what?
1: What is this Satswarupa?
0: Jagrata. Jagrata ka gurtin chesi. Jagrata ledan telipe jagrata ne Satswarupa.
1: In the wakeful state, when you know that it is all that you see is pertaining to your wakeful state, that is this.
0: Satswarupa means తన ఉనికిని తాను గుర్తించుకోవటమే సత్వరూపం.
1: దిస్ ఇస్ ది సత్వరూప మీనింగ్ యు నో వాట్ యు ఆర్.
0: ఈ ఉనికి అనగా జాగ్రత్త.
1: అండ్ దిస్ రియలైజేషన్ ఈజ్ దిస్ జాగ్రత్త.
0: జాగ్రత్తలోని ఉనికియే ఈ యొక్క సత్వరూపం.
1: ద రియలైజేషన్ ఇస్ వేక్ఫుల్ స్టేట్ ఈజ్ వన్ సత్వరూప.
0: సత్వరూపమే అక్షరం.
1: అండ్ దిస్ సత్వరూప ఈజ్ అక్షర.
0: అక్షరమే ప్రణవము.
1: అక్షర ఇన్ టర్న్ బికమ్స్ ప్రణవం.
0: ఈ ప్రణవమే బ్రహ్మము.
1: అండ్ ప్రణవ ఇన్ టర్న్ ఇస్ బ్రహ్మ.
0: కనుకని ఈ బ్రహ్మానందం అనేటువంటి యొక్క తత్వమునకు అనేక విధమైనటువంటి స్థాయి ఉంటున్నది.
1: సో వి ఫైండ్ దట్ ఫర్ దిస్ బ్రహ్మానంద దే ఆర్ డిఫరెంట్ స్టేజెస్ దట్ వన్ కెన్ థింక్ అబౌట్.
0: ఏకం సత్సుత్రాభుదావదంతి. ఉన్నది ఒక్కటే అయినప్పటికీ తమ తమ యొక్క కర్మలు తమ తమ యొక్క స్థాయిలు తమ తమ యొక్క బాధ్యతలు వ్యత్యాసంగా గోచరించడం చేతని ఈ ఆనందమునకు ఈ విధమైనటువంటి రూపనామం ఏర్పడుతూ వచ్చాయి.
1: Those to be sure, there is one and only one thing. In terms of one's action, one's responsibility, one's duty, one would see the one thing as the many.
0: ఈ బ్రహ్మానంద స్థాయి ఎందు ఏ విధమైనటువంటి ఒక స్థితి ఈ మనసు అనుభవిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తించాలి.
1: We should also recognize the type of ananda that the mind as such experiences in this state of brahmananda.
0: Nenu nenu ane nenu antamainappude ee yokka anandam manaku labhistundi.
1: You talk about this I and I. The moment this I vanishes, you can experience this ananda.
0: Nenu aneetundi nenu lekapothame deeni yokka swaroopam.
1: The very form of this brahmananda is when you have no place for this I.
0: Ee nenu aneetundide vedam. Nenu kaakunda nenu nenu undatame vedanta.
1: This I is a question of distinction. That is a question of dividing. When you say there is no I, that is vedanta.
0: Nenu vaita.
1: This I signifies dualism.
0: Nenu kaanisthitiye advaitam.
1: That state where I does not exist, that is non-dualism, advaita.
0: Ee dvaitamu charam.
1: This dvaita is chara.
0: Advaitamu acharam.
1: Whereas advaita is achara.
0: Ee achara tattvani gurtinchukotame brahmananda yokka swaroopam.
1: And the very form of this brahmananda is to recognize this achara swaroopa.
2: Kanuka iti brahmananda swaroopudu, achara swaroopudu,
0: కనుక గురువు అనగా పరబ్రహ్మ తత్వమే గురుత్వం అనే తెలియ సత్యాన్ని మనం గుర్తించాలి.
1: దట్ ఈస్ బ్రహ్మ హింసెల్ఫ్. సో హూ ఇస్ దిస్ గురు? గురు ఇస్ నథింగ్ షార్ట్ ఆఫ్ బ్రహ్మ హింసెల్ఫ్.
0: పరమ సుఖదము, ఇది పరిపూర్ణమైనటువంటి సుఖంతో ఉండేటువంటి.
1: Then you come to this parama sukha, one which is not devoid of the totality of this sukha.
0: Vedamanandu kasmai namaha sarkarmane tasmai namaha karmane bhagavantudu sukha swaroopudu ani nirupinchu.
1: The Vedas are true and determine that God is sukha swaroopa.
0: Sukham anaga ye?
1: What is the meaning of this word sukha?
0: Kevalam sharira sambandhamaina sukhama?
1: Does this sukha signify bodily comfort?
0: లేక మానసిక సంబంధమైన సుఖమా?
1: Or does it pertain to the mind?
0: లేక ఇంద్రియ సంబంధమైన సుఖమా?
1: Or pertains to ఇంద్రియస్?
0: ఏదో వాటి నివర్తంతే అప్రాప్య మనసాస. మనస్సునకు ఇంద్రియములకు గోచరము కాక అతీతమై ఒక విధమైనటువంటి ఆత్మతత్వాన్ని పొందినటువంటి సుఖమే నిజమైన సుఖం.
1: The sukha that you are talking about is that which transcends the limitations of the mind and the indriya, which is beyond their comprehension.
0: ఇదియే గురుత్వమని కూడా నిరూపిస్తూ వచ్చారు విషయం.
1: ద రిషీస్ హావ్ ప్రూవ్డ్ వన్స్ అగైన్ దట్ దిస్ ఈజ్ గురుత్వం.
0: అనగా సుఖస్వరూపుడు ఆత్మని అనేటువంటి నిర్ణయం అయింది.
1: దట్ ఈజ్ ద ట్రూత్ దట్ దిస్ సుఖస్వరూప ఈజ్ ద ఆత్మ.
0: కేవలం అనగా దేశ కాలములకు అతీతమైన స్థితిలో ఉండేటువంటి శక్తి.
1: Now this word kevalam means that it transcends the limitations of time, place and country.
0: దేశమునకు కాలమునకు పాత్రకు కట్టుబడక తాను సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క చైతన్య తత్వమని కేవలం అన్నారు.
1: దిస్ ఎనర్జైజింగ్ ఫోర్స్ విత్ ట్రాన్సెండెంట్ లిమిటేషన్ ఆఫ్ టైం ప్లేస్ అండ్ సర్కమ్స్టాన్స్ దట్ ఈస్ దిస్ మీనింగ్ ఆఫ్ కేవలం.
0: కనుక ఇది కేవల తత్వము, కేవల స్వరూపము ఒక దైవత్వము.
1: అండ్ దిస్ నేచర్ ఈజ్ వెరీ గాడ్.
0: ఇంకా నాలుగవది జ్ఞానం. కేవలం జ్ఞానమూర్తి, జ్ఞానస్వరూపుడైనటువంటి వాడు అద్వైత దర్శనం జ్ఞానం. రెండు కానిటువంటి ఒక స్థితిని పొందినటువంటి వాడు దైవము.
1: దెన్ ద ఫోర్త్ కాంపోనెంట్ ఈజ్ జ్ఞానమూర్తి, వన్ హూ నాట్ బౌండ్ బై దిస్ డ్యువాలిటీ, వన్ హూ ట్రాన్సెండ్స్.
0: ఈ జ్ఞానమూర్తి అనేటువంటి వాడిని గురువుగా స్వీకరిస్తూ వచ్చారు.
1: దట్ మీన్స్ యు ఆర్ రిసీవింగ్ సచ్ ఎ పర్సన్ ఆఫ్ జ్ఞాన యాజ్ గురు.
0: కనుక ఈ గురువు అనగా కేవలం ఒక గైడ్ ఫోర్స్, మార్గమును నిరూపించి ప్రయాణికులకు సహాయం చేసేటువంటి యొక్క ఒక గైడ్ ఫోర్స్ గా నిర్మించారు.
1: సో దిస్ గురు ఈజ్ లైక్ ద గైడ్ ఫోర్స్ హూ పాయింట్స్ టు యూ ద వే దట్ యూ హావ్ టు టేక్ ఆన్ యువర్ ఆన్వర్డ్ జర్నీ.
0: కానీ ఈ గైడ్ ఫోర్స్ ఫలానిస్తుకు వెళ్ళినప్పుడు ఫలాని గ్రామం చెప్పుతుంది అది మాత్రమే విధిస్తుంది. కానీ ఈ మధ్యలో ఉండేటువంటి యొక్క ఎత్తు పల్లములు ఏమాత్రం కూడా నిరూపించదు.
1: Now what does the guide post do? It indicates to you that if you go this way, you are going to reach this particular village or town.
0: Kani bhagavantudu anetundi jnanamurti attu kaakunda thana thanamu kudanu aduvaduvula kudanu nee yokka prayanamunu gurtinchi gamyamunu chertadaniki taginatundi bhadrathalu yerpadustadu.
1: He doesn't say anything about the nature of your journey, but God on the other hand uses jnanamurti, takes care of you at every step of your journey.
0: Nee ventane gantane vintane kantane untundi ఈ యొక్క మార్గానికి ఏ విధమైనటువంటి యొక్క అతులు రాకుండా Kalyani Jerusalem.
1: He is with you, in you, around you, about you, taking care of you and every step.
0: Hatti Gnana Murthy, Bhagavan today.
1: Such a Gnana Murthy is God Himself.
0: Inka ayyundi, Dvandva Atitam.
1: Then we come to the fifth one, Dvandva Atitam.
0: Sukha Dukkha Munaku.
1: That is either for joy or sorrow.
0: Lava Nastamulanu.
1: Loss or gain.
0: Ninda Sukulanu.
1: Or criticism of faith.
0: Titoshamulaku.
1: Or cold and heat.
0: Atitamayanekunti Sahila Udinikunti.
1: One who is above all such divisions.
0: Nindalaku Krungasa.
1: Pathaming to
0: Krungasa.
1: Or being puffed up by praise.
0: Ee kungi pongalatuvanti yokka samastamu dharinchinatuvanti vaadu bhagavantude.
1: One doesn't get inflated, one doesn't get deflated. That is his God.
0: Kanuka ee vidhamainatuvanti yokka dvandvatitam anetuvanti yokka tattvamu yokka bhagavantuniki maatrame chelutundi.
1: So this state of transcending such limitations is given only to God.
0: Gagana sadrusyam kanaka gaganamu sarvatra vyapinchinatuvanti.
1: Then we have the sixth one, Gagana Sadrusha. Gagana is something sky which is all pervading.
0: Akasam ye vidhamga sarvatra vyapinchi unnado ade vidhamgane daivatvam sarvavyapakudane ipanti satyanni nirupistu vachindi.
1: Just as the sky is all pervasive, so is God all pervasive.
0: Kanuka ee sarvavyapi sarvajnudu sarvashaktimayudu ayinatuvanti bhagavantuni guruga chetarishtu vachadu.
1: So the omniscient, omnipotent and omnipresent God is very really your guru.
0: Tattvamasyadi lakshyam aham brahmasmi prajnanam brahma ayamatma brahma tattvam asi aneti ee mahavakyamulato mahavakyamulu lakshyamuga nirupinchi lakshyamuga nirminchi ఆ లక్ష్యాన్ని ప్రపంచములకు దాటేసించి వాడు భగవంతుడు.
1: The four mahavakya in the form of this given to us in the scripture, one who is verily that and one who proves to you the truth contained in these statements.
0: ఇంకా ఏకం ఏకం అనగా ఒక్కటే ఒక్కటే భగవంతుడు.
1: ఏకం the one and the only one that is God.
0: జాగ్రత్త ఎన్ని కర్మలు ఆచరించినప్పటికీ ఎన్ని కృత్యములను తాను అనుభవించినప్పటికీ ఎటువంటి పరిస్థితుల్లో మార్పు చెందినప్పటికీ తాను ఏకత్వమై ఉంటుంటాడు అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: Either in your wakeful state, or your dream state, or your deep sleep state, whatever you might be doing, whatever you might be thinking, you are very in the reality proper. There is no second, you are the only one.
0: జాగ్రత్తలు అనేక దృశ్యములు మనం చూడవచ్చు.
1: Right, in our waking state, we do come across any number of sights.
0: Aneka vidhamulai itti karmalu acharinchavachu.
1: We also perform any number of actions.
0: Aneka vidhamulai anubhutulanu manam anubhavinchavachu.
1: We also undergo many experiences.
0: Tattvamulo maroka reetiga manam ee yokka anubhutulanu andukovachu.
1: In the same manner, in our dream state, we experience in other ways.
0: Sushupti sthitiyandu aneka vidhamulai itti anandamulu anubhavinchavachu.
1: Likewise, in our deep sleep state, we might experience unfoldment.
0: ఈ అవస్థలు ఎందు మన కర్మలు కాని మన అనుభూతులు కాని వేరు వేరు అయినప్పటికీ అనుభవించినటువంటి వ్యక్తి ఒక్కడే అనేక సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: ఇన్ దీస్ డిఫరెంట్ స్టేట్స్ ద ఎక్స్పీరియన్సెస్ ద యాక్షన్స్ అండ్ యువర్ థాట్స్ టు బి డిఫరెంట్ బట్ ద పర్సన్ ఎక్స్పీరియన్సింగ్ అండ్ అండర్గోయింగ్ ఆల్ దీస్ ఇస్ వన్ అండ్ ద సేమ్. దట్స్ ద ట్రూత్ కంటైన్డ్ ఇన్ ఇట్.
0: కనుకని దైవత్వము సర్వత్రా ఉండినప్పటికీ వ్యక్తిత్వమునందు దివ్యత్వమునందు పవిత్రత ఎందు కూడాను ఏకత్వమైన వ్యక్తి యొక్క దైవత్వంగా తాను ప్రకాశిస్తూ వస్తుంటాడు.
1: Certainly God is all pervasive, but at the same time, in one's own individual personality, in one's own thinking, in one's own actions, He is one. This is the truth contained.
0: తదుపరి నిత్యం.
1: That's why we come to this word nityam.
0: It is శాశ్వతమైన వ్యక్తి.
1: Nityam, something which is permanent.
0: మార్పు చెందినటువంటి,
1: doesn't undergo any change.
0: ఇలాంటి మార్పు చెందినటువంటిది నిత్యశక్తి నిర్మూలమైనటువంటిది ఏ కులం నిరంజనం సనాతనం విచేతనం నిత్యశుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపుడు ఇది దైవత్వము అనేటువంటి దానిని కూడా నిరూపిస్తూ
1: వచ్చింది.
0: ఈ నిత్యము అనేటువంటి దానికి అనేక విధమైనటువంటి అర్థములు కూడా ఉంటున్నాయి.
1: Here again, there are other interpretations given to this word, Nityam.
0: ఈ విధమైనటువంటి అర్థం తీసుకున్నప్పటికీ మార్పు చెందినటువంటిది శాశ్వతమైనటువంటిది అనేటువంటి యొక్క అంతరార్థాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: Now, it might have an number of meanings, but what it really means is that which does not undergo anything, which is permanent and lasting.
0: తదుపరి విమలం.
1: Then we have this word, Vimalam.
0: వ్యక్తి మాలిన్యము లేక పరిశుద్ధమై పవిత్రమై ఉండే స్థితి ఒక దైవమే.
1: That state of God is that where there is no trace of impurity, dirt or filth.
0: ఇలాంటి దైవత్వాన్ని గురుత్వంగా స్వీకరిస్తూ వచ్చాడు ఆనాటి ఋషులు.
1: సో రిషీస్ ఆఫ్ దోస్ డేస్ వుడ్ హ్యావ్ సచ్ ఎ గాడ్ యాజ్ ఎ గురు.
0: తదుపరి అచలం,
1: దట్స్ వై వి హావ్ దిస్ వర్డ్ అచలం,
0: అనగా క్షణక్షణం కూడా మార్పు చెందేటువంటిది కాదు.
1: దట్ మీన్స్ దట్ విచ్ డస్ నాట్ చేంజ్ విత్ ఎవ్రీ పాసింగ్ సెకండ్.
0: ఏ ఆకారం నందు ఉండినప్పటికీ, ఆకారము మార్పు చెందినప్పటికీ ఆత్మతత్వము ఏ విధమైన జలత్వము లేకుండా ఉండేటువంటి,
1: వాట్ ఎవర్ ఫార్మ్ ఇట్ మైట్ ఎన్కంపర్, ద ఆత్మ సత్ రిమైన్స్ పర్మనెంట్, ఇట్ డస్ నాట్ అండర్గో ఎనీ చేంజ్.
0: మనకు మనిషి చలత్వంతో కూడినటువంటి స్వరూపం,
1: ద మైండ్ అండ్ ద మ్యాన్ దే హ్యావ్ దిస్ వేవరింగ్ నేచర్ వెరీ చేంజ్.
0: అప్పుడు ఈ జగత్తు నందు ఈ అచలమైనటువంటి ఒక జీవితాన్ని గడుపుకోవడానికి సాధ్యమవుతుంది.
1: బట్ వన్స్ దే రికగ్నైజ్ ది ట్రూత్ ఆఫ్ దిస్ వరల్డ్ అసలు దిస్ అన్వేవరింగ్ నేచర్ దే కెన్ సాంక్టిఫై దట్.
0: అనేక మంది తెలిసి ఉండవచ్చు,
1: దే ఆర్ మెనీ హూ మైట్ హావ్ నోన్ అబౌట్
0: ఇట్. సినిమా బొమ్మలు ఒక్క క్షణములకు 16 పర్యాయములు చేస్తుంది.
1: దీస్ ఫిగర్స్ దట్ యు సీ ఇన్ ఎ సినిమా, ఫర్ ఎవ్రీ సెకండ్ ఇట్ ఇస్ సెడ్ లెట్ చేంజ్ 15 టైమ్స్.
0: కనుక నేను ఆ సినిమాను నిత్య జగత్తు అని చెప్తూ వచ్చాడు.
1: దట్స్ వై దిస్ సినిమా హస్ బీన్ కాల్డ్ దిస్ వరల్డ్,
0: అనగా కల్పితమైన జగత్తు అని.
1: దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ సూపర్ఫిషియల్,
0: కృత్రిమమైనటువంటి జగత్తు అని,
1: విచ్ ఈస్ ఆర్టిఫిషియల్.
0: కనుక ఈ తెలిసేటువంటి మనకు కలిగినటువంటి జీవితము కృత్రిమమైనటువంటి జీవితమే.
1: సరే, దట్ మైండ్ విచ్ కీప్ చేంజింగ్ ద ఈస్ లీవింగ్ అన్ ఆర్టిఫిషియల్ సూపర్ఫిషియల్ లైఫ్.
0: ఇది చరవతో కూడినటువంటిది కనుక ఇది ఏ విధమైన శాశ్వతత్వము ఉండదు.
1: బికాస్ ఇట్ ఈస్ కంటిన్యూస్ అండర్గోయింగ్ స్టేట్, ఇట్ కెన్ నెవర్ ఆస్పైర్ ఫర్ దట్ అన్చేంజింగ్ స్టేట్, అన్వేవరింగ్ స్టేట్.
0: అక్షర స్వరూపుడైన చుట్టివాడు, చెలించిన చుట్టివాడు కనుక అతనే భగవంతుడు.
1: వేరాజ్ అక్షర స్వరూప, వన్ హూ డస్ నాట్ వేవర్, హూ రిమైన్స్ పర్మనెంట్, హూ డస్ నాట్ చేంజ్, దట్ ఈస్ గాడ్.
0: సర్వది సాక్షిభూతం,
1: దెన్ వీ హ్యావ్ దిస్ సర్వది సాక్షిభూతం.
0: అన్నింటికీ తాను ఒక సాక్షిభూతుడై ఉంటుంటాడు.
1: That is why everything around him, he is this witness, eternal witness.
0: ఈ సాక్షిభూతుడనగా ఏ విధంగా మనం నిర్మించవచ్చు?
1: హౌ కెన్ వీ ప్రూవ్ దిస్?
0: అన్నింటి ఎందు తానుంది, అన్ని తానై, అన్ని జరిపించినది తానై, సర్వం కూడా తానే సాక్షిభూతుడై ఉంటుండే కూడా తాను అతడుడై ఉంటున్నాడు.
1: Being in everything, being of everything, and being the prime force behind everything, he is the one who remains permanent, like this witness.
0: అయితే ఈ సాక్షిభూతమునకు మనం ఏమని మనం తెలుసుకుంటున్నాం?
1: నౌ వాట్ యాక్చువల్లీ ఈజ్ ది ఐడియా దట్ వీ హ్యావ్ ఆఫ్ దిస్ ఐడియా ఆఫ్ బీయింగ్ ఎ విట్నెస్?
0: దీనిని టిట్ అని కూడా చెప్తూ వచ్చాం.
1: దిస్ హెస్ ఆల్సో బీన్ గివెన్ దిస్ మీనింగ్ అవేర్నెస్.
0: దీనిని ఇంకొక రీతిలో మనం చెప్పుకోవచ్చుగా ఉన్నప్పుడు మనం కాన్షియస్నెస్ అంటారు.
1: We also use this word consciousness for this.
0: ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది దైవత్వం.
1: This consciousness is God.
0: ఇది చైతన్యంతో కూడినటువంటిది.
1: It is this which is full of this energy.
0: చైతన్యస్వరూపమైనటువంటిది సర్వత్రా వ్యాపించినటువంటి.
1: This activating force is present everywhere.
0: భావాతీతం, భావకులకు ఏమాత్రం కూడా అందేటువంటిది కాదు.
1: Then you have భావాతీతం beyond one's comprehension.
0: సర్వ భావములు ఎందు తాను ఉండి కూడాను అట్టి భావములకు తాను చిక్కకుండా జరుగుతుంటాడు.
1: ఈ థాట్ అండ్ పార్సల్ ఆఫ్ ఆల్ దట్ యూ ఫీల్ అండ్ థింక్ అండ్ ఎక్స్పీరియన్స్, బట్ స్టిల్ యూ కెనాట్ గ్రాస్ప్ హిమ్.
0: దీనిని త్రిగుణరహితం అన్నారు.
1: దిస్ హస్ బీన్ కాల్డ్ ఇన్ టర్మ్స్ త్రిగుణరహితం.
0: ఈ గుణముల్లో గుణము తానున్నాడు కానీ తన ఎందు గుణము లేదు కనుకని త్రిగుణాతీతం అని చెప్తూ వచ్చాడు.
1: హీస్ ప్రజెంట్ ఇన్ ద త్రీ గుణ, బట్ గుణాస్ ఆర్ నాట్ ప్రజెంట్ ఇన్ హిమ్, సో హీస్ బియాండ్ దీ త్రీ గుణ.
0: గుణములు అనగా త్రాగదు అని ఒక అర్థం.
1: Now the meaning attached to this word guna is rope.
0: ఈ గుణముల చేతనే మానవుడు కట్టబడి ఉంటున్నాడు.
1: ఇట్ ఈస్ దిస్ గుణ విచ్ బైండ్స్ ఎ పర్సన్.
0: ఈ గుణము అనగా ఒక కల్పితము అని కూడా మరొక అర్థం.
1: యట్ అనదర్ మీనింగ్ దిస్ వర్డ్ గుణ ఈస్ దాట్ విచ్ యు మేక్ అప్, విచ్ యు
0: కొంతమంది తమో గుణము చేతను, మరికొంతమంది సాత్విక గుణము చేతను, ఇంకా కొంతమంది రజోగుణము చేతను బంధితుడై కావటం చేతనే మానవుడు ఇన్ని బాధలకు గురి అవుతున్నాడు.
1: There are some who are tied down by the tamasic quality, some others by rajasic quality, and yet others by sattvic quality. In all cases, a person is bound.
0: కనుకనే గుణముల చేత బంధింపబడినటువంటి వాడు మానవుడు, గుణములకు అతీతమైనటువంటి వాడు మాధవుడు.
1: That is, man is one who is tied down, who is bound by the senses. One who prays free of these senses, these gunas, he is God. That is Madhava.
0: Matti cheta kundalu cheyabadindu kani kundalalo kodunu matti unnadi kani mattilo kundalu ledu.
1: You can make pot out of clay, but you can't perceive a pot in clay.
0: కుండలు చేయబడినటువంటి మాత్రమే మధ్యకాలంలో కనిపించేటువంటి మాత్రమే.
1: Now what you see as a final product is adi pot.
0: అదే విధముగానే ఈ గుణము అనేటువంటిది మధ్యకాలంలో మనలో ఆవిర్భవించేటువంటి మాత్రమే.
1: In the same manner, these gunas are those that have to be seen and experienced within oneself.
0: కనుక గుణములలో భగవంతుడు ఉన్నాడు కానీ భగవంతుడి యందు గుణములు లేవు.
1: That is, in these gunas, God is present. But in God, you can't have these
0: gunas. Gunamunayinatundi kundali yandu kudanu matti unnadi kani mattilo kundalu levu ane satyanni gurtistu vacharu.
1: So these thoughts that are made of clay, that is one way of looking at it. But you cannot look at the thought of the clay in the pot.
0: Itti pavitramainatundi 16 gunamulu kaliginatundi vaadu guruvu evaratanu adane sat annaru sat.
1: So these total up to 16 attributes, who is this person? That is this sat.
0: He sat ane kunti yaka tattamu oka gurutva.
1: And this word sat in turn connotes this gurutva.
0: Sat anaga brahma tattamu.
1: Sat means brahma tattamu.
0: Chit means jeeva tattamu.
1: Chit means jeeva tattamu.
0: Ee chit ane kunti jeevudu sat ane brahma lo cherinappude anandam ane kunti lavistundi kanukane sat chit anandamu ane deeniki oka peru.
1: This chit jiva has to merge in this sat God, then he can experience ananda also.
0: ఏ విధంగా చక్కెర నీటితో చేరినప్పుడు పానకము అనేటువంటి మూడవ పేరు ధరిస్తుందో అదే విధంగానే చిత్ అనేటువంటి దేవుడు సత్ అనేటువంటి దేవుడితో చేరినప్పుడు ఆనందము అనేటువంటి దివ్యత్వాన్ని అనుభవిస్తాడు.
1: When sugar gets mingled, gets mixed up with water, it's known as a sweet juice. So also this jiva, chit, merges in sat God to become the third quality ananda.
0: కనుక గురువు అనగా కేవలము పార్శ్వ సంబంధమైనటువంటి భ్రాంతులకు లోబడినటువంటి వ్యక్తులు మాత్రమే కాదు.
1: సో అ గురు ఇస్ బాన్ హూ షుడ్ నాట్ బి లైకెన్ టు ఎ పర్సన్ హూ టై డౌన్ బై దిస్ వరల్డ్లీ బాండ్.
0: భ్రాంతి రహిత గురువు భ్రాంతి సహిత గురువు అని రెండు గురువు.
1: నౌ దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ గురు. వన్ హూ బికమ్స్ ఎ విక్టిమ్ ఆఫ్ దిస్ డెల్యూజన్, వన్ హూ ఫ్రీ ఆఫ్ దిస్.
0: భ్రాంతి సహిత గురువు అనగా ఏదో ఒక భ్రాంతి చేత తాను కొన్ని సాధనలు ఆచరిస్తూ వస్తుంటాడు.
1: Now the first one, Brahmi Sahita Guru, he has the feeling of illusion and he keeps performing his
0: sadhana. Deni kosam chestunnadu edo oka phala nimittamai chestunnadu.
1: For instance, why is he performing sadhana? So that he might reap some benefit of it.
0: Phalamunu aashinchinatundi vaade sadhana kalpataadu gaani phalamunu aashinchinatundi vaadu sadhana cheyadu.
1: One who aspires for a fruit performs sadhana. One who does not aspire does will not do
0: sadhana. Lokamulo sadhana chestu undetundi guruvulu guruvulu kaadu.
1: So in this world, those gurus who do sadhana for the sake of fruit are not
0: called sadhana guru. Such
1: people can at best be called sadhana
0: guru. Bhramti guru ani kuda cheppavachu.
1: They can also be called bhramti guru.
0: Yetti bhramtiyu leka brahma tattvamutoni anandam anubhavinchetundi guru okka daivatvam maatrame.
1: There is this God who your true guru, who is not bound down by any such delusion.
0: కనుకనే అట్టి గురుత్వాన్ని పొందేటువంటి యొక్క దివ్యత్వాన్ని మనము సంపాదించుకున్నప్పుడే ఈ నిత్యత్వం అనేటువంటి ప్రత్యేకము మనకు ప్రాప్తిస్తుంది.
1: ఓన్లీ వెన్ వి ఆస్పైర్ ఫర్ సచ్ ఎ గురు ఇన్ టర్న్ కెన్ వి మేక్ అవర్ లైఫ్ వర్త్ వైల్.
0: కనుకనే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్కార బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని మన సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ భగవతి చెప్పారు.
1: నా జస్ట్ ఆ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ భగవతి వాస్ కోటింగ్ టు దిస్ శ్లోక.
0: అయితే ఈ గురు బ్రహ్మ గురువే విష్ణువు గురువే మహేశ్వరుడు అని చెప్పడంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి?
1: నౌ వాట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ లైకనింగ్ ద గురు విత్ బ్రహ్మ విష్ణు మహేశ్వర?
0: గురు బ్రహ్మన లేకపోతే బ్రహ్మనే గురువ?
1: ద క్వశ్చన్ ఈస్ ద గురు బ్రహ్మ ఆర్ ఇస్ బ్రహ్మ ది గురు?
0: అనగా ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడాను ద్వైత స్వరూపులే కాని అద్వైతులు కాదు.
1: మీనింగ్ దిస్ బ్రహ్మ విష్ణు మహేశ్వర హ్యావ్ దిస్ డ్యువలిజం టాక్ ఆన్ టు దిస్.
0: వీరు కాయమును ధరించినటువంటి వారు.
1: దే ఆర్ దోస్ హూ హ్యావ్ ఎ బాడీ.
0: అనిత్యము అశాశ్వతమైనటువంటి కాయమును ధరించినటువంటి వారు సత్యము ఏ రీతిగా అవుతారు?
1: Now these are the ones who have a body, who have a form, and which are in turn speaking.
0: Bhakta Adhikta Nerasnetche Nishin Nimittamai, భక్తాపుష్టం అలవి చూపించే నిమిత్తమై వీరు కొన్ని సమయములందు కొన్ని కొన్ని రూపములు ధరిస్తూ వస్తుంటారు.
1: ఇన్ ఆర్డర్ టు ఫుల్ఫిల్ ద విషెస్ అండ్ డిజైర్స్ ఆఫ్ దేర్ డివోటీస్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ దే హావ్ టేకెన్ అప్ డిఫరెంట్ ఫార్మ్స్ ఇన్ మీ.
0: సాత్వికమైనటువంటి ఆహారం ధరించినప్పుడు మహావిష్ణువుగా ఉంటున్నాడు.
1: లైక్ వెన్ యూ హ్యావ్ దిస్ సాత్విక్ యాజ్ ఫుడ్ హీ బికమ్స్ మహావిష్ణు.
0: కొన్ని అదృష్టములు సృష్టించట లోపల బ్రహ్మగా నిరూపిస్తూ వచ్చాడు.
1: In terms of creating a few things, he takes on the form of Brahma.
0: ఇతను రజోగుణ స్వరూపుడుగా ఉంటాడు.
1: Now he has this రజోగుణ as his chief quality.
0: కొన్నింటిని అటమార్చేటువంటి సమయంలో తమోగుణ స్వరూపుడైనటువంటి రుద్రుడుగా ఉంటుంటాడు.
1: And in yet other times, he has this తమోగుణ and he
0: becomes Brahma. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఏ ఆకారము ధరించారు? ఏకం సప్తి ప్రాభోదావదంతి. ఉన్నది ఒక్కటే గాని మూడు ఆకారాలు వేరీగా వచ్చినాయి.
1: Now when, even as you are saying, that there has been only one and only one form, how then? We have three different manifestations done.
0: Kalukane Brahmane Akaramu.
1: That is, Brahma is Akara.
0: Vishnuve Ukaramu.
1: So Vishnu is Ukara.
0: Maheshwarade Makaramu.
1: And Maheshwara is Makara.
0: Ee Aavu Ummu. Ee Muru Kirmichiti Omkarame Vijayasamayana Akaramu.
1: When you put these two, three together, you have this Om, and you have this Omkara as the divinity.
0: Kalupa Yekatshastu Rupranikunti Yoka Bhagavantudu, Muru Akaramani Yantu Keri, Ee Mumurtsiraga Adalasi, Jagatnandu Sashkishitilayani Jeshtu Sostanda.
1: So God, who is basically one, takes up these three manifestations in order to carry out these three processes of creation, preservation and dissolution.
0: Kalupane Itti Vijayatamayani Lakshamdan Nuchukane, Guru Brahma, గురు విష్ణు గురు దేవు మహేశ్వర అన్నారు. కానీ సామాన్యమైనటువంటి గురువులను బ్రహ్మ విష్ణు మహేశ్వరు అని చెప్పలేదు.
1: సో కీపింగ్ దిస్ పర్స్పెక్టివ్ ఇన్ వ్యూ, వీ హావ్ లుక్డ్ అపాన్ ది గురు అస్ బ్రహ్మ, గురు అస్ విష్ణు, గురు అస్ మహేశ్వర. ఇట్ డస్ నాట్ అప్లై టు అదర్ ఆర్డినరీ రన్ ఆఫ్ ది మిల్ గురుస్ ఇన్ ది వరల్డ్.
0: కనుక ఈ విధమైనటువంటి అంతరార్థాలను గుర్తించుకున్నప్పుడే యథార్థం మనకు బోధపడుతుంది.
1: సో ఓన్లీ వెన్ వి డెల్వ్ డీపర్ దట్ ఇన్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ కెన్ వి గ్రాస్ప్ ది
0: యథార్థాన్ని మనం అనుసరించినప్పుడే నిత్యత్వమైన ఆత్మతత్వాన్ని అనుభవిస్తాం.
1: అండ్ వన్స్ యూ హావ్ కమ్ టు గ్రిప్స్ విత్ ది రియాలిటీ ప్రాపర్, దెన్ యూ కెన్
0: హ్యాండిల్ ఈనాటి పదములకు అన్నింటికి అనర్థాలు అభివృద్ధిపరచుకొని నానార్థాలను పెంచుకొని అందులో మనము జీవితాన్ని వ్యక్తం చేసుకుంటున్నాం.
1: సో టుడే వి ట్రై టు గివ్ డిస్టార్టెడ్ మీనింగ్ టు ది వరల్డ్ దట్ హావ్ కమ్ డౌన్ టు అస్ ఇన్ ద ప్రాసెస్ అండర్గోయింగ్ ఎ నంబర్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ అండర్స్టాండింగ్.
0: ఈనాటి దినములు వ్యాస పూర్ణిమ అని కూడా చెప్తూ వచ్చారు.
1: టుడేస్ డే ఈజ్ ఆల్సో కాల్డ్ వ్యాస పూర్ణిమ.
0: కారణం ఏమనగా ఈనాడు వ్యాసుడు,
1: మీన్స్ ద మీనింగ్ బీయింగ్ దట్ టుడే వ్యాస
0: బ్రహ్మసూత్రమును రచించినటువంటి దినం.
1: దిస్ వాస్ ద డే వెన్ హీ రోట్ డౌన్ దిస్ బ్రహ్మసూత్ర.
0: ఈ బ్రహ్మసూత్రము జగత్తులకు ఒక దివ్యోపదేశం గావించినటువంటి దినం.
1: దీస్ బ్రహ్మసూత్ర ఆన్ దిస్ డే షోడ్ ద పాత్ ప్రాపర్ ఫర్ మ్యాన్కైండ్.
0: బ్రహ్మసూత్రమునందే ఈ మానవత్వము కట్టబడి ఉంటుందనేది సత్యాన్ని కూడా మనం నిరూపిస్తూ వచ్చారు.
1: అండ్ this truth was proclaimed that in these Brahma Sutras man has to find his goal.
0: Sutre Manigadayavani aneka sutramulu yandu aneka manulu yandu okka sutramu chedinattuga aneka vidhamaitunte roopanamulu yandu okka daivattam aneka brahmatattvamu sutramuga nirupistu vachindi.
1: Now you could have any number of things, but there could be one common denominator. In the same manner, out of all these sutras, this Brahma Sutra has a special meaning.
0: Kaduka prati manavattvam kodanu okka mani vantidi.
1: Therefore, the entire humanity is like a precious
0: mind. మానవత్వం అనేటువంటి మణులు ఎందు బ్రహ్మం అనేటువంటి సూత్రం ఒక్కటిగానే ఉంటుండాలి.
1: అండ్ ఇన్ దీస్ మైండ్ యూ కుడ్ ఫైండ్ వన్ వాల్యుబుల్ ప్రొఫెషన్, ది సూత్రం.
0: కనుకనే ఇటువంటి బ్రహ్మసూత్రమును రచించి జగత్తులకు అందించి ఈ దివ్యత్వాన్ని బోధించినటువంటి దినం కనుకనే ఈనాడు వ్యాస పూర్ణిమ అని కూడా చెప్తూ వచ్చారు.
1: సో దిస్ వాస్ ద డే వెన్ ది బ్రహ్మసూత్రస్ వర్ రిటన్ డౌన్ అండ్ హ్యాండెడ్ డౌన్ ఫర్ హ్యుమానిటీ.
0: ఈ పూర్ణిమ అనగా కేవలం ఏ విధమైనటువంటి యొక్క మక్కలు లేకుండా తెల్లగా తెల్లగా ప్రకాశించే దినమని మనం భావిస్తున్నాం.
1: నౌ దిస్ పూర్ణిమ, అవర్ ఐడియా ఆఫ్ దిస్ డే పూర్ణిమ ఇస్ ద మూన్ ఇస్ ఫుల్ నో
0: ట్రేస్. పూర్ణమిదం పూర్ణాపూర్ణ ముదర్శ్యతి, పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమే అవశిష్యతి విశిష్యతి. ఈ పూర్ణం ఏది? అపూర్ణం దివ్యత్వమైనటువంటి పూర్ణం.
1: సో దిస్ ఇస్ ద కామన్ మీనింగ్ దట్ వి అటాచ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది మూన్. Truly speaking, this word Purnima represents something which is whole, which is full, which is devoid of any form.
0: This Purnima is not the only one. It is the same.
1: Now this fullness of the moon could be there today, tomorrow it could start diminishing.
0: It is the same. It is the same.
1: Tomorrow it could diminish and day after it could increase again.
0: It is the same. It is the same. It is the same. It is the same.
1: But the Paratva, that which lies beyond, is that which does not change, which does not diminish, which does not increase.
0: So this
1: state para is that which has no coming and no going.
0: అంతేకాదు ఏమీ లేనటువంటి స్థితినే పరము అని చెప్తూ వచ్చారు. అనగా ఎలాంటి యొక్క స్థితిని లేనటువంటి యొక్క స్థితినే పరము అని చెప్తూ
1: వచ్చారు. పరం
0: ఇట్టి పరత్వంతో కూడినటువంటిదే పూర్ణత్వము.
1: అండ్ దిస్ పర ఈస్ దాట్ విచ్ ఇస్
0: ఫుల్. ఈ పూర్ణత్వమునకు ఆది అంత్యములే లేదు.
1: దేర్ ఇస్ నో బిగినింగ్, దేర్ ఇస్ నో ఎండ్ ఫర్ దిస్ పూర్ణత్వం.
0: అలాంటి పూర్ణిమలు మనకు సంవత్సరములకు నాలుగు పర్యాయములు వస్తున్నాయి.
1: Now, Sat Purnima come to us four times during the year.
0: Okati Vaishakha Purnima.
1: The first is called the Vaishakha Purnima.
0: Rendavadi Ashada Purnima.
1: Second is the Ashada Purnima.
0: Moodavadi Shravana Purnima.
1: Third is the Shravana Purnima.
0: Nalugavadi Magha Purnima.
1: The fourth is the Madhava Purnima.
0: ఈ నాలుగు పూర్ణిమల లోపల ఆషాఢ పూర్ణిమను మాత్రమే గురు పూర్ణిమ అని చెప్తూ వచ్చారు.
1: Out of these four, this ఆషాఢ పూర్ణిమ alone is called గురు పూర్ణిమ.
0: ఈ గురు పూర్ణిమ యొక్క అంతరార్థమును మనం చక్కగా గుర్తించాలి.
1: We should recognize the further meaning of this word గురు పూర్ణిమ.
0: మన మనస్సు అనేటువంటి దీంట్లో చంద్రమా మనసో జాత చిత్తో సూర్యో అజాయత ఈ విధమైనటువంటి వేద మంత్రం యందు మన మనసే చంద్రుడు. చంద్రుడి యొక్క ప్రతిబింబమే మనసు.
1: It has been put down to us in the Veda. The mind has a link with the moon.
0: Chetto suryo ajayata. Ee chandrudi yokka suryudi yokka kaanti yokka tejasu yokka bhagame mana yokka chetto.
1: Likewise, the eyes in a way have been equated as originating from the sun, the Veda.
0: Mana hrudayame vishalamaina aakasham.
1: And our heart is like the vast expanse of the sky.
0: Ee hrudayamani aakashamulo mano buddhulaneetundi yokka surya chandradulu tirugutu untunnaru.
1: And in the sky of the heart, you have these two, the moon and the sun.
0: Indulo madhya madhya mana yokka sankalpa vikalpanni kunti yokka dattamaina meghalu kadustu untayi.
1: So in this sky again, you have these clouds in the form of your thought and the dissolution thereof.
0: Ee dattamaina meghamulu kappapattam cheta ee surya chandradulu manaku kanipinchukunda untuntaru.
1: Now because these clouds are dark and dense, you are not able to perceive the sun and the moon at times.
0: అప్పుడే మనము కొన్ని విధమైన అపమార్గంలో పడుతుంటాం.
1: అండ్ ఇన్ ఫస్ట్ పీరియడ్ వీ కెన్ టు గో అస్ట్రే.
0: అయితే ఈ కప్పబడినటువంటి మేఘములు శాశ్వతమైనటువంటి కాదు అనేటువంటిది మనం గుర్తించుకోవాలి.
1: బట్ వీ షుడ్ రికగ్నైజ్ దట్ దీస్ డార్క్ డెన్స్ క్లౌడ్స్ ఆర్ నాట్ పర్మనెంట్.
0: ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్.
1: దే ఆర్ ఆఫ్టర్ ఆల్ పాసింగ్ క్లౌడ్స్.
0: కొంతకాలం మాత్రమే ఉండి తదుపరి కదిలిపోతుంటాయి.
1: దే ఆర్ అరౌండ్ ఫర్ ఎ వైల్ అండ్ దెన్ దే మూవ్ అవే.
0: ఈ మేఘముల యొక్క తత్వాన్ని గుర్తించుకున్నప్పుడు మనకి ఏ విధమైనటువంటి యొక్క అశాంతి కూడా మనకు ఆవరించదు.
1: Once we understand this, the nature of these clouds, we are not subjected to any distress or
0: agitation.
1: It is this ignorance which binds man.
0: ఈ అజ్ఞానం చేతనే మానవుడు ఇన్ని దుఃఖములకు కష్టములకు విచారములకు గురి అవుతున్నాడు.
1: It is this ignorance in terms of subjection to grief and sorrow in this world.
0: ఈ అజ్ఞానం మనం దూరం చేసుకునేవాళ్ళం. అక్రమ యొక్క జ్ఞానాన్ని మనం గుర్తించాలి.
1: So if this ignorance has to be driven away, we should try to understand the significance of the akshara.
0: Kanaka sarvamunakkulanu daivame aadharamu aneetundi oka satyanni kuda manam artham chesukovali.
1: We should understand the truth that God is the very basis of everything.
0: Ee naadu daivatvanni vistarinchi jagattunu vistarinchi manam aneka vidhamainatundi oka dvadalaku guri avutunnamu.
1: Today we have forgotten divinity, we go by the world. That's why grief and sorrow come
0: out. Kanaka ee naadu lokamulo paapa bheeti daiva bheeti aneetundi nasinchipoyindi.
1: That's why today you find a thing like love of God, fear of sin.
0: Kalka,
1: we don't have any place for this.
0: Papa bheeti, daiva preeti, manu hrudayamulo yenadu prakashinchino aanade manam manavulaga marundam.
1: When you have this love of God and fear of sin, you become a true man.
0: Inaadu manavattune kolipoyinatundi yokka javasvarupulaga jeevisthunnam.
1: We are living toxic as it were, having forgotten our nature.
0: Daya dakshinya rahitamainatundi yokka manavulaga jeevisthunnamu.
1: We have no trace of compassion, mercy and tenderness in our hearts.
0: దయాప్రేమలు లేని హృదయం హృదయం కాదు.
1: అండ్ దిస్ హార్ట్ డివైడ్ ఆఫ్ కంపాషన్ అండ్ లవ్ ఈజ్ నో హార్ట్ ఇట్ ఆల్.
0: దయాప్రేమలు లేనటువంటి మానవుడు మానవుడు కాదు.
1: అండ్ వన్ హూ హాస్ నో ప్లేస్ ఫర్ లవ్ అండ్ కంపాషన్ ఈజ్ నాట్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: కనుకనే మానవుడు ఈనాడు దయాప్రేమలు అనేటువంటి దాన్ని పెంచుకున్నప్పుడే దైవము అనేటువంటి దీన్ని మనం చూడడానికి వీలవుతుంది.
1: సో టుడే ఇఫ్ మ్యాన్ వర్క్ ఫర్దర్ విత్ దయా అండ్ ప్రేమ, హీ వుడ్ బికమ్ ఎ ట్రూ మ్యాన్.
0: మానవుడు మానవుని మార్చలేడు, మానవుడు మానవుని మార్చగలడని భగవంతే చెప్పాడు.
1: Bhagavate was just now saying that man cannot change God, but God can change man.
0: అది సరైనటువంటిది కాదు.
1: It is not the truth state of affairs.
0: మానవుడికి మాధవుడు ఎంత అవసరమో మాధవునికి మానవుడు అంత అవసరం.
1: As much as God is necessary for man, man is necessary for God.
0: மானவுடைய லேகபோதே மாதவுடைய
1: Without man in the first place, there is no God.
0: மானவுடன் ஏ ரீதிகா மாதவுடன் சிருஷ்டிச்சினாரோ மானவுடு கூட மாதவுடன் ஆ ரீதிகா சிருஷ்டிச்சுகள
1: Just as God has raised it, given to man to create God.
0: ஈனாடி அவதாரம் லனி கூட மானவுன் நிமித்தமே சிருஷ்டிச்சுகொண்டதே கதா
1: Like today's avatar has come for the sake of man.
0: பிரகலாதன் யொக்க பக்தி பிரபத்தர சேதனே நரசிம்ம அவதாரங்க ரூபொந்தினாடு தைவம்
1: Because of intense devotion and dedication of Prahlada, God came down as Narasimha Avatar.
0: ఈ నరసింహ అవతారం యొక్క సృష్టికి ప్రహ్లాదులే కదా కారణం.
1: God is Narasimha Avatar has made form and shape. Prahlada is responsible.
0: మానవుడు మాధవుని సృష్టిస్తూ ఉన్నాడు.
1: So here you have a case of man.
0: మానవుడు చేసేటువంటి యొక్క ప్రార్థనల చేతను, జ్ఞానవ చేతను, జపతపాది యజ్ఞముల చేతను కూడాను దైవత్వాన్ని నిరూపిస్తూ ఉన్నాడు.
1: Because of one's own prayer, one's own japa, one's own dhyana, man is able to create God, bring God down.
0: కనుకనే మాధవుడు మాధవుని ఏ రీతిగా సృష్టిస్తున్నాడో మానవుడు కూడా మాధవుని ఆ రీతిగా తనలో సృష్టించుకునేటువంటి అధికారం ఉన్నది
1: ఇన్ ద సేమ్ మేనర్ దేర్ఫోర్ జస్ట్ యాస్ గాడ్ ఈస్ క్రియేటింగ్ మ్యాన్ మ్యాన్ ఆల్సో హ్యాస్ ద రైట్ టు క్రియేట్ గాడ్
0: మాధవుడే లేకపోతే మానవుని యొక్క జీవితమే లేదు
1: Without God, there is nothing like life in man.
0: అదే విధంగా మానవుడు లేకపోతే మానవత్వమే రాణించదు.
1: In the same manner, without man in the first place, there is no charm attached to God.
0: ఈ రెండు కూడాను అన్యోన్య ఆశ్రయమైనటువంటి.
1: These two are inseparably linked.
0: అభావ సంబంధమైనటువంటి.
1: Inseparably linked and interdependent.
0: రెండు కూడాను నెగటివ్ పాజిటివ్ వంటివి.
1: These two are like negative and positive.
0: ఈ రెండు చేరినప్పుడే విద్యుత్ శక్తి మనలో ప్రకాశిస్తుంది.
1: When both these are satisfied, current or electricity flows.
0: అందువల్లనే నీలతో మధ్యస్థాయి లేకే వేదమునందు బోధిస్తూ వచ్చారు నీలతో ఇద మధ్యస్థ విద్యుల్లేకే వభాస్వర అనగా నీల మేఘముల మధ్య విద్యుల్లేక మెంచినప్పుడు అది ఎంత ప్రకాశంగా కనిపిస్తుంది ఆ నీల మేఘములే లేకపోతే విద్యుత్ శక్తి ఏమాత్రమో ప్రకాశం ఉండదు
1: దిస్ ఇస్ వాట్ ఇస్ ప్రెటెండింగ్ దిస్ వేదిక్ స్టేట్మెంట్ దట్ ఇట్స్ ఓన్లీ వెన్ ది స్ట్రీక్ ఆఫ్ లైట్నింగ్ Creeps across the dark backdrop of a dark cloud, can you really see the lightning and experience it and feel it?
0: అజ్ఞానమయుడైనటువంటి మానవుని సృష్టింపబడటం చేతనే ప్రజ్ఞానమయమైనటువంటి యొక్క మానవత్వాన్ని గుర్తించుకోవడానికి వీలవుతుంది.
1: So you have this backdrop of this ignorant man. Creeping across it is an effulgent God.
0: అజ్ఞానమనే నా సుఖాల భేదే సుఖం అనేది వేదము. సుఖం చేత మనకు సుఖాన్ని మనం అందుకోలేదు.
1: It's in this context again in the Vedas that from sukha or comfort, you cannot derive comfort.
0: దుఃఖము చేతనే సుఖాన్ని మనం పొందగలం
1: ఇట్ ఇస్ ఓన్లీ దుఃఖ డిఫికల్టీ కెన్ యూ ఎక్స్పీరియన్స్ జాయ్
0: కష్టమే లేకుండా సుఖం మనకు లభించదు
1: వితౌట్ గ్రీఫ్ యూ కెనాట్ హ్యావ్ జాయ్
0: నసుఖ లభ్యతే సుఖం ది ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్
1: ద ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్
0: ఈ కష్టమైనటువంటి దాని మధ్యలో మన సుఖం కూడా నిలిపి ఉంటుండాలి
1: ఇన్ బిట్వీన్ టూ డిఫికల్టీస్ యూ హ్యావ్ యువర్ కంఫర్ట్ మూమెంట్
0: ఒకటే లేకపోతే ఈ జీవితంలో విలువ ఎదురుస్తారు
1: వితౌట్ డార్క్నెస్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ హూ ఇస్ గోయింగ్ టు గివ్ వాల్యూ టు దిస్ లైఫ్
0: ఆకలే లేకపోతే అన్నాన్ని ఎవరు ఆశిస్తారు
1: వెన్ యు డోంట్ హావ్ హంగర్ హూ ఇస్ గోయింగ్ టు ఆస్క్ ఫర్ ఫుడ్
0: తావే లేకపోతే తల్లి అయినా బిడ్డను ప్రేమించదు
1: ఇట్ సెడ్ వితౌట్ ద ఐడియా ఆఫ్ డెత్ ఈవెన్ ద మదర్ వుడ్ నాట్ లవ్ ద చైల్డ్
0: ఈ విధమైనటువంటి కష్టములు నష్టములు దుఃఖములు ఉండటం చేతనే మానవీయులు అంతో ఇంతో ప్రేమైన ఒక విధమైనటువంటి ఆశయన ఆనందమైన తాను అనుభవించుకోవడానికి అవకాశం ఏర్పడదు
1: బికాస్ యూ హ్యావ్ థింగ్స్ లైక్ డిఫికల్టీ సారో గ్రీఫ్ అండ్ సో ఆన్ సో ఫోర్త్ మ్యాన్ ఆస్పైర్స్ ఫర్ సమ్ పాజిటివ్ థింగ్ టు సర్వ్ యాజ్
0: నేచురల్ దైవము మానవుని యొక్క దివ్యత్వాన్ని గుర్తింపజేసే నిమిత్తమై అప్పుడప్పుడు కొన్ని కష్టములు నష్టములు దుఃఖములు విచారములను అందిస్తూ ఉంటాడు
1: సో ఇన్ ఆర్డర్ టు మేక్ మ్యాన్ రియలైజ్ వాట్ హీ షుడ్ సీ గాడ్ సబ్జెక్ట్ మ్యాన్ దట్ మూవ్ అట్ టైమ్స్ టు డిఫికల్టీస్
0: ఇవన్నీ మా మంచి నిమిత్తము అనేటువంటి యొక్క తత్వాన్ని మనం అనుభవించాలి
1: వాట్ వీ షుడ్ ఫీల్ ఇస్ ఆల్ దీస్ ఆర్ అవర్ ఓన్ గుడ్
0: ఏది చేసినా ఏది చూసినా ఏది చెప్పినా మా మంచి కోసం అనేటువంటి యొక్క సత్యాన్ని మేము అర్థం చేసుకోవాలి
1: అండర్స్టాండ్ ద ట్రూత్ that whatever is done, whatever is said to you, is for your own good.
0: ఈ విధమైనటువంటి సమస్త భావాన్ని మనం పెంచుకోవాలి.
1: This is equality of mind, purpose that you must have.
0: ఈ సమత్వాన్ని,
1: this equal-mindedness,
0: ఈ సమగ్రతను,
1: this capability,
0: ఈ సమైక్యతను,
1: and this unity of purpose,
0: ఈ పరిరక్షణను,
1: and such observation
0: ప్రసాదించే నిమిత్తమై పరమాత్మను కొన్ని బాధలను అందిస్తుంటారు.
1: In order that God might give you these, keep subject you to test.
0: అన్నింటి ఎందుకు శాంతిని వహించి
1: సో ట్రూ సచ్ మూమెంట్
0: ధైర్యముతో ఎదుర్కొని సాధించి
1: బీ కరేజియస్ అండ్ బీ ఆఫ్ తండ్రి
0: దివ్యత్వాన్ని చెల్లించకుండా
1: వితౌట్ లూజింగ్ సైట్ ఆఫ్ ద డివినిటీ
0: అండ్ ప్రవేశించడానికి ప్రయత్నించాలి
1: try to set yourself on such a path.
0: இதே மானவன் யொக்க பிரதானமே புத்தி மார்க்கம்.
1: This is the primary task of the man.
0: இலாந்தி திவ்யத்தமே புத்தி யொக்க தத்துவாన్ని மானவன் ஸ்மரிச்சதமே நிஜமேனுக்கு குரு பூர்ணிம.
1: The true குரு பூர்ணிம consists in man contemplating such things on a day like this.
0: குரு அனக கேவலம் மந்திரோபதேசம் చేసినటువంటి వాడు మాత్రమే కాదు గురు.
1: A guru is not one who merely gives you a mantra.
0: ఇది ఒక మంత్రమును అందించినటువంటి గురువు కావచ్చు.
1: Now he could be one who has given you a mantra already.
0: ఈ అంతా మార్గదర్శకులు మాత్రమే కాని గురువులు కానీ.
1: All these people are like the guide post. They cannot be called guru.
0: గురు అనగా గుణాతీతుడైనటువంటి వాడు గురువు.
1: Because a guru is one who is above these.
0: గురు పరహితుడైనటువంటి వాడు గురు.
1: One who has no form.
0: హుకారం అనే అజ్ఞానాన్ని నిర్మూలం గావించేటువంటి హుకార స్వరూప గురువు.
1: One who has the form of this hukara to dispel the
0: ajnanam nirupitamai untundaga inkoka ajnanam ye reetiga vaari pariharam cheyagalaru.
1: Guru are themselves full of ignorance. How then can they endeavor to dispel the darkness of ignorance of others?
0: Karuka sarva badhalu kudanu sarva dukkhamulu kudanu nivarana gavinchetundi oka sarveshwarude nijamaina tunti guru.
1: So God, one who can alleviate your suffering and moments of sorrow and distress, continue your guru.
0: గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని ఆ దైవత్వమునే మనము యథార్థమైన గురువుగా విశ్వసించము. ఇది సరియొచ్చే సార్థక మార్గం.
1: సో ది ట్రూ పాత్ కన్సిస్ట్స్ ఇన్ యువర్ లుకింగ్ అపాన్ యువర్ గురు యాజ్ బ్రహ్మ విష్ణు అండ్ మహేశ్వర అండ్ నోయింగ్ హిమ్ ఫుల్ వాట్ దిస్ రియలీ స్టాండ్స్ ఫర్.
0: కనుక తమ అభిష్టమును నెరవేర్చుకునే నిమిత్తమై సాధనలు చేసేటువంటి ఒక గురువులను మనము గురువులుగా స్వీకరించరాదు.
1: వీ షుడ్ నాట్ రిసీవ్ దోస్ పీపుల్ యాజ్ గురుస్ హూ ట్రై టు డూ సాధన ఫర్ ద సేక్ ఆఫ్ ఫుల్ఫిలింగ్ దేర్ ఓన్ ఎయిమ్.
0: గుడ్డివారిని గుడ్డివారికి ఇరువురు గుంటలో పడ్డట్టుగా ఇద్దరు అభిష్టమతో కూడినటువంటి వారైనప్పుడు ఒకరినొకరు తరించుకోవడానికి సాధ్యమట్టు అవుతుంది.
1: ఏ బ్లైండ్ మ్యాన్ లీడింగ్ అనదర్ బ్లైండ్ మ్యాన్ బోత్ ఆర్ నాట్ గోయింగ్ టు కమ్ టు గ్రీ సూనర్ దెన్ లేటర్.
0: ఇన్ ద సేమ్ మ్యానర్ హీ హ్యాస్ ఎ డిజైర్ యూ హ్యావ్ ఎ డిజైర్ హౌ కెన్ యూ మేక్ యువర్ జర్నీ. శ్రీమంతుడిగా ఉండినప్పుడే 10 మందికి భోజనం అన్నం కూడా వడ్డించగలడు.
1: వెన్ యూ హ్యావ్ ద మీన్స్ యూ కెన్ ఆల్సో సర్వ్ అనదర్ పీపుల్.
0: తనకే భుజించడానికి సాధ్యం కానటువంటి పరిస్థితిలో ఉండినటువంటి వాడు మరొక ఏమాత్రం వడ్డించగలడు.
1: వెన్ హీ హింసెల్ఫ్ ఈజ్ నాట్ ఏబుల్ టు ప్రొవైడ్ ఫర్ హింసెల్ఫ్ హౌ కెన్ హీ టేక్ కేర్ ఆఫ్ అదర్స్.
0: కనుకనే ఈ ప్రాంత సహితుడైనటువంటి వారిని మనము గురువులుగా స్వీకరించరాదు.
1: సో డు నాట్ రిసీవ్ సచ్ పీపుల్ యాజ్ గురుస్ హూ హ్యావ్ దిస్ భ్రాంతి.
0: ఎంత గురువే నిజమైనటువంటి గురువు.
1: వన్ హూ డస్ నాట్ హ్యావ్ దిస్ ఇల్యూజన్ అండ్ డెల్యూజన్
0: ఈ భ్రాంతులతో ఉండినంత వరకు నువ్వు బ్రహ్మాన్ని మనం గుర్తించుకోలేము.
1: అండ్ వన్ హూ హ్యాస్ దిస్ భ్రాంతి కెన్ నెవర్ హ్యావ్ దిస్ బ్రహ్మాండ.
0: భ్రాంతి వదిలినప్పుడే బ్రహ్మం మనకి సాక్షాత్కరిస్తాడు.
1: రిమూవ్ దిస్ భ్రాంతి యూ సెక్యూర్ బ్రహ్మాండ.
0: కనుక ఇలాంటి సత్యాన్ని బోధించినటువంటి ఒక సద్గురువు నిజమైనటువంటి దైవం.
1: వన్ హూ కెన్ రియలీ teach you that is God and that is your guru.
0: Nayana, ee jagatante guru vidya jagatte.
1: Otsai, this world is full of illusions.
0: Prasthamudu enta varaku nu jagatlo vachin tarvata asatyamuga rupamistunnavo ade vidhangane jnanasthiti endu ee nitya jagatanta kodunu prasthamuga untuntadu.
1: Like whatever you experience in your sleeping state or dream state, the moment you are awake, all these go, they are not real. In the same manner, all that you experience in the world is not real.
0: కలలో చూసిన మేడలు నిద్దలు కన్నులు విప్పిన లేవు కదా.
1: లైక్ యూ క్లోజ్ యువర్ ఐస్ యువర్ బిల్డింగ్ కాసల్స్ యువర్ సీన్ కాసల్స్ అండ్ మ్యాన్షన్స్ యూ ఓపెన్ యువర్ ఐస్ దే ఆర్ గాన్.
0: కలలో ఉండినటువంటి సర్వ సౌఖ్యాలు కూడాను జ్ఞానావస్థయందు ఏమాత్రమూ కానరావు కదా.
1: యూ ఓపెన్ యువర్ ఐస్ దే ఆర్ గాన్. ఇన్ ద సేమ్ మేనర్ వాట్ యూ సీ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ వేకింగ్ స్టేట్ ఇన్ యువర్ జ్ఞాన స్టేట్ దట్ డిసప్పియర్.
0: అదే అద్వైత దర్శనం.
1: దట్ ఈస్ కాల్డ్ అద్వైత దర్శనం.
0: ప్రతి అద్వైత దర్శనమే జ్ఞానం.
1: దట్ అద్వైత దర్శనం ఇస్ జ్ఞానం.
0: అతి అద్వైత దర్శనానికి సాధ్యమైనంత వరకు మనం ప్రయత్నం చేయాలి.
1: సో విచ్ యాజ్ ఫార్ అస్ పాసిబుల్ యాజ్ పార్ట్ ఫర్ దిస్ అద్వైత
0: సర్వతంగా పరిత్యాగం చేయనక్కర్లేదు.
1: ఫర్ దిస్ యూ డోంట్ హావ్ టు రినౌన్స్
0: సన్యాసము తీసుకోనక్కర్లేదు.
1: యూ డోంట్ హావ్ టు టేక్ సన్యాసం.
0: సంసారాన్ని విసర్జించనక్కర్లేదు.
1: యూ డోంట్ హావ్ టు లీవ్ యువర్
0: ఫ్యామిలీ. అడవుల పాలు కానక్కర్లేదు.
1: యూ డోంట్ హావ్ టు గో
0: అడవుల పాలు భుజించనక్కర్లేదు.
1: యూ డోంట్ హావ్ టు గో ఈ
0: కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ కాంతి రూపిని దర్శించడానికి ప్రయత్నించాలి.
1: బై ఫుల్ఫిలింగ్ అవర్ డ్యూటీ టేకింగ్ కేర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ వి కెన్ గెట్ సీ గాడ్.
0: దేవుడనగా మీరు దేశమందు ఉండేడు. దేవుడంగా తన దేహమంది.
1: గాడ్ ఈజ్ నాట్ టు బి ఫౌండ్ అవుట్ సైడ్ ఆఫ్ యూ. హీ షుడ్ బి సీన్ విత్ ఇన్ యూ.
0: పాపమనగా వేరు పరదేశం ఉండేడు. తాను చేదు తనుల తల్లి.
1: లైక్ వైస్ సిన్ ఈజ్ నాట్ టు బి ఈజ్ నాట్ ఎక్స్టర్నల్ టు యూ. ఇట్ ఈస్ ఇన్ ద డీప్ దట్ యూ పర్ఫామ్.
0: కనుక దైవత్వం అనేటువంటిది సర్వత్రా ఉండినప్పుడు మనం ఇంటి ఇల్లు వాతులు వదిలిపెట్టి అరణ్యానికి పోనక్కర్లేదు.
1: సేమ్ మానర్ వెన్ గాడ్ ఇస్ ఎవ్రీవేర్ వెర్ ఇస్ ద నీడ్ ఫర్ యూ టు గో టు ద ఫారెస్ట్ లీవింగ్ బిహైండ్ యువర్ ఫ్యామిలీ అండ్ హౌస్ అండ్ అదర్.
0: దైవం తన ఇందే ఉన్నాడనే మర్మాన్ని గుర్తించుకున్న తక్షణమే మన యొక్క మహత్ అనేటువంటి పెరుగుతుంది.
1: అండర్స్టాండ్ దిస్ సీక్రెట్ దట్ గాడ్ ఇస్ విత్ ఇన్ యూ అండ్ ఆల్ షల్ బి వెల్.
0: మర్మం ఎరిగిన మరో నిమిషంలో మన దేవారికి గురుడండి.
1: వన్స్ యువర్ గ్రాస్ ఇస్ టూ ఓవర్ ద గాడ్ ఇన్ విత్ ఇన్ యూ యువర్ మైండ్ ఇస్ ఇట్సెల్ బికమ్స్ యువర్ గురు.
0: గురువును మనం పైకి ఎదుగునక్కర్లేదు.
1: యూ డోంట్ హావ్ టు లుక్ ఫర్ ఏ గురు ఎక్స్టర్నల్.
0: మన మర్మాన్ని మనం గుర్తించుకుంటే మనసే మనకు గురువు.
1: అండర్స్టాండ్ యువర్ ఓన్ సీక్రెట్ అండ్ యువర్ మైండ్ బికమ్స్ యువర్ గురువు.
0: అయితే మనయే మనుష్యానాం కారణం బంధమోక్షయో, బంధమునకు మోక్షమునకు ఒక మనసే కారణం అని చెప్పారు. బంధమునకు హేతువైనటువంటి మనసు మోక్షమునకు ఏ రీతిగా హేతులు కాగలదు?
1: So this mind, which is tagged on to this idea of bondage, how can it also provide for liberation?
0: Manasu adhogatika avanam dippinappudu manam bandhamlo padipothunnam.
1: If the mind descends down to a lower level, you become bound.
0: Manamu manasunu urdhvagatika manam pattinappudu manam moksha sthitilo cheripothunnam.
1: Raise the mind, let it go upwards, then you reach
0: adhogatika.
1: Now what is this idea of a higher level than lower?
0: Manam pentukoni బాకీ జీవితం నుండి మన జీవితం అనేది వ్యక్తం చేసుకున్నంత వరకు కూడా మనకు బంధం తప్పినది కాదు.
1: వెన్ యూ హ్యావ్ టైట్ టు ది వరల్డ్ అరౌండ్ అస్, ష్యూర్లీ బాండేజ్ విల్ కమ్ అవే.
0: ప్రపంచంలో ఉండినంత వరకు మన కర్తవ్యాన్ని నిర్వర్తించవలసిందే.
1: నౌ సో లాంగ్ యాజ్ యువర్ ఇన్ ది వరల్డ్ యు హావ్ టు డిశ్చార్జ్ యువర్
0: కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ కాయమును మనం ఈ యొక్క బంధంలో ప్రవేశపెట్టి కాంతిని మన దైవత్వంలో నిరూపించాలి.
1: నౌ ఈవెన్ యాజ్ యూ ఎంగేజ్ ఇన్ డిశ్చార్జింగ్ యువర్ రెస్పాన్సిబిలిటీ, ది బాడీ ఇస్ టైడ్ డౌన్ టు ది వరల్డ్ లైక్ దట్. But the same time our thought should be centered on God.
0: ఇది కర్మ కౌశలము అన్నారు.
1: This is called కర్మ కౌశలం.
0: మనం ఏ కర్మలు చేస్తున్నప్పటికీ సర్వకర్మ భవత్యార్థం అనేటువంటి దీంతో మనం ఆచరించాలి.
1: వాట్ ఎవర్ యాక్షన్స్ వి పర్ఫార్మ్ టు ది మీడియం ఆఫ్ ది బాడీ, దే ఆర్ ఫర్ ది సేక్ ఆఫ్ గాడ్, ఫర్ ది ప్లెజర్ ఆఫ్ గాడ్.
0: కనుకనే మనం ఈ విధమైన మార్గాన్ని మనం చెందడానికి కొన్ని విధమైన సాధనలు కూడా చేయాలి.
1: నౌ ఇన్ ఆర్డర్ టు బికమ్ దట్ యు హావ్ టు పర్ఫార్మ్ అ ఫ్యూ సాధనా.
2: The company of the evil and the wicked. Sadhu-sagamu Sakna-antra-nitya-vara-tokana-sehani-penchukovar. Develop a friendship with the good, the noble and the virtuous.
0: Kuru Punya-maho-ratram Manamu Pratyam-pagalu-kudanu Pratyam-pagalu-kudanu Pratyam-pagalu-kudanu.
1: And as far as possible, day in and day out, let's try and do something for others.
0: Mara nitya manityata Malamo nitya vemiti anitya vemiti anitya vishyani manu vichari vichari.
1: And then we should try to ask which is real, which is not real.
0: Mokta mulati
2: yaja
0: sujjana samsarga Dushmana nitya vari yukka nehani manamo satsume vadra pettari.
1: The first one is, let go instantly, the company of the evil and the wicked.
0: Run away from evil company.
1: Run away from evil company.
0: Takshane mana vadala pettali.
1: Instantly.
0: Deeniki kaalam kuda nu vyaktam cheyakoddu.
1: You should not waste even a second in this process.
0: Kaaranam em anaga, dushtuni chetha cherinappudu, aastikudu kuda nu naastikuduga maaripothadu.
1: The reason being, once you are in the company of the wicked and the evil, it is said,
0: Virayi kuda nu saragiga maaripothadu.
1: Even the believer could become a non-believer.
0: మంచి వాడు కూడా చెడ్డవాడిగా మారిపోతాడు.
1: అండ్ ద గుడ్ కుడ్ బికమ్ ద ఈవిల్ వన్.
0: ఈ చెడ్డవాడికి సంబంధం అనేటువంటిది చాలా అధికార స్వరూపాన్ని ధరించి చేస్తుంది.
1: ద కంపెనీ ఆఫ్ ద వికెట్ టేక్స్ అప్ ఎ వెరీ డిస్టార్టెడ్ డిటెక్టబుల్ ఫామ్.
0: ఈ దుర్బోధన చేతనే మనం చాలా వరకు మనస్సు మాయలుగా మారిపోతుంది.
1: బికాస్ ఆఫ్ ద టీచింగ్స్ అండ్ ప్రీచింగ్స్ ద మైండ్ ఆల్సో అండర్గోస్ ఎ ట్రాన్స్ఫర్మేషన్.
0: రామాయణంలో ఉన్నటువంటి యొక్క విషయం మీకు తెలుసు.
1: యు నో దిస్ concept about
0: kanna koriku kante kudano ati premaga kaalavunga penchinatundi kaika sriramuni.
1: Now right from his birth kaika took utmost care and showered a lot of love on
0: Rama. Ramu pranam
1: in Rama was her very life.
0: Tana kumarulina vadala petti undagaladu kani ramuni chanamaina vada undeyatundi kaadu kaika.
1: Kaika was one who could possibly without her own son but not without Rama.
0: Prana kumaramga penchi vilividyalu nerpi
1: protecting him as her own life breath.
0: And nirantaram kuda ramuni tone aadutu kodutu undinatundi kaika.
1: And beating him all the other hours, she would take care and ponder Rama.
0: Anta pranasamananga chustunnatundi ee kaikaku mandara bodhana.
1: Now this kaika, who loved Rama so intensely, got to hear a few words from mandara.
0: Ee durbodhana chetanu, ee chustunnatundi chetanu కడపరిచి తన యొక్క హృదయము అమృతమయమైనటువంటి యొక్క హృదయము ప్రేమమయమైనటువంటి హృదయము విషముగా మారిపోయింది.
1: Once he heard a few words from this evil and wicked Mandara, in a trice the heart was full of nectar and love.
0: రాముడు ఏమి చేసినా ఏమి చెప్పినా కూడా మహావాక్యములుగా విశ్లేషించేటువంటి అన్ని మంచివే అని చెప్పిన ఊపిచ్చేటువంటి కైక.
1: Prior to this, whatever Rama would say, whatever is pertaining to Rama, he would always think about it and
0: realize it. Kshatriya Vandi Kudam Sakshat Satya Swarupalani, this is in case.
1: He would have this tremendous belief and feeling that whatever Rama says is a true prophet.

0: స్నేహంగా ఉండినంత కాలము అన్ని మంచిగానే కనిపిస్తాయి. ఈ స్నేహం కొంచెం ద్వేషంగా మారిపోయినా మంచి కొడుకు చెడ్డగానే మార్చుకుంటారు. వన్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ టర్న్స్ ఎ లిటిల్ సాఫ్ట్ దెన్ ఈవెన్ ది గుడ్ అపియర్స్ యాజ్ బ్యాడ్. కనుకనే ఈ దుర్బోధనల చేతను దుస్సంగం చేతను ఈ కైకేయి హృదయము కఠినంగా మారిపోయి
1: ఇన్ ద సేమ్ మేనర్ ద మూమెంట్ షీ హర్డ్ మందర్ ఆఫ్ వర్డ్ కైకేయి హార్ట్ బికేమ్ హార్డ్.
0: ఈ దుస్సంగం చేతనే
1: ద రీజన్ బీ దిస్ కంపెనీ ఆఫ్ ది
0: కనుకనే అనేక మంది సాధకులు నిత్యము సాధన చేసుకుంటారు, జప తప యజ్ఞ యాగాది క్రతువులంతా చేసుకుంటుంటారు, జ్ఞానములు ఆచరిస్తుంటారు, కానీ వారికి మనస్థితి ఏమాత్రం కూడా మార్పు చెందటం లేదు.
1: Therefore you have these sadhaka who day in and day out, every second, every hour, do japas, do
0: jnana. వారికి అనేక కష్టములు నష్టములు బాధలు సంభవిస్తుంటాయి.
1: But even to such people, they are subjected to agitation, anxiety and difficulty.
0: పీజరీకి ఏదో ప్రారంభమని ఏదో భగవంతుని యొక్క పరీక్షలని మనము మూఢనమ్మకాలుగా మనం విశ్వసిస్తూ పోతుంటాం.
1: And in such moments we say, these are our destiny, these are our fate and these are what God has given to us.
0: దీనికి ఇవన్నీ కాదు కారణము. మన దుష్టంగం చేత లభించేటువంటి మార్పులు.
1: దిస్ ఇస్ నాట్ ది కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది ప్లేస్. ద రీజన్ ఇస్ యు ఆర్ ద బ్యాడ్ కంపెనీ దట్ యు హావ్ బీన్ కీపింగ్.
0: కనుక సాధనను చేయగోరేటువంటి ఒక ప్రతి మానవుడు కూడా ఈ నాలుగింటిని మనం లక్ష్యంలో పెట్టుకోవాలి.
1: సో ఎవ్రీ పర్సన్ హూ ఆస్పైర్స్ టు డు సాధన షుడ్ కీప్ దిస్ ఫోర్ ఐడియాస్ ఇన్ మైండ్.
0: నిజముగా ఈ నాలుగింటి లక్షణాలు కూడా అభివృద్ధి పరుస్తున్నటువంటి వాడు ఏనాటికి చెయ్యటువంటి వాడు కాదు.
1: వన్ హూ క్లింగ్ ఫర్మ్లీ టు దీస్ ఫోర్ ఇంజంక్షన్స్ కెన్ నెవర్ గో బ్యాక్, కెన్ నెవర్ గో బ్యాక్.
0: నిజమైనటువంటి సాధకుడు, నిజమైనటువంటి భక్తుడు, నిజమైనటువంటి త్యాగి,
1: హీ ఈజ్ ద ట్రూ సాధక, ద ట్రూ డివోటీ అండ్ ద ట్రూ త్యాగి.
0: కృష్ణంతో దుర్వాదం భాషలో విన్నప్పుడు మనసు మరొక రీతిగా మారటము, స్పష్టంగంతో చేరినప్పుడు ఇంకొక రీతిగా మారటము, ఈ రీతిగా ఉండటం చేత ఇది ఏమాత్రం స్థిరత్వం లేనటువంటి భక్తి.
1: In the company of the bad, his thoughts turn wicked and evil. In the company of the good, he turns this side. It's a case of continuously changing. This is the hallmark of a monkey, a continuously changing person.
0: కదా ఇలాంటి వారు సాధకులను చెప్పడానికి దానికి కూడా ఏమాత్రం అధికారం లేదు.
1: సో సచ్ ఎ పర్సన్ కెన్ నెవర్ కాల్ హింసెల్ఫ్ ఎ సాధక.
0: మొట్టమొదట తేజ దుర్జన సంసర్గం.
1: సో ద ఫస్ట్ థింగ్, రన్ అవే ఫ్రమ్ ద ఈవిల్ అండ్ ద వికెడ్.
0: అంతస్తో మన యొక్క సాధన పూర్ణత్వం కాదే.
1: నా యువ సాధన డజన్ కమ్ టు అన్ ఎండ్ విత్ జస్ట్ దిస్.
0: భజ సజ్జన సంబంధం.
1: యూ కమ్ టు ద సెకండ్ వన్, టేక్ కేర్, గో ఇన్ ద కంపెనీ ఆఫ్ ది గుడ్, ది నోబుల్ వన్. మంచి
0: వారి సహవాసాన్ని మనం పెట్టాలి.
1: సీ ద ఫ్రెండ్షిప్ ఆఫ్ ది నోబుల్ వన్.
0: ఈ మంచి చెడ్డని మనం ఏ రీతిగా గుర్తించడానికి వీలవుతుంది?
1: హౌ కెన్ వి నౌ డిస్టింగ్విష్ బిట్వీన్ ద గుడ్ అండ్ ద బ్యాడ్?
0: ఎప్పుడూ మంచి మాటలు, మంచి పనులు, మంచి బోధనలు, మంచి యొక్క ప్రవర్తనలు కలిగేటువంటి యొక్క బయట దృశ్యాన్ని కూడా మనం గుర్తించాలి.
1: వి షుడ్ ఆల్సో ట్రై టు లుక్ అవుట్ సైడ్ ఆఫ్ అస్ అండ్ ట్రై టు డిజర్న్ దట్ విచ్ ఇస్ గుడ్ అండ్ బ్యాడ్. ట్రై టు గో ఫర్ గుడ్ వర్డ్స్, గుడ్ థాట్స్, గుడ్ డీడ్స్.
0: సరే, హితమైనటువంటి యొక్క సేవలయందు పాల్గొన్నటువంటి వ్యక్తిని మనం ఎంతైనప్పుడు సహవాసం చేయాలి.
1: లైక్ వన్ హూ ఇండల్జెస్ ఇన్ సెల్ఫ్లెస్ యాక్టివిటీస్ సర్టెన్లీ వి కెన్ సీ ద డిఫరెన్స్.
0: ఇలాంటి సత్యం సంగత్వంలో కూడా రామకృష్ణ స్వామి చెప్పారు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన మనసు. ఈ సత్సంగం అనేటువంటిది చాలా దుర్లభమైనటువంటిది, పవిత్రమైనటువంటిది. ఇది అందరికీ సాధ్యమయ్యేటువంటిది కాదు.
1: దిస్ ఇస్ బికాస్ ఐడియా గివెన్ బై రామకృష్ణ పరమహంస ఆల్సో. ఇట్ ఈస్ త్రూ దిస్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ సత్సంగ ద కంపెనీ ఆఫ్ ది గుడ్ కెన్ యూ అటైన్ డిగ్నిటీ.
0: ఈ సజ్జన సంగత్వం అనేటువంటి దాన్ని మనం చక్కగా గుర్తించాలంటే కొన్ని విధమైన లక్షణాలు మనం అర్థం చేసుకోవాలి.
1: నౌ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ హూ గుడ్, దిస్ ఐడియా ఆఫ్ సత్సంగ, వీ షుడ్ లుక్ ఫర్ ఎ సింపుల్
0: సత్యం యొక్క హృదయం ఏ రీతిగా ఉంటారంటే కష్టములు ఎందు కాని, సుఖములు ఎందు కాని, దూషణలు ఎందు కాని, దూషణలు ఎందు కాని, దైవత్వం పని ఏమాత్రం కూడా విశ్వాసం చెల్లించినటువంటి యొక్క స్థితి కలిగినటువంటి వాడే సజ్జన.
1: హూ ఇస్ సజ్జన, హూ ఇస్ గుడ్ అండ్ నోబుల్ వన్? వన్ హూ డస్ నాట్ ఫెయిల్ to moments of joy and sorrow. One who does not succumb to criticism and ridicule. One who does not get puffed up with praise and name. One who remains steady forever. This is a sajjana.
0: Nirantaram kudu sadhu sangamunu aashrayinchi vaaru sevalu cheyatundi vaariga undaru.
1: And such a person again looks to do some service to people who are in need of that, his help.
0: Tiruthundalvar anekunte vaaru tenin desamlo undetundi vaaru.
1: So there was one person, Tiruthundalvar, in Tamil Nadu.
0: Okanadu, ayanaku kalayandu, devudu prathyakshamayi, varamu korukomannadu.
1: It so happened that one night in his dream, God presented himself and gave him a boon. After

0: అతను దైవత్వాన్ని కోరవచ్చు లేక దైవత్వంలో విలీనమయ్యే స్థితిని కూడా కోరవచ్చు, కానీ ఆ విధంగా కోరలేస్తాను.
1: Now if he had wanted, he would have asked God himself, or for the state where he would have merged with God. But he did not ask for either of these.
0: What did he ask for finally?

0: ఓ స్వామి, నేను మీ శాసాని దాసుడు కావాలి, శాసనకు సేవ చేయాలి, ఇది ఒకటి వరం నాకు
1: అనిపిస్తున్నాడు.
0: That I may become a servant of your servant and that I may do service to your own servant. But today, to call myself a servant, I am ashamed. తనకుతానే గోడ పెట్టుంటారు, నేను సాయిబాబు భక్తుల్ని అని చెప్తుంటారు. నేను సాయిబాబు భక్తుల్ని అని చెప్తుంటే భక్తులు అవుతాడా? ఎప్పటికీ కాదు. Like you say, you want to proclaim that you are a devotee of Sai Baba, as if hanging a
2: flower.
0: Now it's a question of trying to realize all by yourself.
2: ఏ రామ భక్తుడైనా, ఏ కృష్ణ భక్తుడైనా రాముడు చెప్పాలి, నాయన నువ్వు నా భక్తురా అని చెప్పాలి.
0: నా అయితే రామ భక్త ఆర్ కృష్ణ భక్త, రామా కృష్ణ
2: అంతేకాని రాముడి దగ్గర పోయి భక్తుడు, అయ్యా నేను నీ భక్తుడు నేను చెప్పుకోవడానికి తనకి అధికారం ఎక్కడ ఉంది?
0: రామాయణే ఓ స్వామి
2: ఈనాడు భక్తులు మనం చెప్పుకోవటం అంతా కూడా కేవలము ఒక విధమైన స్థితి ఆడంబరంగా రూపొందుతుందనే కాని ఆత్మశుద్ధితో చేయడం కాదు.
0: So this idea today of proclaiming oneself as a devotee is an indication of one's own pompous nature.
2: Bhajanlu chesinanta maatramana bhaktulu kaaneru.
0: By merely doing bhajan,
2: sevanu chesinanta maatramana bhaktulu kaaneru.
0: Or by performing seva, it is not
2: because of japamulu chesinanta maatramana bhaktulu kaaneru.
0: Or by doing japa,
2: dhyanamulu kucholi chesinanta maatramana bhaktulu kaaneru.
0: Or sitting in meditation, he does not become a bhakta.
2: Chittasuddhi kaligina bhaktuluga untadu.
0: When he has this purity of heart, then he is a true bhakta.
2: Kashtasukhamani yandukudamu sthiratvani vahinchinatuntu vaadu bhaktudiga undadu.
0: One who has this equanimity, either in joy or sorrow, he is a true bhakta.
2: Kashtamulaku pongaka, sukhamulaku pongaka undetundi samatvani garinchi undadu.
0: Does not deflate at the very mention of sorrow. Does not get puffed up at moments of
2: joy. Yeh kashtamulu vachina, idi indulo edo vidhamaitunte, naa yokka manchi kosame vachayanetundi yokka vichara bhavani manam kaligi undali.
0: Difficulties might come his way, but he will look upon them as, oh yes, they are come for my own good.
2: ఇది నిజమైన భక్తుల యొక్క లక్షణాలు.
0: దిస్ ఈస్ ద ట్రూ ఐడియా ఆర్ ఇండెక్స్.
2: ఇలాంటి భక్తులకు మనం సేవ చేయాలి.
0: భక్త స్టూడెంట్ బి సర్వ్డ్ బై అదర్.
2: ఇందువల్లనే భజ సజ్జన సంపద.
0: సో దిస్ ఇస్ వాట్ ఇస్ కంటెన్ ద సెకండ్ ఎగ్జాంపుల్.
2: గురు పుణ్య మహోరాత్రం, నీవు ఒక పగలని కాని, ఒక రాత్రిని కాని, ఒక దినమని కాని, మరొక ఈ విధంగా నీవు కాల నిర్ణయాలు చేసుకోదు. నీకు అవకాశం చిక్కినప్పుడంతా కూడా మంచి కార్యాల్లో నువ్వు పాల్గొను.
0: And then, irrespective of whether it is day or night, irrespective of whether you are trying to see whether the time is opportune or not, think always of good.
2: Chetta chintana nu chestiga takshanam nu duryodha vichatala pradaliga maaripothavu.
0: If you even for a moment think of things which are wicked and evil, next moment you become
2: nirantara kodamu duryodha vichatanaadulu పవిత్రమైనటువంటి ధర్మమూర్తులైనటువంటి పాండవుల యొక్క భావములో దుశ్చింతము చేయటం చేతని వారి వంశమంతా దోషం అయిపోయింది.
0: యూ బికమ్ బ్రదర్స్ ఆఫ్ దుర్యోధన అండ్ దుశ్శాసన. నా టాకింగ్ ఆఫ్ దీస్ పీపుల్ కాన్స్టెంట్లీ దే యూస్ టు థింక్ ఆఫ్ ది నోబుల్ పాండవ. సో ఇన్ ద ఎండ్ వాట్ హ్యాపెన్ టు దెమ్? దే హాడ్ దే గాట్ ఎక్స్టర్మినేటెడ్ బై ది పాండవ.
2: కనుక దుర్భావనలకు దుశ్చింతలకు మన హృదయంలో ఏమాత్రం కూడా అవకాశం అందించారు.
0: సో దే షుడ్ బి నో ప్లేస్ ఇన్ అవర్ హార్ట్ ఫర్ బ్యాడ్ అండ్ ఈవిల్ థాట్స్.
2: పరుల చింతన మనము చెడ్డను మనం ఎంత కోరుకుంటామో అంతకు పది రెట్లు చింతలు మనకు అభివృద్ధి అవుతుంటాయి.
0: నౌ ఈవెన్ ఐ థింక్ అబౌట్ ద అదర్ 10 టైమ్స్ కంపేర్డ్ టు దట్ యూ గెట్ ఎఫెక్ట్.
2: కనుకనే చెడపు కూడా చెడదవు అన్నారు. పరుల చెడ్డను మనం కోరగాలి.
0: దట్ వైస్ ప్రిన్సెస్ యూ థింక్ అబౌట్ ఈవిల్ ఫాదర్.
2: కనుకనే జగత్తులో అనేక విధములుగా బాధలు పడటానికి కారణం ఏమిటి? పరుల చెట్టును మనం కోరటం చేతని అవి మనం ప్రతిబింబించిపోతున్నాయి. ఆ చెడ్డలంతా మనలోనే వస్తున్నాయి.
0: యూ విల్ గెట్ ఎఫెక్టెడ్ ఇన్ టర్న్. దట్స్ వై టుడే యూ ఫైండ్ దట్ యూ పీపుల్ థింక్ బ్యాడ్ ఫర్ అదర్స్, దే ఆర్ గెటింగ్ ట్రబుల్ ఇన్ ది
2: పరుల. పరుల చింతను చెట్టగా మనం భావించరాదు.
0: సో ఆల్ ద థాట్స్ అబౌట్ అదర్స్ లెట్ దెమ్ నాట్ బి ఈవిల్.
2: ఈ దుశ్చింతలకు మన హృదయంలో ఏమాత్రం అవకాశం ఇవ్వరాదు.
0: దట్ ఇస్ నో ప్లేస్ ఫర్ సచ్ థాట్స్ ఇన్ అవర్ హార్ట్.
2: ఇంకా మన నిత్యం అనిత్యతాం, ఏది నిత్యము ఏది సత్యము అనేటువంటి దాన్ని మనం గుర్తించాలి.
0: దెన్ వీ కమ్ టు ద ఫోర్త్ ఎగ్జాంపుల్. వాట్ ఇస్ రియల్, వాట్ ఇస్ నాన్ రియల్?
2: దేహము పాఠ్య భౌతికం.
0: దిస్ బాడీ ఇస్ వన్ ఆఫ్ ద ఫైవ్.
2: దేహము కూడా తప్పదెప్పుడు.
0: ఇట్ హ్యాస్ టు డీకంపోజ్ వన్ డే.
2: దేహి నిరామయుడు.
0: వేర్ హాస్ ద వన్ హూ డిసైడ్?
2: గలతింపక దేహి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు.
0: ద వన్ హూ డిసైడ్ హ్యాస్ నో ఫామ్ అండ్ నో క్వశ్చన్ ఆఫ్ డీకే. ఇస్ దేహం
2: దేహం అనిత్యము, దేహి సత్యం.
0: సో దిస్ బాడీ ఈజ్ అన్రియల్ టెంపరీ. ద వన్ హూ డిసైడ్ ఇస్ పర్మనెంట్.
2: అదేవిధంగా ఈ నిత్య అనిత్య విషయ పరిశీలన చేయడానికి ప్రయత్నించాలి.
0: ఇన్ దిస్ వే ట్రై టు డిస్టింగ్విష్ బిట్వీన్ దాట్ ఇస్ రియల్ అండ్ అన్రియల్.
2: ఈనాడు పూర్ణిమ, రేపటి దినం ఇంకా 15 దినంలో అమావాస్య వస్తుంది.
0: టుడే ఇస్ పూర్ణిమ, ఇన్ 15 డేస్ టైం.
2: ఈనాడు అమావాస్య అంటే రేపటి నుంచి ఇప్పుడు చంద్రోదయం కలుగుతుంది.
0: Now today it is Amavasya, but tomorrow the moon suddenly will rise.
2: Purnima yancha astiramo Amavasya kudana anta astirame.
0: So just as Purnima is temporary,
2: so is Amavasya. Ivu rendu kudina stiramulu kaadu.
0: Temporary. These two are not permanent.
2: Kani rendintini anubhavinchetuvanti nenu stiramo.
0: But the one who is experiencing these two, that is I, that is permanent.
2: అందువల్లే మొట్టమొదటి దేహంతో నుంచి ప్రారంభం కావాలి ఈ విధమైనటువంటి విచారణ.
0: సో దిస్ ఇంక్వైరీ టు స్టార్ట్ విత్ దిస్ బాడీ ఫస్ట్.
2: గోవు తచ్చినా గానీ గోత్వం అనేటువంటి ఒక దీని ఏమాత్రం కూడా కావచ్చు. గోవు యొక్క రూపం నచ్చినప్పటికీ
0: ఈవెన్ అస్ ది ఫామ్ దట్ యు గివ్ టు ఎ కౌ ఇట్ మే గెట్
2: గోవు అనేటువంటి జాతి తత్వం ఏమాత్రం మారదు.
0: ఇట్ మే డై. But this idea of a cow remains.
2: మానవుడు మరణించినప్పటికీ మానవత్వం ఏమాత్రము మారదు.
0: Man may die likewise, but the human race will not get exterminated.
2: ఇది సజీవమైన సృష్టి యొక్క తత్వము, ఈ యొక్క దివ్యత్వము.
0: So this is divinity. That which is permanent, which remains. It is not you. Like this is my arm.
2: ఇది నా తల.
0: This is my head.
2: ఇది నా కడుపు.
0: My stomach.
2: ఇది నా కాళ్ళు.
0: My leg.
2: నేనెవరు?
0: But who am I?
2: ఈ సత్యాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: సో ఇఫ్ యు స్టార్ట్ ఇంక్వైరింగ్ దట్ హూ ఆమ్ ఐ, హూ ఆమ్ ఐ,
2: దట్ నా దేహము, నా మనసు, నా పుట్టి, నా చిత్తము, నా ఇంద్రియము, నా అంతఃకరణ అంటున్నావు, నేనెవరు?
0: యు ఆర్ సేయింగ్ ఇట్ ఇస్ మై బుద్ధి, మై సెన్సెస్, మై బాడీ, బట్ హూ ఆమ్ ఐ ఇన్ ది ఫస్ట్ ప్లేస్?
2: నేను అనేటువంటి వాడు ఒక శాశ్వతమైన వాడు ఉండం పట్టే కదా. నా మనసు, నా బుద్ధి, నా చిత్తం, నా ఇంద్రియం అనుకుంటున్నాం.
0: సో హియర్ దేర్ ఇస్ సంబడీ కాల్డ్ ఐ విచ్ ఇస్ పర్మనెంట్, దట్స్ వై యు ఆర్ సేయింగ్ మై బాడీ.
2: ఈ మనం బుద్ధి చిత్తం అంతా ఇప్పుడు మార్పు చెందేటువంటివి.
0: నేను మాత్రం శాశ్వతము. ద బాడీ, ద మైండ్ అండ్ ఇంటలెక్ట్, దే ఆల్ కీప్ చేంజింగ్, బట్ ఐ రిమైన్ పర్మనెంట్.
2: ఇది దేహంతో చేరినటువంటిది కాదు.
0: ఇట్ ఈస్ నాట్ వన్ విత్ ద బాడీ.
2: నేను దేహంతో అతీతంగా ఉంటున్నాను.
0: ఐఎమ్ బియాండ్ దిస్ బాడీ.
2: నేను జాగ్రత్తలో దేహంతో ఉన్నట్టుగా భావిస్తున్నాను.
0: బట్ ఐ ఫీల్ ఇన్ మై వేకింగ్ స్టేట్
2: నా బాడీని చూసి దేహం పరుపైన పడింది.
0: బట్ ఇన్ మై డ్రీమ్ స్టేట్ దిస్ బాడీ ఇస్ రెస్టింగ్ ఆన్ ది కౌచ్.
2: నేను ఎక్కడికో ఫలితారం చూసినట్టు ఏ ఢిల్లీకో వెళ్ళినట్టుగా నీకు ఒక వచ్చింది.
0: యూ హ్యావ్ ఎ డ్రీమ్ దట్ యూ హావ్ గాన్ సమ్వేర్ టు ఢిల్లీ.
2: అక్కడ ఎవరు నీవు ఢిల్లీకి వెళ్ళారు?
0: నా హూ ఇస్ ఇట్ దట్ హావ్ గాన్ టు ఢిల్లీ? నా
2: అక్కడ నీవెవరు?
0: హూ ఆర్ యూ దేర్?
2: దేహంతో సంబంధం లేదు.
0: యూ హావ్ నో లింక్ విత్ ద బాడీ.
2: ఇంద్రియాలు మూసుకుని ఉంటున్నాయి.
0: ఇంద్రియాలు ఆర్ నాట్.
2: ఇంద్రియాలు దేహంతో సంబంధం లేనిటువంటి నీవెవరు?
0: సో యూ ఆర్ ఫ్రీ ఫ్రమ్ యువర్ ఇంద్రియాలు, ఫ్రమ్ ద బాడీ.
2: ఇంకా నిత్యానిత్య విషయ పరిశీలన చేస్తుంటే దేహాతీతం, ఇంద్రియాతీతం, మనోతీతం అన్నింటికి అతీతమైనటువంటి యొక్క రాజస్థానంలో ఉంటున్నాయి.
0: సో ఇఫ్ యూ స్టార్ట్ ఇంక్వైరింగ్ దట్ యూ కమ్ టు అండర్స్టాండ్ దట్ యు ఆర్ బియాండ్ ద బాడీ.
2: కావాలనేటువంటి వారు ఈ నాలుగింటి ఎందుకు మనము దారి తప్పకుండా చూచా మనం నచ్చుకున్నప్పుడే మన యొక్క దివ్యత్వం అనేటువంటి దాన్ని, మన బ్రహ్మానందం అనే దాన్ని అనుభవిస్తాం.
0: యూ ట్రాన్సెండ్ ఆల్ దీస్ లిమిటేషన్. దేర్ఫోర్ వన్ హూ వాంట్స్ టు అండర్స్టాండ్ హిస్ ఓన్ నేచర్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దీస్ ఫోర్ ఇన్
2: అన్నింటికి. సృజన సంసర్గం,
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ దీస్ ఇస్
2: సృష్టిల యొక్క సంసర్గం వదిలిపెట్టాలి. దుర్భావములు మనలో నుంచి వదిలిపెట్టాలి.
0: డిస్కార్డ్ ద కంపెనీ ఆఫ్ ద ఈవిల్ ఇన్ ద వికెట్. డోంట్ హ్యావ్ ఎనీ ఫ్రేమ్ ఆఫ్ ఈవిల్ ఇన్ ద వికెట్ విత్ ఇన్ యు.
2: ఈ దుర్భావములు సృజన సంగత్వము మన యొక్క ఉండినంత వరకు మనం మానవులమే కాదు.
0: దీస్ ఈవిల్ థాట్స్ దే ఆర్ ఇన్ యు. ద కంపెనీ ఆఫ్ ద ఈవిల్ ఇస్ విత్ యు.
2: ఇంకా మానవత్వం ఏ రీతిగా నీవు?
0: వెన్ యూ ఆర్ నాట్ మ్యాన్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్, హౌ కెన్ యూ టాక్ అబౌట్ బికమింగ్ గాడ్?
2: కనుక మొట్టమొదట నీవు మానవుడిగా మారు.
0: సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్ఫర్మ్ యువర్ సెల్ఫ్ యువర్ హ్యూమన్
2: మానవత్వాన్ని పెంచుకో.
0: ట్రై టు షో దట్ ది పవర్ ఆఫ్ యువర్ హ్యూమన్ నేచర్.
2: తదుపరి దివ్యత్వం సహజంగా నీకు లభిస్తుంది.
0: దెన్ ఇన్ ది నేచురల్ వే డివినిటీ విత్ యువర్.
2: మానవుడిగా మారక మానవత్వమే నీలో లేకపోయినప్పుడు మానవత్వాన్ని పొందడం ఇది అసాధ్యం.
0: యు ఆర్ నాట్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్, యూ డోంట్ హ్యావ్ హ్యూమన్ నేచర్ ఆఫ్ క్వాలిటీస్ ఇన్ యూ, యూ వాంట్ బికమ్ గాడ్.
2: మానవత్వాన్ని పొందడానికి మాధవుని గురువుగా స్వీకరించి మాధవుని యొక్క అనుగ్రహానికి పాత్రలై మాధవుని యొక్క మార్గాన్ని తెలుసా వహించినప్పుడే నిజమైనటువంటి ఒక మానవుడిగా మారుతారు.
0: సో యూ వాంట్ టు బికమ్ వన్ విత్ గాడ్, దెన్ ట్రై టు ఫాలో ది ఇంజంక్షన్స్ లేడ్ డౌన్ బై గాడ్. ట్రై టు హ్యావ్ గాడ్ యాజ్ యువర్ గురు. ట్రై టు ఫాలో ద పాత్ దట్ హి హస్ షోన్ టు యూ. యూ షల్ సక్సీడ్.
2: కాన సాధకులుగా కాబోయేటువంటి వారు తేజ సృష్టిన సంసర్గం ఇది మొట్టమొదటిది.
0: బికమ్ సాధక ప్రిఫర్ ఇంజంక్షన్ ఇస్ డిస్కార్డ్ ద కంపెనీ ఆఫ్ ద ఈవిల్ ఇన్ ద వికెట్. రణవేపం విభజ సజ్జన సమావనం

0: The second, seek the company of the noble individual. Guru, punya mahorastram, day and night, think of doing some good for others. Smara, nitya manishita. And the fourth one, think forever about what is really very hungry. Tattvamasi, prajnanam brahma, ayamatma brahma, aham brahmasmi. Ee mahavakyamule prasaram.
1: These four verily give the very essence of the four mahavakyas.
0: Ee mahavakyamule manam patinchinappude, మనం అనుసరించినప్పుడే ఆచరించినప్పుడే మనకు దివ్యత్వమనేటువంటి దాన్ని మనం అనుభవించడానికి సాధ్యమవుతుందని గుర్తించడమే నిజమైనటువంటి గురుత్వాన్ని పొందడం.
1: ఓన్లీ వెన్ యూ రియలైజ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ ఫోర్ మహావాక్యాస్ అండ్ ఎక్స్పీరియన్స్ ద ఎసెన్స్ అండ్ టీచింగ్ దెన్ కెన్ వి సే దట్ వి హావ్ సెక్యూర్డ్ డివినిటీ ఫర్ అవర్
0: కనుక ప్రకృతి ద్వైతం.
1: Therefore this world is creation is duality.
0: పురుషుడే అద్వైతం.
1: ద పురుష ఈజ్ అద్వైతం.
0: ఇలాంటి అద్వైతత్వం అనేటువంటి పురుషత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు దివ్యత్వ భావాన్ని పొందాలి.
1: సో వీ హావ్ టు గో టు దిస్ పురుషత్వ విచ్ ఇస్ అద్వైత అండ్ దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ దివ్యత్వ.
0: దైవత్వం దైవత్వం దైవత్వం
1: దట్ ఇస్ ప్రిసైజ్లీ వాట్ యు మీన్ బై
0: దైవం అనేది డివినిటీ. దివము అనేటువంటి పదం.
1: నౌ దిస్ దైవ మీన్స్ దివ ఇట్ ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద వర్డ్ దివ.
0: దైవము కాదు దివము.
1: ఇట్ ఈస్ నాట్ దైవ బట్ దైవము.
0: దినము అనే అర్థం.
1: This word divamu in turn means dinamu.
0: Dinamu anaga ratrim pagalu ani.
1: This dinamu they mean day and night.
0: Anaga daivam anaga enti ratrim pagalu kani vaadu daivamu.
1: Meaning God is one who is not this night and day.
0: Kala kalamulo atheetamaina kuntu vaadu daivamu.
1: One who transcends the limitations of time and space.
0: Kalukane kalaayana maha kala kalaayana maha kala prayana maha kala atheetayana maha kala swaroopayana maha kala nimitayana maha ani kalamulo inta pradhanamaina pramanam ichchida.
1: That's why a lot of importance has been given to time by invoking the name of God as one who is the embodiment of time, one who transcends
0: kala kala prapannanam kala chinna karishyate kalamulo bringeetunti vaadu daivam.
1: In fact, God is one who has swallowed this idea of time.
0: Kalam ketam lingamati vaitichu vaadu manavudu.
1: Whereas man is one who has been swallowed by time.
0: Kalam kalakalam ku atheetamainatuvanti oka daivatvanni aashrayinchinappude manamu ee kalam yokka barinina tappinchukodaniki veelavutundi.
1: So if you seek shelter in God, who transcends time and space, you can also go the way in which you have
0: come. Kanukane dandapadi baram nundi tappinchukovalante kodandapadi baram pattala annadu.
1: That's why it's been said, if you want to free yourself from this God of death, seek the seat of Kodanda, the Lord.
0: Daivanni aashrayinchinatuvanti variki ee daivamunu praveshinchadu.
1: So one who seeks God's shelter, there is no trace of
0: daivanni guruga bhavinchi, daivanni guruga mana vistarinchi, daivatulni chirsavahinchi, daiva margani anusarinchadame manavatvam yokka divyatvam yokka pavitrata.
1: Let God be your guru. Seek God as your guru and live your life in terms of injunctions laid down by God. This is your sacred nature. This is the divinity that you have ultimately seen.
0: కనుక మనకు కాలం చిక్కినప్పుడంతా దైవాన్ని స్మరించి దైవాన్ని భజించి మన జన్మను సార్థకం
1: చేసుకోవాలి.
0: దీనికంటే మించిన మార్గం మరొకటి లేదు.
1: There is no greater path, nobler path than
0: this.
1: This is the easiest way, రాజ్య మార్గము. And this is the right world path.

హెచ్చు విద్యలు చదివి ఇంద్రియ లోలులై చచ్చువారల కన్నా స్వల్పమైరి. ఇంద్రియముల శక్తి శక్తి ఇముడు కొంచును కాని అట్టి చదువులు చదివి

0: చదువు చదువు చదివి సంతసమును లేక చింతనొందు వారే చదువరును చింతనొందు వారే చదువరుండు.
1: All high education, the one who becomes slave to the one's own senses has become worse than the dead. With sliced knowledge, in full awareness of the power of the senses, one should have that kind of education. With all education, without any pleasure, the modern educated one is full of anxiety and worry.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ప్రాకృతమైన యొక్క జీవితము అనంతమైనటువంటి శక్తులతో అప్రమాణమైన యొక్క జీవితాన్ని గడపటము ఇది మానవ మాత్రుల సహజము కాదు.
1: ఇట్స్ నాట్ న్యాచురల్ టు మ్యాన్ టు లీడ్ ది ఫిజికల్ లైఫ్ విత్ ఇన్ఫినిట్ పవర్స్ అండ్ లీడ్

0: and in long life.
1: దమమును సాధించినటువంటి వాడే ధాంతుడు.
0: The one with sense control is true man.
1: ధాంతుడైన వాడే వేదాంతుడు.
0: The one with sense control is a true philosopher.
1: ధాంత వేదాంతముల యొక్క సమన్వయాన్ని సత్యస్వరూపాన్ని అనుభూతులు విభూతిగా లోకానికి అందించినటువంటి వారే ప్రాచీన మహర్షులు.
0: The ancient saints are those who have realized the true form and infinite power.
1: న్యాయ వైశేషిక దర్శనములను పదార్థముల యొక్క సిద్ధాంతములను అణుశక్తి యొక్క సిద్ధాంతములను ఈ సాంఖ్యము అంగీకరించలేదు.
0: The theory propounded by Nyaya Vaisheshika Darshanas relating to the matter and the atom is not accepted by Sankhya.
1: ప్రపంచమంతయు కూడాను విరుద్ధమైనటువంటి శక్తుల యొక్క సమన్వయ స్వరూపమేనని ఈ యొక్క సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చింది.
0: Sankhya propounds the theory that the whole world is full of contradictory forces.
1: దీనికి కర్త కపిల మహర్షి.
0: The composer of Sankhya is Saint Kapila.
1: ఈ సాంఖ్య దర్శనమును కూడాను కాపల అని మరొక పేరు కూడాను పిలుస్తూ వచ్చారు.
0: The Sankhya Darshana, as it is composed by Saint Kapila, is also called Kapa.
1: సాంఖ్య యొక్క సమన్వయం చేత ఈ ప్రకృతి ఉండటం చేత దీనికి సాంఖ్యము అని కూడాను మరొక పేరు వచ్చింది.
0: As it is absolute coordination of numbers, it's also called Sankhya.
1: ప్రపంచమంతయును సంఖ్యల చేత సమన్వయింపబడి స్వరూపాన్ని నిరూపించినటువంటి యొక్క దివ్యమైనటువంటిది ఈ ప్రకృతి.
0: This nature is divine with absolute integration, coordination with numbers.
1: నువ్వులలో తైలం ఉండినట్టుగా,
0: as there is oil in till seeds,
1: కర్రలలో నిప్పు ఉండినట్టుగా,
0: as you find the fire in the wood,
1: పువ్వులలో పరిమళం ఉండినట్టుగా,
0: as there is fragrance in a flower,
1: ఈ యొక్క ప్రకృతి యందు కూడాను పరమాత్మ తత్వము కారణరూపమై ఉంటున్నది.
0: In this nature, the divine power is present in the form of cause.
1: పరమాత్ముడు కారణ స్వరూపుడు, ప్రకృతి కార్య స్వరూపము, కార్య కారణములు అవినాభావ సంబంధములు.
0: God is the cause, nature is the effect. This is the relationship between the cause and effect.
1: కనుక ప్రకృతి ప్రత్యేకమైనది కాదనియు, పరమాత్మని యొక్క బాహ్య స్వరూపమే అనియు ఈ సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చింది.
0: Sankhya tells you that the nature is not separate, it is the very form of the divine.
1: Sankhya anaga tattvamu ani deeniki artham.
0: The word Sankhya meant the nature.
1: Tattvam anaga vicharana shakti.
0: Tattva meant the power of inquiry.
1: Nityanitya vishaya parisilana chesetuvanti yokka prapattamainatundi ee shaktiki tattvamu ani maroka peru.
0: This spirit of inquiry meant that which endows you the faculty to distinguish between that which is temporary and permanent. ఒక్క పదార్థము
1: చేత సృష్టి అనేటువంటిది ఏర్పడటకు వీలు కాదు.
0: It's not possible to have the entire creation out of one matter.
1: రెండు పదార్థములు చేరినప్పుడే,
0: when there is a combination of two,
1: ఈ రెండు శక్తుల యొక్క సమ్మిళితమైన స్వరూపమే మూడవ శక్తి ఆవిర్భవిస్తుంది.
0: Because of the combination of these two, the third one emerges.
1: ఒక హస్తము చేత శబ్దము ఏర్పడదు.
0: విత్ వన్ హ్యాండ్ యూ కెనాట్ మేక్ సౌండ్.
1: రెండు హస్తములు చేరినప్పుడే శబ్దము ఏర్పడుతుంది.
0: వెన్ యూ జాయిన్ బోత్ హ్యాండ్స్ యూ గెట్ ద సౌండ్.
1: ఒక్క శబ్దము చేత వేడి మనకు సంభవించదు.
0: విత్ వన్ హ్యాండ్ యూ డోంట్ జనరేట్ హీట్.
1: రెండు శక్తుల యొక్క రాపిడి చేతనే, హస్తముల యొక్క రాపిడి చేతనే వేడి ఆవిర్భవిస్తుండాలి.
0: వెన్ యూ రబ్ బోత్ హ్యాండ్స్ యూ గెట్ ద హీట్.
1: అటులనే సృష్టికి కూడాను ప్రకృతి పరమాత్మల యొక్క సమ్మిళిత స్వరూపమే ఈ సృష్టికి మూల కారణము.
0: సిమిలర్లీ ఫర్ ద క్రియేషన్ ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ గాడ్ అండ్ నేచర్.
1: కనుక ప్రకృతి ప్రత్యేకమైనటువంటి యొక్క స్వరూపమని భావించటము అజ్ఞానమే.
0: సో ఇట్ ఈస్ ఇగ్నోరెన్స్ టు కన్సిడర్ నేచర్ సెపరేట్.
1: అంతర్భూతమై అవ్యక్తంగా దివ్యమైనటువంటి పరతత్వము ఇందులో ఉన్నదని సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చింది.
0: ఇట్ ఈస్ సాంఖ్య. teaches you that there is this inner current in unmanifested way, the divine power.
1: ఈ ప్రకృతికి 24 సంఖ్యలు ఉన్నవని.
0: This nature has 24 numbers.
1: 5 కర్మేంద్రియములు.
0: 5 senses of action.
1: 5 జ్ఞానేంద్రియములు.
0: 5 senses.
1: 5 ప్రాణములు.
0: 5 life principles.
1: 5 తన్మాత్రలు.
0: 5 inner senses.
1: అంతర్భూతములైన మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము.
0: The inner senses such as the mind, intellect, ego.
1: 24 తత్వములతో కూడినటువంటిది ఈ ప్రపంచము.
0: This world has got these 24.
1: ఈ 24 తత్వములు కూడాను పరస్పర విరుద్ధమైనటువంటి తత్వములుగా ఉంటున్నవి.
0: All the 24 appear to be contradictory.
1: నీరు ఉంటే నిప్పు ఉండదు.
0: Where there is water, there cannot be fire.
1: గాలి ఉంటే నిప్పు ఉండదు.
0: Where there is wind, you don't find fire.
1: ఈ ఒకదానికొకటి విరుద్ధమైనటువంటి యొక్క శక్తుల యొక్క సమన్వయమే ఈ ప్రపంచము.
0: This world is a combination of these opposites.
1: కనుక ఇట్టి విరుద్ధమైనటువంటి యొక్క శక్తుల యొక్క సమన్వయంతో కూడినటువంటి ఈ ప్రపంచమును మూడు భాగములుగా పోలుస్తూ వచ్చింది సాంఖ్యయోగము.
0: ఇట్ ఈస్ సాంఖ్యయోగ దట్ టీచెస్ దీస్ త్రీ ఫ్యాకల్టీస్.
1: మానవుడు దైవత్వాన్ని పొందుటకు ఈ మూడే మూల కారణమని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
0: ద వెరీ సేమ్ సాంఖ్య థాట్ దట్ ఇస్ ఓన్లీ పాత్ టు రీచ్ డివినిటీ.
1: మోక్షమనగా కేవలం ప్రకృతిని విసర్జించి ఏకాంతమైనటువంటి జీవితాన్ని గడపటం మోక్షము కాదని కూడాను దీనిని విమర్శించింది.
0: It's also said liberation does not mean leaving the family and spending time in exile.
1: ఈ ప్రకృతి యొక్క 24 తత్వములతో పురుషుడు చేరినప్పుడు 25వ తత్వంగా రూపొందుతుంది.
0: With all the 24 faculties of nature together with creator,
1: ఈ 24 తత్వములు కూడాను పురుషునకు విషయములు అని కూడాను ప్రబోధించింది.
0: All these 24 are taught as విషయము.
1: Matter. కనుక ఈ పురుషుడు 25వ తత్వంతో కూడినటువంటి వాడయ్యాడు.
0: The creator is the 25th one.
1: జీవుడు,
0: ఇండివిజువల్,
1: ప్రకృతిని, పురుషుని విచర్చించి విమర్శించి కొంతవరకు విభాగం కలిపి
0: the nature, individual and God have been investigated.
1: 26వ అనేటువంటి యొక్క పరమాత్మతో, శివునితో లీనమవుతూ వచ్చింది జీవుడు.
0: Is the individual that merges in the 25th the Shiva.
1: 26th.
0: The 26th Shiva.
1: కనుక 24 తత్వములు ప్రకృతిది,
0: 24 రిలేటెడ్ టు నేచర్.
1: 25వ తత్వం వాడు,
0: 25th క్రియేటర్.
1: ఈశ్వరుడు 26వ తత్వం వాడు.
0: ఈశ్వర is 26.
1: కనుక 26 తత్వములతో కూడినటువంటిది ఈ మానవత్వము.
0: Therefore the human life has got all these 26
1: మానవుడి యందే ప్రకృతి, పురుష, జీవ తత్వములు ఏర్పడి ఉంటున్నవి.
0: Is only in human being you find the individual, the nature and the creator.
1: జీవుడున్న దేహమందు హృదయమందు దేవుడు ఉంది.
0: The individual is present in the body and in the heart there is God.
1: రెండు కూడి ఆటలాడి ఒకరినొకరు వీడుచుండే.
0: Both play together and separate out.
1: బొమ్మలాటలాడించే సూత్రధారి ఒకరికరుడు.
0: There is a director that will make this play.
1: మంచి చెడ్డ బొమ్మలు ఉండే ఒకటిలోనే రెండు ఉండే.
0: Good and bad toys are there and they are there both.
1: ఇది ఒకటిలోనే రెండు ఉన్నటువంటి ఒక తత్వాన్ని ఏ రీతిగా మనం గుర్తించాలి?
0: How to recognize both in one and the same.
1: ఏకత్వమునందు అనేకత్వం అనేటువంటిది భావించటము సామాన్య మానవుల యొక్క స్వభావము.
0: It is the nature of an ordinary man to watch the diversity in this unity.
1: కాని అనేకత్వం నందు ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడమే మహనీయుల యొక్క లక్షణము.
0: It is only quality of a noble soul to realize the unity in diversity.
1: కనుక మానవత్వం అనేటువంటిది కేవలం దైవత్వంతో కూడినటువంటి యొక్క ఏకత్వమే కాని భిన్నత్వం కాదని కూడాను ఈ సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చింది.
0: Therefore Sankhya taught that the humanity is not different from the divinity, is one and the same.
1: మానవుని యొక్క హృదయమందు కలదు ఒక కల్పతరువు.
0: ఇన్ ది హ్యూమన్ హార్ట్ దేర్ ఇస్ ప్రెసెంట్ ఎ విష్ ఫుల్ఫిలింగ్.
1: దాని చుట్టూ వనస్పతిలో కలపకంప పెరిగి ఉంది.
0: అరౌండ్ దట్ ఇస్ ప్రెసెంట్ థార్నీ బుష్.
1: కలప తీసి శుభ్రపరచ కల్పతరువు కానబడును.
0: వెన్ యు వీడ్ అవుట్ ద థార్నీ బుష్ యు విల్ సీ ది విష్ ఫుల్ఫిలింగ్.
1: నీ అభిష్టములను సగు కామధేనువు.
0: దట్ ఈస్ ద డిజైర్.
1: కల్పవృక్షము కామధేనువు కూడాను ఒక్క మానవుని యందే ఉంటున్నది.
0: ద విష్ ఫుల్ఫిలింగ్ ట్రీ అండ్ ద విష్ ఫుల్ఫిలింగ్ కౌ ఆర్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్.
1: ఈ మానవత్వం అనేటువంటిది
0: దిస్ హ్యూమన్ లైఫ్
1: గోచరమయ్యేటువంటి వస్తువునకు,
0: టు ది ఆబ్జెక్ట్ దట్ ఇస్ సీన్
1: అగోచరమైనటువంటి వస్తువునకు,
0: ద ఆబ్జెక్ట్ దట్ ఇస్ నాట్ సీన్
1: మధ్య ఒక బ్రిడ్జ్ వలె ఉంటుండాలి, వారధి వలె ఉంటుండాలి.
0: ఇస్ ప్రెసెంట్ లైక్ ఎ బ్రిడ్జ్ ఇన్ బిట్వీన్.
1: ఇట్టి మానవత్వం మధ్యలో ఉండేటువంటిది కాబట్టి మానవులకు మర్త్యుడు అని కూడా మరొక పేరు.
0: As this humanity is in between, the man is also called Martya.
1: కనిపించినటువంటి దృశ్యమును మాత్రమే చూచి ఇది నిజమని భావించరాదు.
0: We should never consider it truth on the basis of that which is apparent.
1: కనిపించినటువంటి యొక్క పదార్థం యొక్క ప్రతిబింబమే కాని ఇది బింబము కాదు.
0: That which is seen is merely the reflection of the unseen, but not separate.
1: కనిపించినది నిజమందురు.
0: We say that it is true which is seen.
1: కనిపించనిది కళ్ళయందురు.
0: We say that it's false which is unseen.
1: కనిపించనిది తినిపించును మీ కర్మల ఫలమును మన్మము జీవ. ఏది మనకు కనిపించకుండా ఉంటుండదో అదే మన కర్మ ఫలమునకు సరైనటువంటి మార్గాన్ని అందిస్తుండాలి.
0: That which is not seen will give us the consequences of our action.
1: కనుక కనిపించిన దాని అంటే మన కర్మ ఫలమంతా కూడాను ఇమిడి ఉంటుండాలి.
0: Therefore the fruits of our action are present in the unseen.
1: మనసనగా కేవలము పరిశుద్ధమైనటువంటి ఒక కాగితం వంటిది కాదు.
0: Mind is not like a white paper.
1: అనేక జన్మల సంస్కారములనేటువంటిది అందులో రాయింపబడినటువంటిది.
0: It has got all the writings of the previous lives.
1: దానిని చిత్తము అని చెప్తూ వచ్చారు.
0: It's also called chitta.
1: ఈ చిత్తమును గుర్తించుకునేటువంటి వాడే చిత్రగుప్తుడు అన్నారు.
0: The one who recognizes this factor.
1: ఎవడు ఈ చిత్రగుప్తుడు? చిత్తములో గుప్తంగా ఉండినటువంటి వాడే చిత్రగుప్తుడు.
0: The one who is present hidden is Chitragupta.
1: అది ఏ ప్రజ్ఞాశక్తి?
0: That is ప్రజ్ఞాశక్తి
1: రేడియేషన్.
0: That is radiation.
1: ఆ ప్రజ్ఞాశక్తి అనేటువంటిది ప్రాణశక్తిని స్తంభింపచేస్తుండాలి.
0: ఇట్ ఈస్
1: వైబ్రేషన్ గా విస్తుంటుండాలి.
0: ఇట్ ఇస్ రేడియేషన్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ వైబ్రేషన్.
1: ఈ వైబ్రేషన్ యొక్క ప్రభావం చేతనే జడమైన దేహము సంచరింపదగుతుంటుండాలి, చెలింపదగుతుండాలి.
0: బికాస్ ఆఫ్ దిస్ వైబ్రేషన్ ద బాడీ విచ్ ఇస్ ఇనర్ట్ మెటీరియలైజేషన్
1: కంపెనీ భూర్భువస్వహ అనేటువంటి యొక్క రేడియేషన్ వైబ్రేషన్ మెటీరియలైజేషన్ ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వం.
0: Therefore, భూర్భువ స్వహ the radiation vibration materialization is the human life.
1: కనుక మానవుడు అనేటువంటి వాడు మూడింటితో కూడినటువంటి వాడే.
0: So man has got combination of these three.
1: దీనిని జీవ ప్రకృతి పురుషత్వము అన్నారు.
0: This is called the nature of the individual.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని సాంఖ్యము అనుభవిస్తూ వచ్చింది.
0: It is the sankhya that will make us experience the three.
1: ఈ సాంఖ్యము యొక్క తత్వము మరికొన్ని విధములుగా మనం విచారణ చేసినప్పుడు
0: when we inquire in a different way
1: mochamu aneetuntedi
0: the liberation
1: pratyekanga manamu sampadinchukuneetuntedi kaadu
0: is not to be acquired separately
1: namocho namasa prushti na paatale na bhutale ajnana hrudaya grandhe naasi iti mocham sruti iti mocham anna anaga paatala lokamu nundi raadu mocham.
0: Liberation does not come from Patala, down below.
1: ఉన్నతమైనటువంటి స్థానం నుండి దిగదు.
0: It doesn't descend from the top.
1: మన అజ్ఞానం అనేటువంటిది నిర్మూలమైనప్పుడు అదే మోక్షం మనకు లభ్యమవుతుంది.
0: When once the ignorance is dispelled, you'll get the liberation.
1: కనుక నీ మోక్షమునకు
0: for liberation
1: అనేక ప్రయత్నములు చేయనక్కర్లేదని కూడాను ఈ సాంఖ్యము విమర్శించింది.
0: Sankhya teaches that you don't need to make many efforts.
1: ఏ విధంగా?
0: How?
1: నీ యొక్క సత్యస్వరూపాన్ని నీవు గుర్తించినప్పుడు
0: when you realize your true form
1: అది ఏ మోక్షం అవుతుంది.
0: That is liberation.
1: సత్యము కానుండినంత వరకు కూడాను ఇది మోహముతో కూడి ఉంటుంది.
0: So long you don't realize your true form
1: సత్యాన్ని గుర్తించిన తర్వాత మోక్షము క్షయమవుతుంది. మోహము
0: the moment you know the truth the entire attachment goes.
1: మోహ క్షయమే మోక్షము అని కూడా నిరూపించింది.
0: The decline of attachment is liberation.
1: తాను తన యొక్క నిజస్వరూపాన్ని గుర్తించక
0: వితౌట్ రియలైజింగ్ ద ట్రూ ఫామ్
1: కేవలం భౌతికమైన యొక్క ఈ దేహమే తన యొక్క ఆకారమని విశ్వసించి
0: హ్యావింగ్ ఫుల్ ఫెయిత్ దట్ హిస్ ఫిజికల్ బాడీ ఇస్ ద ట్రూ ఫామ్
1: ఈ ఆకారం యొక్క సుఖశాంతుల నిమిత్తమై అనేక విధములైనటువంటి యొక్క ప్రయత్నములు సలిపి
0: మేకింగ్ ఆల్ ఎఫర్ట్స్ ఫర్ ద ప్లెజర్ ఆఫ్ దిస్ బాడీ
1: కాలమునంతా వ్యర్థము గావించుకుంటున్నాడు మానవుడు.
0: మ్యాన్ ఇస్ వేస్టింగ్ హిస్ టైం.
1: కానీ తానే సత్యస్వరూపుడు అనేటువంటి యొక్క నిత్యతత్వాన్ని గుర్తించడానికి సాంఖ్యము చాలా సహాయపడుతూ వచ్చింది.
0: సాంఖ్య హెల్ప్స్ యూ టు రియలైజ్ యువర్ ఎటర్నల్ నేచర్ దట్ యు ఆర్ ట్రూత్.
1: పిచ్చివాడ, ప్రపంచం 24 తత్వములతో కూడినటువంటిది.
0: ఓ మ్యాడ్ మ్యాన్, ద వరల్డ్ హ్యాస్ దీస్ 24 ఫ్యాకల్టీస్.
1: పురుషుడు మరొక తత్వంతో కూడినటువంటి వాడు.
0: క్రియేటర్ ఇస్ వన్,
1: జీవుడు కూడా ఒక తత్వంలో ఉండినటువంటి వాడు.
0: ఇండివిజువల్ ఇస్ సెపరేట్,
1: ఈ తత్వములు ఉండినంత వరకు కూడాను
0: సో లాంగ్ దే ఆర్ ప్రెసెంట్
1: మనకు సత్యము గోచరించదు.
0: యు డిడ్ నాట్ అండర్స్టాండ్ ట్రూత్,
1: ఈ యొక్క తత్వములకు అతీతుడు కావాలి.
0: యు షుడ్ బి బియాండ్ దిస్ నేచర్,
1: అది నిజమైన సూపర్ మైండ్.
0: దట్ ఈస్ ట్రూ సూపర్ మైండ్.
1: ఈ సూపర్ మైండ్ దివ్యమైనటువంటి యొక్క మనస్సు తత్వాన్ని మొట్టమొదట గుర్తించాలి.
0: వీ హావ్ టు అండర్స్టాండ్ ద సూపర్ మైండ్, ద డివైన్ మైండ్.
1: ఈ సూపర్ మైండ్ అనేటువంటిది కూడాను ఒక విధమైనటువంటి పవిత్రతతో కూడినది లేక ఉన్నతమైనతో కూడినటువంటిది అనేటువంటి ఒక గుణం ఉంటుండాలి.
0: ద సూపర్ మైండ్ హెస్ గోట్ ఎ క్వాలిటీ దట్ ఇట్ హెస్ గోట్ ఆల్
1: థింగ్స్. ఈ సూపర్ మైండ్ నుంచి కూడాను ఇల్యూమినేటెడ్ మైండ్,
0: ఫ్రమ్ సూపర్ మైండ్ వీ హావ్ టు ట్రావెల్ టు ఇల్యూమినేటెడ్ మైండ్.
1: ఈ ఇల్యూమినేటెడ్ మైండ్ కు పోయినప్పుడే హయ్యర్ మైండ్ మనకు గుర్తించడానికి వీలవుతుంది.
0: ద మూమెంట్ యూ క్రాస్ దిస్ ఇల్యూమినేటెడ్ మైండ్ యూ కెన్ బి ఇన్ హయ్యర్ మైండ్.
1: పైన షీట్లు ఉండినంత వరకు కూడాను, కప్పు ఉండినంత వరకును ఆకాశాన్ని మనం చూడలేము.
0: సో లాంగ్ దెర్ ఇస్ షీట్ ద రూఫ్ యూ డోంట్ సీ ద స్కై.
1: ఆ యొక్క పైన కప్పును తీసివేసినప్పుడే ఆకాశము ఇక్కడ నుంచిదే మనం చూడవచ్చును.
0: ద మూమెంట్ రూఫ్ ఇస్ డిస్మాంటిల్ యూ కెన్ సీ ద స్కై.
1: అదే విధముగానే
0: సిమిలర్లీ
1: ఈ యొక్క మనస్సును అనగా లోయర్ మైండ్
0: That is the mind, lower mind.
1: Super mind.
0: Super mind.
1: Illuminated mind.
0: Illuminated mind.
1: Higher mind.
0: Higher mind.
1: ఇవన్నీ దాటిన తర్వాత ఓవర్ మైండ్ లోపల ఈ సత్వ సర్వస్వము కూడాను మనకు గోచరం అవుతుంది.
0: When you cross all, it is only in the state of over mind, you will realize all the
1: facts. కనుక మనసుకు అతీతుడు కామని,
0: so one should be beyond the mind.
1: సంఖ్యతో కూడినటువంటి అంతా కూడాను కేవలము సాంఖ్యమే అవుతుందని,
0: all that relating to numbers is sankhya.
1: Sankhyamanta prakrutito koodinadani,
0: this number related to nature.
1: Prakruti drishtini ni viraminchukunnappude paramaatma drishti saakshatkaristundani,
0: when you withdraw from the world you can see, visualize God.
1: Ee sankhyamu prabodhinchindi.
0: That's the way how sankhya taught.
1: Sankhya tattvamu lopala mari konni vibhagamulu kuda untunnayi.
0: In this sankhya there are further divisions.
1: Manavattam anetundi aatmatattvamto koodinadani,
0: the human life has got the true self.
1: ee aatma aneetundi konni rakamaneetundi yokka parishodanato yerpadeetundi kaadani,
0: the true self cannot be investigated by experiment.
1: sahajamaineetundi yokka tattvamto unnadani,
0: it is natural.
1: idi deham undina lekapoyinappudikini,
0: whether body exists or not,
1: deeni yokka vyapti sarvatra unnadani kuda nirupistu vachindi.
0: it is proved that the true self is all pervasive.
1: ee vidhanga monna cheppaaru.
0: Swami said the other day,
1: sarvatra current wire lanta manam vesukundam,
0: we have put on the electric wires everywhere,
1: kaani aa wire lo undinanta varakunu vidyut shakti manike ee maatramu gocharinchadu.
0: So long there is current in the electric wires you don't visualize it.
1: Bulb pettina daggara maatrame ee yokka vidyut shakti yokka prabhavamu prakashistundi.
0: Where you keep the bulb you get the illumination.
1: Aithe ఆ బల్బులు తీసిన తక్షణమే విద్యుత్ శక్తి మనకు కనిపించదు.
0: ద మూమెంట్ యూ టేక్ అవే ద బల్బ్ యూ డోంట్ సీ ది కరెంట్.
1: ఆ విద్యుత్ శక్తి ఎక్కడ పోయింది?
0: వాట్ హ్యాడ్ హ్యాపెన్ టు కరెంట్?
1: ఎక్కడ పోలేదు, అక్కడే ఉంటుంది.
0: ఇట్ హస్ నాట్ గాన్ ఎనీవేర్, ఇట్ ఇస్ దేర్.
1: నీవు బల్బ్ పెట్టక పూర్వము విద్యుత్ శక్తి ఉంది.
0: దేర్ ఈస్ కరెంట్ ఈవెన్
1: బిఫోర్. బల్బ్ పెట్టినప్పుడు విద్యుత్ శక్తి ఉంది.
0: వైల్ ప్లేసింగ్ ద బల్బ్ దేర్ ఈస్
1: కరెంట్. బల్బ్ తీసిన తర్వాత విద్యుత్ శక్తి ఉంటుండాలి.
0: ద మూమెంట్ యూ టేక్ అవే ద బల్బ్ దేర్ ఈస్ కరెంట్.
1: కాబట్టి మన దేహములు బల్బ్ వంటివి.
0: Body is like a bulb.
1: దివ్యమైన ఆత్మతో సంబంధం కలక పూర్వము దాని యొక్క విద్యుత్ శక్తి ఉంటుంది.
0: Before connection with the divine self there is
1: ఈ దేహమనేటువంటి యొక్క బల్బ్ పెట్టినప్పుడు కూడా విద్యుత్ శక్తి ఉంటుంది ఆత్మనే.
0: When the body the bulb is connected there is a self.
1: ఈ దేహం క్షీణించిన తర్వాత కూడా అక్కడే ఆత్మశక్తి ఉంటుంది.
0: The moment body decays still there is
1: రాక పోకలు లేనటువంటిది ఆత్మతత్వము.
0: The self neither comes nor goes.
1: కేవలం దేహ బ్రాంచి చేత గుర్తించినట్టుగాను అది లేనప్పుడు పోయినట్టుగాను మనం భావిస్తున్నాము.
0: Because of body attachment we feel it when we are alive.
1: ఎన్ని విధములైనటువంటి యొక్క విద్యను మనం నేర్చినప్పటికీ,
0: in spite of all formal education,
1: ఎన్ని విధములైనటువంటి సాధనలు మనం సలిపినప్పటికీ,
0: in spite of all spiritual practices,
1: గమ్యము మాత్రము పొందక తప్పదు.
0: We must reach the goal.
1: అది ఏనాటికైనా కూడా మానవుని యొక్క పరమావధి ఏమిటి?
0: What is the destiny of man?
1: పరతత్వాన్ని అనుభవించటమే పరమావధి.
0: To experience the spirituality is the end of man.
1: త్యాగరాజు కూడా చెప్పాడు, చుట్టి చుట్టి పక్షులెల్ల చెట్టు వెదకురీతి భూమిని.
0: త్యాగరాజు
1: ఓ రామ, పక్షులు ఎంత వేగంగా ఎంత ఎత్తైనటువంటి ఆకాశంలో సంచరిస్తూ ఉండినప్పటికీ ఎప్పటికైనా ఒకటి దినము ఎప్పటికైనా ఒకప్పటికీ తిరిగి ఒక చెట్టును వెతక తప్పదు.
0: త్యాగరాజు సెడ్ బర్డ్స్ మే ఫ్లై హై స్కై బట్ అట్ వన్ టైమ్ ఆర్ అదర్
1: చెట్టును ఆశ్రయించక తప్పదు.
0: దే మస్ట్ rest on branches.
1: ఎంతసేపు ఆకాశంలో సంచరిస్తుంది?
0: How long they move about across the sky?
1: తిరిగి ఒక విధమైనటువంటి చెట్టును ఆశ్రయించే తీరాలి.
0: Later they have to rest on the branches.
1: అటువంటి మానవుడు ఎన్ని జన్మములు ఎత్తినప్పటికీ,
0: though man had many births,
1: ఎన్ని సాధనలు చేసినప్పటికీ,
0: in spite of practices,
1: దివ్యత్వమైనటువంటి దానిని ఆశ్రయించక తప్పదు తప్పదు.
0: He has to submit himself to the divinity. It's a must.
1: కనుక ఏనాడో మనకు తెలియక ఎప్పుడూ దీనిని ఆశ్రయించే బదులు తెలిసి ఈనాటి నుంచి మనం ఆశ్రయించడానికి తగిన ప్రయత్నం చేయమని,
0: ఇన్స్టెడ్ ఆఫ్ సబ్మిటింగ్ అవర్ సెల్ఫ్ లేటర్ బెటర్ వి సబ్మిట్ నౌ ఇన్
1: సాంఖ్యము హెచ్చరిస్తూ వచ్చింది.
0: ద సాంఖ్య టీచర్స్ దట్ వే
1: దైవత్వం అనేటువంటి దానిని,
0: ద డివినిటీ,
1: విశ్వసించటము మానవత్వము కాదు అనింది.
0: Forgetting the divinity is no true human quality.
1: ఇది మానవత్వంలో ఉండేటువంటి యొక్క దానవత్వమేను అనింది.
0: It is the demonic nature in man.
1: ఈనాడు మానవుడు చేయవలసినటువంటి సాధన ఏమిటి?
0: What is the practice to be undertaken? సాధన
1: సాధ్యమైనటువంటి మనం చేయనక్కరలేదు.
0: We don't need to do that which is impossible.
1: మానవుని యందు ఉండినటువంటి ఒక దానవత్వాన్ని నిర్మూలం చేసి మానవత్వాన్ని పెంచుకొని దివ్యత్వంతో లీనం కావటం అంతే చాలు.
0: Therefore we have to kill the demonic nature, develop the human quality, understand the divine nature.
1: కనుక మనము నిమురుతో కూడినటువంటి నిప్పును చూడాలనుకుంటే మనం ఏమేమో సాధన చేయనక్కరలేదు.
0: To see the fire covered by the ash, you don't need to do any practices.
1: Woof, ani woopite nimuru potundi, nippu kanipistundi.
0: Blow off the ash, then you will see the fire.
1: Neeti paina kappinatundi paachini manam ememo yantra tantramalato kaani japa japa janalato kaani danni choodaniki prayatnam cheyatam prayojanam ledu.
0: Water covered by moss, you don't need to see the water with the help of any machinery.
1: Paina kappina paachini manam pakkaku netti neeru manaku sakshatkaristayi.
0: Remove the moss, you will find the water.
1: Kanukane mana yokka పరిశుద్ధమైనటువంటి హృదయతత్వమునకు అనేక విధమైనటువంటి విషయ వాసన అనేటువంటి వాచి కప్పబడింది.
0: దేర్ఫోర్ ద హార్ట్ దట్ ఇస్ ప్యూర్ ఇస్ కవర్డ్ బై సెన్సువల్ ప్లెజర్ ద మాస్.
1: దానిని సత్కర్మలనేటువంటి చేతుల ద్వారా దానిని పక్కకు నెట్టాలి.
0: విత్ ది హ్యాండ్స్ ఇండల్జింగ్ గుడ్ యాక్టివిటీస్ వీ షుడ్ బ్రష్ అసైడ్ ద మాస్.
1: నిప్పు పైన కప్పినటువంటి నిమురును మనం వేరు చేయాలంటే నామస్మరణ అనేటువంటి నోటితో దాన్ని మనం దూరం చేయాలి.
0: టు సీ ద ఫైర్ కవర్డ్ బై ద యాష్ with namasmarana, chanting the name of the Lord,
1: you should blow off.
0: Then you will find the manifestation.
1: Chala sulabhamaina margam idi.
0: It is the easiest path.
1: Karugane hare nama hare nama hare namaiva kevalam kalau nastiyeva nastiyeva nastiyeva gatirinda. Ee kaliyugam lopala namasmaranaku minchinatvantidi marokati ledani chakkaga prabodhistu vachindi.
0: It taught very clearly, in this age of Kali there is nothing more than the name of the God.
1: కనుక దివ్యత్వాన్ని మనం అనుభవించవాలన్నా,
0: టు ఎక్స్పీరియన్స్ డివినిటీ,
1: సంఖ్యాతత్వాన్ని మనము కొంతవరకు విస్మరించాలి.
0: వి హావ్ టు ఫర్గెట్ ద నంబర్స్.
1: ప్రకృతిని మనం కొంతవరకు విస్మరిస్తే పరమాత్మ తత్వం విశ్వసించడానికి వీలవుతుంది.
0: వెన్ యూ ఫర్గెట్ ద వరల్డ్ యూ కెన్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: కనుక సాంఖ్య శాస్త్రం అనేటువంటిది,
0: దేర్ఫోర్ ద సైన్స్ ఆఫ్ సాంఖ్య,
1: ప్రకృతి జీవ పరమాత్మల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమని చక్కగా నిరూపిస్తూ వచ్చింది.
0: ఇట్ ప్రూవ్స్ వెరీ క్లియర్లీ దట్ ఇస్ ది కాంబినేషన్ ఆఫ్ ద నేచర్ ఇండివిజువల్ అండ్ గాడ్.
1: 24 తత్వములు ప్రకృతివి,
0: ద నేచర్,
1: పరమాత్మది ఒక తత్వము, జీవాత్మది మరొక తత్వము, ఈ రెండు చేరినప్పుడు 26 తత్వములతో కూడింది అవుతుంది.
0: దేర్ఫోర్ ఆల్ దిస్ పుట్ టుగెదర్ నేచర్ ఇండివిజువల్ గాడ్ అండ్ ద క్రియేటర్
1: రామదాస్ చెప్పాడు.
0: దిస్ వాట్ హీ సెడ్.
1: మాయకు లోనవును,
0: సబ్మిట్స్ హిమ్సెల్ఫ్
1: మాయకు తానవును.
0: He becomes illusion.
1: Maya 25 mandamamulavunu. Maya 25 marmamulavunu.
0: This illusion becomes 25.
1: Maya 25 marmamu telisite maya maya maya maribayalavunu.
0: If you know the secrets of all these 25.
1: Kaga ee 25 tattavulanu chakkaga manam artham chesukunte,
0: when you understand the 25 traits clearly,
1: 26 tattavu maname ayipotam.
0: We become the 26.
1: Idi ye sankhyam yokka chakkani sulabhamaina margani prabodhinchindi.
0: That's how the Sankhya taught clearly and nicely.
1: Mana yendunnatundi karmendriya gnanendriya pancha pranamulu yokka tattvamulu,
0: the nature within us, the five senses, inner senses,
1: dooram chesukunnataku veelu kaadu.
0: It's not possible to gather.
1: Kaani danini manamu sariyaina margamulo pravesha pettali.
0: But we should put them in along the proper track.
1: Kontha neemanni manamu anubhavinchali.
0: We should observe discipline.
1: Neemamu lenappude,
0: when there is no discipline,
1: manam ee indriyamulanu sakravena margamlo pravesha pettalemu.
0: It's not possible to put senses along the right way.
1: Srishti yokka chittam enta vichitranga unnado vicharinchavachunu.
0: We can understand the mystery of nature.
1: Ratrim pagalu, ఋతువులు ఇవన్నీ కూడా తమ తమ నియమం అనుసరిస్తూ నియమానుసారంగా ప్రవర్తిస్తున్నాయి.
0: డే నైట్ అండ్ సీజన్స్ ప్రొసీడ్ యాజ్ పర్ డిసిప్లిన్.
1: ఈ నియమమే లేకుండా రాత్రి పగలే లేదు.
0: When there is no discipline, there is neither day nor night.
1: రాత్రి పగలే లేకుండా ఋతువులే రావు.
0: Without day and night, you don't get seasons.
1: ఋతువులే లేకుండా మానవునికి ఆహారమే లభ్యం కాదు.
0: When there are no seasons, you don't get food.
1: కనుకనే నియమం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
0: Therefore, discipline is very important.
1: ఈ యొక్క సాంఖ్యము అనగా 25 తత్వములతో కూడినటువంటి ఈ ప్రకృతియే ఇంత నియమాన్ని పాటిస్తుంటుండాలి.
0: Therefore, Sankhya, all the nature with the 25 traits.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ. నియమం అనేటువంటిది పాటించకపోయినప్పుడు ఎన్ని విధమైనటువంటి యొక్క మార్పులు చెందుతాయనేటువంటిది మానవులు చక్కగా గుర్తించాలి.
0: Human beings should recognize what will happen if the discipline is not followed.
1: England lo oka raitu,
0: a farmer in England,
1: paala vyaparam chestu vachadu.
0: He is doing business milk.
1: Atanu chakkani prabhutvam yokka nibandhanalu paatistune vachadu.
0: He observes all the rules of the government.
1: Atanu satya hrudayudu.
0: He has got all truth in his heart.
1: Atanu dharmadeetiya tana yokka pasugulu nundi paalan teesi ammutu vachadu.
0: He draws milk out of the cows and sells them.
1: కాని కొన్ని దినముల నుంచి ఈ పాలలో కొంత మార్పు కలుగుతూ వచ్చింది.
0: But he observed the change in the milk.
1: ఈ మార్పును గుర్తించినటువంటి యొక్క వీరు న్యాయస్థానంలో రిపోర్ట్ చేశారు.
0: Those that noticed the change in the quality of the milk have taken the matter to court.
1: సరిచేయనటువంటి యొక్క పాలను ఇతను విక్రయించడం లేదు అని రిపోర్ట్ ఇచ్చారు.
0: They reported that he is not selling good milk.
1: దీనిపైన విచారణ ప్రారంభమైంది.
0: Thereafter, court proceeded.
1: ఈ రైతును పిలిపించి అనేక విధములుగా ప్రశ్నిస్తూ వచ్చాడు జడ్జి.
0: The farmer was summoned to the court and judge started questioning him.
1: కానీ ఈ రైతు ఉన్నట్టుగా విన్నవించి సత్యమును మాత్రమే తెలుపుతూ వచ్చాడు.
0: This farmer explained the fact what had all happened.
1: కానీ దీనిని విశ్వసించినటువంటి యొక్క న్యాయాధికారి
0: that judge
1: తానే స్వయంగా కొంతమంది వర్కర్స్తో తీసుకుని వెళ్లి ఆ పాలను పితికించి చూచాడు.
0: ద జడ్జ్ పర్సనలీ ఇన్వెస్టిగేటెడ్ అబ్జర్వ్ ద మిల్క్.
1: ఇది పాలు చెడినటువంటి రీతిగానే తాను నిర్ణయించుకున్నాడు.
0: హీ ఆల్సో డిసైడెడ్ ఇట్స్ నాట్ గుడ్ మిల్క్.
1: ఈ రైతు యొక్క దోషము కాదనియో,
0: ఇట్స్ నాట్ ద మిస్టేక్ ఆఫ్ ద ఫార్మర్.
1: ఇది కేవలము పశువు నుండే ఈ విధమైనటువంటి పాలు చెడడానికి మూల కారణం ఉన్నదని,
0: ఇట్స్ ఓన్లీ వెరీ కౌ దట్ ఇస్
1: నిర్ణయించి
0: he decided so.
1: ఆ తర్వాత ఈ రైతును చక్కగా విచారణ చేస్తూ వచ్చాడు.
0: Later he made thorough inquiry.
1: ఈ ఇంటిలో ఉండినటువంటి కొన్ని బాధల వల్లను కొన్ని అశాంతుల వల్లను సకాలంలో ఈ పశువు నుండి పాలు పితకలేకపోతున్నాడు.
0: Because of certain anxieties and difficulties at home, this farmer could not get raw water.
1: చిక్కినప్పుడంతా పాలను పితకటము అమ్మటము ఈ విధంగా నియమాన్ని ఉల్లంఘించి నియమమునకు వితక్కించి తదుపరి ఈ విధమైనటువంటి కర్మలు ఆచరిస్తూ వచ్చాడు.
0: సో హీ వాస్ డ్రాయింగ్ ద వాటర్ ద మిల్క్ అవుట్ ఆఫ్ ద అడ్డర్ ఆఫ్ ద కౌ.
1: సకాలంలో ఈ యొక్క పశువు నుండి పాలు తీయడానికి తాను అవకాశం లేకపోయింది.
0: సో ఇట్ వాస్ నాట్ పాసిబుల్ ఫర్ హిమ్ టు డ్రా మిల్క్ ఎట్ ప్రాపర్ టైం.
1: అప్పుడే ఈ న్యాయమూర్తి చక్కగా విచారణ చేసి ఒక పశువు కూడాను సక్రమమైనటువంటి మార్గంలో ఉండినప్పుడే ఆ పశువు యొక్క క్షీరం కూడాను సరి అయిన ఫ్రీగా ఉంటాయని, సక్రమాన్ని ఉల్లంఘించినప్పుడు ఈ విధమైనటువంటి రక్తం కూడా మార్పు చెందుతుందని, ద్వేషము అసూయ కామము దుర్మార్గ భావములు ఇలాంటివి హృదయములో చేరినటువంటి వారికి,
0: దోస్ విత్ ఆల్ హేట్రెడ్ జెలస్ అండ్ వికెట్ క్వాలిటీస్ ఇన్ హార్ట్,
1: తాను అన్నము తినే సమయమునందు
0: యాజ్ హి ఈట్స్ ఫుడ్
1: ఆ యొక్క జీర్ణకోశమునందు ఉండేటువంటి దుర్వాసన మెదడుకు తగులుతుంది.
0: ఆల్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద డైజెస్టివ్ సిస్టమ్ విల్ రీచ్ ద బ్రెయిన్.
1: ఆ దుర్వాసన అనేటువంటిది మెదడుకు సోకినప్పుడు దుర్బుద్ధులు ప్రారంభమవుతూ వస్తాయి.
0: When all this foul smell goes to the brain, he'll have bad habits.
1: కనుకనే ఆహారము నుండి పానీయము నుండి కూడాను ఈ విధమైనటువంటి దుర్మార్గ శక్తులు సకాలములో అనగా నియమం పాటించకుండా పోయినప్పుడు ఇలాంటివన్నీ మానవునికి అనేక ప్రమాదములు కలిగిస్తుంటాయి.
0: When discipline is not observed, all these wicked qualities come out of food and drink.
1: అసలు మనసు ఎక్కడ నుంచి పుట్టుండాలి?
0: Where from the mind originates.
1: మనసు ఆహారం నుంచే పుట్టుండాలి.
0: The mind is originated out of food.
1: మనం ఎట్టి ఆహారం భుజించుమో
0: as is the food,
1: అట్టి మనసుగానే పోతుంది.
0: So is the mind.
1: కనుకనే పూర్వ మహర్షులందరూ కూడాను సాత్విక ఆహారాన్ని భుజించమని చెప్తూ వచ్చారు.
0: Therefore ancient rishis said that you should eat sattvic food.
1: మన ప్రాణం ఏమిటి?
0: What is our life?
1: త్రాగే నీరే ప్రాణం.
0: The water is life.
1: తిన్నటువంటి ఆహారం స్థూలమైనటువంటిది మలంగా వెళుతుంది.
0: ద గ్రాస్ పార్ట్ ఆఫ్ ద ఫుడ్ ఈజ్ లెఫ్ట్ ఎక్స్క్రీటెడ్,
1: సూక్ష్మమైనటువంటిది మజిల్స్ గా తయారవుతుంది.
0: సటిల్ ఫార్మ్ విల్ ట్రాన్స్ఫార్మ్ ఇంటు మజిల్.
1: ఆ సూక్ష్మమైనటువంటి ఆహారమే మనసుగా మారుతుంది.
0: సటిలెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫుడ్ బికమ్స్ మైండ్.
1: అదే రీతిగానే త్రాగిన నీరంతా కూడాను స్థూలమైనటువంటిది మూత్రముగా పోతుంది.
0: సో అవుట్ ఆఫ్ ద వాటర్ వి డ్రింక్ గ్రాస్ పోర్షన్ ఈజ్ ఎక్స్క్రీటెడ్,
1: సూక్ష్మమైనటువంటిది రక్తంగా రూపొందుతుంది.
0: ద సటిల్ పోర్షన్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటు బ్లడ్,
1: అతి సూక్ష్మమైనటువంటి జలమే ప్రాణంగా మారుతుంది.
0: ద సటిలెస్ట్ పోర్షన్ ఈజ్ ద లైఫ్,
1: కనుక జలములో ఆ ప్రాణశక్తి ఉంటుండాలి.
0: దేర్ఫోర్ దిస్ పవర్ ఆఫ్ లైఫ్ ఇన్ వాటర్,
1: మనం జగత్తులో సామాన్యంగా మనం చూస్తుంటాము ఎవరైనా మూర్చి వచ్చి పడిపోతే నీళ్లు తెచ్చి చల్లుతుంటారు.
0: We see in the world if anyone faints,
1: అనగా ఆ నీటిలో ఈ ప్రాణశక్తి ఉంటుండాలి.
0: We sprinkle water because there is power in water.
1: అయితే ఈ ఆహార పానీయములు మనము తీసుకునే సమయంలో సాత్వికమైన భావంతో తీసుకోవాలి.
0: So as we drink, as we eat, we should have good feelings.
1: కనుకనే పూర్వపు సాంప్రదాయమును పురస్కరించుకొని,
0: basing on the old tradition,
1: మనం భుజించేక ముందుగా
0: బిఫోర్ ఈటింగ్
1: అపానం చేసేటువంటి ప్రాణాయ నమః, ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, ధ్యానాయ స్వాహ, ఉదాయన స్వాహ అని ఈ విధంగా భగవంతునికి అర్పితం చేసి ఆ జలము తీసుకునేటువంటి వాళ్ళు.
0: దే యూస్ టు ఆఫర్ వాటర్ ఫస్ట్ టు గాడ్ అండ్ దెన్ డ్రింక్.
1: పంచ ప్రాణములకు కూడా అర్పితం చేసి,
0: ఆఫరింగ్ టు ఆల్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్,
1: అది ప్రసాదంగా భుజించడం చేత,
0: టేకింగ్ ఇట్ యాజ్ ప్రసాద్,
1: ఆ ఆహారంలో దోషము లేకుండా పోతుందని.
0: దేర్ బి నో డిఫెక్ట్స్ ఇన్ ఫుడ్.
1: ప్రాణ, అపాన, ధ్యాన, ఉదాన సమానమైనటువంటి ఈ పంచప్రాణములు కూడా మొట్టమొదటి అద్భుతం గావించమని ప్రబోధిస్తూ వచ్చింది సాంఖ్య దర్శన.
0: సాంఖ్య దర్శన టాట్ దట్ ఇట్ హాస్ టు బి ఆఫర్డ్ టు ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్.
1: మన విద్యార్థులకు బాగా తెలుసును,
0: అవర్ స్టూడెంట్స్ నో ప్రెటీ వెల్,
1: భుజించేకి ముందుగా,
0: ప్రయర్ టు టేకింగ్ ఫుడ్,
1: భగవత్ అర్పితం, బ్రహ్మార్పణం, బ్రహ్మావి అర్పితం చేస్తున్నారు.
0: వి ఆఫర్ ఫుడ్ టు గాడ్,
1: ఎందుకోసం అర్పితం చేయమని.
0: వై షుడ్ ఇట్ బి ఆఫర్డ్.
1: ఈ యొక్క పదార్థములో మూడు విధములైనటువంటి దోషములు ప్రవేశిస్తున్నాయి.
0: ఇన్ దిస్ మ్యాటర్ దేర్ విల్ బి త్రీ డిఫెక్ట్స్,
1: పాత్ర శుద్ధి,
0: ద క్లీన్లీనెస్ ఆఫ్ ది వెసల్,
1: పాక శుద్ధి,
0: ద క్లీన్లీనెస్ ఆఫ్
1: పదార్థ శుద్ధి
0: అండ్ ద మ్యాటర్.
1: ఈ మూడు శుద్ధిగా ఉండినప్పుడే చిత్త శుద్ధి ఏర్పడుతుంది.
0: వెన్ ఆల్ ది త్రీ ఆర్ ప్యూర్ దేర్ విల్ బి ప్యూరిటీ ఆఫ్
1: హార్ట్. మూడు కూడా శుద్ధిగా లేనప్పుడు,
0: వెన్ దేర్ త్రీ ఆర్ నాట్ ప్యూర్,
1: అశుద్ధి భావములు మనలో ఆవిర్భవిస్తాయి.
0: దేర్ విల్ బి నో ప్యూరిటీ విత్ ఇన్ అస్.
1: కనుకనే పాత్ర శుద్ధి మనం కొంతవరకు శుద్ధి చేయవచ్చును.
0: సో వీ కెన్ కీప్ ది వెసల్ క్లీన్.
1: కానీ పదార్థ శుద్ధి, ఏ అంగడిలో ఏం తెచ్చావో, ఆ అంగడివాడు ఎక్కడ దొంగిలించి తెచ్చాడో, ఏ కూరగాయలు ఎవరి తోట తీసుకుని వచ్చాడో, ఇవన్నీ మనం చూడడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎంక్వైర్ హౌ ది మెటీరియల్ ఇస్ బ్రాట్, వెదర్ ఇట్ ఈస్ స్టోలన్ ఆర్ బాట్.
1: కనుక ఈ పదార్థములైనటువంటి యొక్క శుద్ధిని మనం చూడడానికి వీలు కాదు.
0: సో ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎంక్వైర్ ది క్లీన్లీనెస్ ఆఫ్ మెటీరియల్.
1: చేసేటువంటి వాడి భావాలు, ఈ వండే సమయంలో ఎలాంటి భావాలు ఉంటుంటాయో,
0: వాట్ ఫీలింగ్స్ దట్ ద కుక్ హ్యాస్ అట్ ద టైమ్,
1: వాడు ఏదైనా దుర్భావంతో దీన్నంతా వండుతుంటుంటే ఆ పదార్థంలో దుర్భావంలో ప్రవేశిస్తుంటాయి.
0: ఇఫ్ ది కుక్ హ్యాస్ బ్యాడ్ ఫీలింగ్స్ ద కుక్ ఫుడ్ ఆల్సో విల్ హావ్ బ్యాడ్.
1: కనుకనే ఈ పాత్ర శుద్ధి, పాక శుద్ధి, పదార్థ శుద్ధి చూడడానికి అసాధ్యమైనటువంటిది. కనుకనే దానిని బ్రహ్మార్పణము, దానికి భగవంతునికి అర్పితంగా చేసినప్పుడు ఈ యొక్క దోషములన్నీ కూడా పరిహారం అయిపోయి అది పరిశుద్ధమైన రూపొందుతుంది. అప్పుడు దీన్ని భుజించడానికి అన్నం కాదది, ప్రసాదంగా రూపొందుతుంది.
0: As it is not possible to go into the inquiry of the cleanliness and the purity of the matter, the vessel and the cook, when once it is offered to God, then it becomes prasada.
1: అయితే ఇది పరిశుద్ధం కావడానికి లోపల ఉండేటువంటి యొక్క కారణం ఏమిటి?
0: What is the reason for its purification?
1: నీవు బ్రహ్మార్పణం చేసినప్పుడు, అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. అయ్యా, నీవు లోపల పంపించినటువంటిదంతా కూడాను నేను వైశ్యాన రూపంలో ఉంటుండి నేనే దాన్ని జీర్ణిస్తున్నాను, కాబట్టి భగవంతుడే దాన్ని జీర్ణింపజేస్తున్నాడు కనుక అది పరిశుద్ధమైపోతుంది.
0: The food that you have eaten is digested by God within, therefore food is purified.
1: ఈ ప్రార్థన చేయకుండా ఏదో జఠరాగ్నిలో వేస్తున్నానంటే ఏదో నిప్పులో వేసినటువంటి పదార్థం వలె మాడిపోతుంది.
0: If we don't offer prayer before eating, all that will be waste.
1: జఠరాగ్ని లోపల భగవంతుడు వైశ్వాన రూపంలో ఉన్నాడు అనేటువంటి విశ్వాసంతో వేయాలి.
0: We have to offer the prayer with full faith. God is present in the form of Vaishvanara.
1: ఈ రోజు ఈ ప్రార్థనంతా కూడాను హాస్టల్లో చేస్తున్నామంటే ఒక నిర్బంధంగా భావిస్తున్నారు కొంతమంది మూర్ఖులైన విద్యార్థులు.
0: సమ్ ఫూల్ స్టూడెంట్స్ టేక్ ఇట్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ జస్ట్ ఎ రొటీన్.
1: ఒక హాస్టల్లో భుజించే సమయంలో మాత్రమే ప్రార్థన చేస్తారు, ఇంటికి పోయిన తర్వాత ప్రార్థన లేదు, తార్థం లేదు. అర్థం లేనటువంటి జీవితంగా వ్యర్థం గావించేటువంటి భావాలతో భుజిస్తున్నారు.
0: దే ప్రే సో వైల్ దే ఆర్ ఇన్ హాస్టల్. ద మూమెంట్ దే గో హోమ్ దే డోంట్ ప్రే అండ్ లీడ్ ఎ లైఫ్ ఇన్
1: వే. ఈనాటి యొక్క భోజనాలు ఎట్లా జరుగుతున్నాయి తెలుసిన?
0: యు నో హౌ ద డైనింగ్ టుడే.
1: పాపం సంవత్సరం అంతా కూడా పుట్టబెట్టి లోపల లేక బెంగళూరు లోపల అనంతపురంలోనూ మా బిడ్డలంతా నివసించి ఏనాడు కూడా పాపం ఈ వీడియో టీవీలు చూడటానికి వాళ్ళకి అవకాశం లేదు కాబట్టి హాలిడేస్ లో వచ్చినారని అమ్మా నాయనంతా బాబు టీవీ చూడరా అని దాన్ని పెట్టి దాని ముందుకే భోజనాలు కూడా తెచ్చి వడ్డించి అక్కడే చూస్తూనే తింటూ ఉంటాడు వాడు.
0: యాజ్ చిల్డ్రన్ స్టడీంగ్ హియర్ ఇన్ బృందావన్ ప్రశాంతి నిలమైన అనంతపూర్ క్యాంపస్ దే హావ్ నో ఛాన్స్ టు వాచ్ టీవీ.
1: అవి చూస్తూ వాటి భావంతోనే వీటి భుజించడం చేత ఆ థాట్స్ వీటికి వస్తున్నాయి.
0: పేరెంట్స్ సర్వ్ ఫుడ్ టు దేర్ చిల్డ్రన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టీవీ.
1: హాలిడేస్ లో బయట పోయినప్పుడు పిల్లలు చేయడానికి మూల కారణం ఇదే.
0: This is the only reason why students are spoiled in vacation.
1: Endukante tine aaharam ni ematra kodanu bhagavat arpitam gaavinchatam ledu.
0: Because food eaten is never offered to God.
1: Kanukane table paina kurchunte tables shape kotlaadutunnayi.
0: Therefore as you sit in front of the table
1: aahara shuddhi atyavasaramu ani kodanu ee saankhyamu khanditanga bodhinchindi.
0: Therefore sankhya explained very clearly the purity of food is
1: endukante panchapanamulo yokka antarbhutamga undinatundi ee aaharam.
0: The food is the inner current for all the five life principles. దేహమే
1: ఆహారం యొక్క స్వరూపము.
0: The body is the very form of food.
1: ఆహారమే ఆహారాన్ని భుజిస్తుండాలి.
0: It is the food that eats food.
1: ఇది చక్కగా మీరు గుర్తించాలి. ఆహారమే ఆహారాన్ని భుజిస్తుండాలి.
0: It is the food that eats food.
1: మన దేహము తల్లిదండ్రులు తిన్నటువంటి ఆహారం యొక్క సారమే.
0: The body is the essence of the fruit of the food eaten by parents. కనుక ఇది
1: ఆహారమే.
0: That's food.
1: ఈ ఆహారమైనటువంటి దేహము మరొక ఆహారాన్ని భుజిస్తుండాలి.
0: The body which is the form of food again eats food.
1: కనుక ఆహారం ఆహారాన్ని భుజిస్తుండాలి.
0: అండ్ హెన్స్ ఫుడ్ కన్స్యూమ్స్
1: అన్నము అన్నమునే భుజిస్తుండాలి.
0: ఫుడ్ ఈట్స్ ఫుడ్.
1: అన్నమయ జీవితం మన దేహము.
0: ద బాడీ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ ఫుడ్.
1: భుజించేది కూడా అన్నమే.
0: అండ్ వి ఈట్ ఫుడ్.
1: కనుకనే ఆహారం మహాప్రధానమని కూడాను బోధిస్తూ వచ్చింది సాంఖ్యం.
0: సో సాంఖ్య టాట్ దట్ ఫుడ్ ఈస్ వెరీ
1: ఇంపార్టెంట్. ఈ కూడాను ఈ చిన్న చిన్న సూక్ష్మమైనటువంటి విషయాలు ఎవరు కూడాను ఈ గ్రంథముల వల్ల ఎవరు విచారించరు.
0: నో వన్ వుడ్ అండర్స్టాండ్ అవుట్ ఆఫ్ దీస్ టెక్స్ట్.
1: అతి సూక్ష్మమైన దాని ఎందే అతి ఘనమైన ఈవిడి ఉంటుండాలి.
0: ఇన్ వెరీ స్మాల్ దీస్ థింగ్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ ప్రెసెంట్.
1: చిన్నది కదా చిన్నది కదా మనం అలక్ష్యం చేస్తే అదే పెద్ద సముద్రం వలె అలలుగా రూపొందుతుంది.
0: ఇఫ్ యు నెగ్లెక్ట్ బికాస్ దే ఆర్ ఫ్రాక్షనల్ దే బికమ్ జైజాంటిక్.
1: చిన్న చిన్న ఒక విధమైనటువంటి యొక్క చెదులు కర్రకు పడుతుంది.
0: వి ఫైండ్ ద పెస్ట్ అటాకింగ్ ద వుడ్.
1: చిన్న చెదులే కర్రకు పట్టి క్షణాల లోపల ఆ కర్రనంతా భస్మం చేస్తుంది.
0: ద పెస్ట్ విల్ డిస్ట్రాయ్ ది ఎంటైర్ వుడ్.
1: కనుక చిన్నది కదా అని మనం అలక్ష్యం చేయకూడదు.
0: సో వీ షుడ్ నెవర్ నెగ్లెక్ట్ బికాజ్ స్మాల్.
1: కనుక మన భావములు ఉన్నతమైనటువంటి భావములు ఉత్తమమైనటువంటి భావములు పంపొందింప చేసుకోవాలి.
0: సో వీ షుడ్ హావ్ హై ఫీలింగ్ హై థాట్స్ నోబుల్ థాట్స్.
1: ఇక్కడ న్యాయ వైశేషికము అణుశాస్త్రాన్ని ఎక్కువగా బోధించింది.
0: న్యాయ వైశేషిక టాట్ ద సైన్స్ ఆఫ్ ఆటమ్.
1: ఒక అణువుకు మరొక అణువుకు భిన్నమైనటువంటి భేదములు ఉంటాయని ఈ న్యాయము దాన్ని విమర్శించింది.
0: The Nyaya explained clearly the difference between atom.
1: Kani, but Sankhyamu, ee anuvu aneetundi padamune deeni teesaraledu.
0: Sankhya did not bring in this word atom.
1: Prapanchamanta anumayamaina swaroopame.
0: The entire world is full of atom.
1: Prati padarthamu anumayame.
0: Every matter is full of atom.
1: Prati vishayamu anumayame.
0: Everything is full
1: of atom. Panchabhutamulu anumayame. పంచభూతములు అణుమయం.
0: ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఫుల్ ఆఫ్ ఆటమ్స్.
1: అంత అణువైనప్పుడు దీనికి అణువు అనే ప్రత్యేకమైనటువంటి భేదం ఎందుకు మనం పెట్టాలి?
0: దెన్ వై షుడ్ వి నేమ్ ఇట్ సెపరేట్లీ ఆటమ్.
1: అంత అణుమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఆటమ్.
1: అణువే భగవత్ స్వరూపము.
0: ఆటమ్ ఇస్ ది వెరీ ఫార్మ్. దీనిని
1: అణువరణీయ అని మహత్వం. ఈ అణువునందే ఉంటుండాలి దివ్యత్వం.
0: ది డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఇన్ దిస్ ఆటమ్.
1: కనుక దివ్యత్వాన్ని ఈ మూడు దర్శనములు కూడాను నిస్సందేహంగా సంశయం లేకుండా ఒక విశ్వసించాయి.
0: ద త్రీ దర్శనస్ taught the divinity doubtlessly.
1: Aiti sankhya yogamulo undinatvanti yokka satya swarupanni,
0: however the true nature as a proponent
1: sankhya darshanamulo undinatvanti satya swarupanni,
0: the true form
1: yoga darshanamulo diniki sakshatkarimpa chestundi.
0: Is manifested in yoga darshana.
1: Nyayamu,
0: the nyaya,
1: ee nyayam aneetundi,
0: this nyaya
1: satya swarupamu,
0: is true form.
1: Nyayame satyam.
0: Justice is truth.
1: Satyame nyayam.
0: Truth is justice.
1: అది ఏ ప్రకృతి?
0: దట్ ఇస్ నేచర్.
1: ప్రకృతి సత్య స్వరూపము.
0: నేచర్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
1: ఈ ప్రకృతి నిన్నేమో బాధిస్తుండాలని చెప్పని, ఈ ప్రకృతి నిన్ను మోసం చేస్తుండాలని నీవు భావిస్తున్నావు. పొరపాటు పొరపాటు.
0: యూ ఫీల్ దట్ యు ఆర్ డిసీవ్డ్ బై నేచర్. ఇట్ ఇస్ మిస్టేక్ ఇన్ యూ.
1: ప్రకృతి నిన్ను వంచడం లేదు.
0: నేచర్ ఇస్ నాట్ డిసీవింగ్
1: యూ. నీవే ప్రకృతిని వంచిస్తున్నావు.
0: యు ఆర్ డిసీవింగ్ నేచర్.
1: ఈ సత్యాన్ని గుర్తించాలి.
0: యు హావ్ టు నో ద ట్రూత్.
1: ప్రకృతి ఎప్పుడు కూడా నువ్వు ప్రకృతిమయమైన యొక్క సుశబ్దంగా ఉంటుండాలి. ఇది కేవలము ఒక పవిత్రమైనటువంటి యొక్క స్థితిలో ఉంటుండాలి.
0: నేచర్ ఆల్వేస్ రిమైన్స్ ఇన్ దట్ లెవెల్ ఆఫ్ సేక్రెడ్.
1: కానీ ఆ పరిశుద్ధమైనటువంటి ప్రకృతి,
0: ద ప్యూర్ నేచర్,
1: ఎట్టి మానవుని యందు ప్రవేశిస్తున్నదో,
0: డిపెండింగ్ అపాన్ ద వన్ విచ్,
1: ఎట్టి భావములు గల మానవుని యందు ప్రవేశిస్తున్నదో,
0: ద వన్ విత్ ది ఫీలింగ్స్,
1: అట్టి భావస్వరూపాన్ని పొందిపోతుండాలి.
0: ఇట్ విల్ హావ్ ద ఫార్మ్ ఆఫ్ ది ఫీలింగ్స్ కరెస్పాండింగ్లీ.
1: ఈ టంబ్లర్ లో పరిశుద్ధమైన జలం ఉంటుండాలి.
0: ఇన్ దిస్ టంబ్లర్ దిస్ ప్యూర్ వాటర్.
1: ఇందులో ఏమాత్రము మాలిన్యం లేదు.
0: దేర్ ఇస్ నో డర్ట్ వాటర్.
1: కానీ ఈ పరిశుద్ధమైన జలము,
0: దిస్ ప్యూర్ వాటర్,
1: ఎర్రని బాటిల్ లో పోసినప్పుడు ఎర్రగా కనిపిస్తుంది.
0: వెన్ యూ కీప్ ఇట్ ఇన్ రెడ్ బాటిల్ ఇట్ లుక్స్ రెడ్.
1: పచ్చని బాటిల్ లో పోసినప్పుడు పచ్చగా కనిపిస్తుంది.
0: ఇఫ్ యు పోర్ ఇట్ ఇన్ గ్రీన్ బాటిల్ ఇట్ లుక్స్ గ్రీన్.
1: బాటిల్ రంగు ఎలాగా ఉంటుండదో ఈ జలం కూడా ఆ రంగుతో కనిపిస్తుంటాయి.
0: యాజ్ ఇస్ ది కలర్ ఆఫ్ ద బాటిల్ సో ఇస్ ద కలర్ ఆఫ్ వాటర్.
1: జలములో భేదం లేదు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ వాటర్.
1: బాటిల్స్ లో భేదం ఉంటుంది.
0: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ బాటిల్.
1: అదే విధంగా మన దేహాలంతా కూడా ఒక విధమైనటువంటి సీసాలు, బాటిల్స్ వంటివి.
0: సో అవర్ బాడీస్ ఆర్ కంపేర్డ్ టు
1: గ్లాస్ బుట్టి వంటివి.
0: దే ఆర్ గ్లాస్ బాటిల్.
1: ఎప్పుడు పగులుతుందో,
0: వెన్ ది బ్రేక్,
1: ఎప్పుడు ఏ విధమైనటువంటి స్థితి సంభవిస్తుందో,
0: వాట్ విల్ హ్యాపెన్ టు దెమ్,
1: చెప్పలేము.
0: నో వన్ కెన్ సే.
1: కనుకని ఈ బాటిల్ లోపల ఎలాంటి భావాలతో మనం ఈ బాటిల్ నింపుకున్నామో,
0: ద ఫీలింగ్స్ విత్ విచ్ వీ ఫిల్ ద బాటిల్,
1: అలాంటి రంగుగానే చేరిపోతుంది మన భావాలు.
0: ద ఫీలింగ్స్ విల్ అస్యూమ్ ద కలర్.
1: విద్య హృదయం లోపల ప్రవేశిస్తే,
0: ఇఫ్ ది ఎడ్యుకేషన్ ఎంటర్స్ ఇన్ వికెట్ హార్ట్,
1: ఇది అహంకారమయమైపోతుంది.
0: ఇట్ విల్ బి ఈగోయిస్టిక్.
1: కానీ సజ్జన హృదయంలో ఈ విద్య ప్రవేశిస్తే,
0: ఇఫ్ ఇట్ ఎంటర్స్ ఇంటూ నోబుల్ సోల్,
1: సత్యమార్గం అనుభవిస్తుంది.
0: ఇట్ విల్ ఎంజాయ్
1: విజయ విజేతను అనుభవిస్తుంది.
0: హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
1: కనుక విద్యలో దోషం లేదు.
0: సో దేర్ ఇస్ నో డిఫెక్ట్ ఇన్.
1: అదే విధంగానే ధనం కూడాను.
0: సిమిలర్లీ మనీ ఆల్సో.
1: దుర్బుద్ధులు కలవాణి యొక్క దీనిలో ప్రవేశిస్తే,
0: ఇఫ్ ఇట్ ఈస్ విత్ బ్యాడ్ మ్యాన్,
1: ఈ యొక్క ధనమును దుర్వినియోగం చేస్తాడు.
0: హీ విల్ మిస్ యూజ్ మనీ.
1: సద్భావములు కలవాణి యొక్క చేతిలో ప్రవేశిస్తే,
0: ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గుడ్ వన్,
1: సత్కార్యములు చేస్తుంటాడు.
0: హీ విల్ డూ ఆల్ గుడ్ యాక్టివిటీస్.
1: కనుక ఈ ధనములకు భేదము లేదు.
0: మనీ హ్యాస్ నో
1: డిఫరెన్స్. ఈ విద్యకు భేదము లేదు.
0: ఎడ్యుకేషన్ హ్యాస్ నో
1: డిఫరెన్స్. ఈ విద్యను ధనమును ఏ విధమైన హృదయంలో నింపుకుంటున్నారో ఆ హృదయంలో ఉంటుండాలి దోషములు.
0: డిఫెక్ట్స్ లైస్ ఇన్ ద హార్ట్ బట్ నాట్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ మనీ.
1: కనుకనే ఈ పంచభూతములు కూడాను పరిశుద్ధమైనటువంటివే.
0: దేర్ఫోర్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్యూర్.
1: పంచ ఇంద్రియములు కూడాను పవిత్రమైనటువంటివే.
0: ఫైవ్ సెన్సెస్ ఆర్ సీక్రెట్.
1: పంచ ప్రాణములు పరిశుద్ధమైనటువంటి.
0: ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ యూర్.
1: కానీ ఈ యొక్క పంచకోశముతో కూడినటువంటి యొక్క ఈ దేహంలో ప్రవేశించినప్పుడు,
0: యాజ్ ద ఎంటర్ ఇన్ ద బాడీ విత్ ఫైవ్ షీట్స్,
1: ఇది పవిత్రత అపవిత్రత అనేటువంటి రూపాన్ని ధరిస్తూ ఉంటుండాలి.
0: ఇట్ ఐదర్ బికమ్ సేక్రెడ్ ఆర్ అన్సేక్రెడ్.
1: కనుక ఈ పంచకోశములు అయినటువంటి ఈ శరీరం లోపల పవిత్రమైనటువంటి యొక్క భావం తలంపును మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: దేర్ ఫోర్ ద బాడీ విత్ ఫైవ్ షీట్స్ వీ షుడ్ డెవలప్ సేక్రెడ్ థాట్స్.
1: అహంకారములకు
0: పరిగౌ,
1: ఆడంబరములకు
0: పర్ఫామ్,
1: అసూయకు
0: జలసే,
1: అశాంతికి
0: రెస్ట్లెస్నెస్,
1: అక్రమములకు అనాచారములకు అవకాశములు అందించరాదు.
0: వి షుడ్ నెవర్ గివ్ స్కోప్ టు రాంగ్ యాక్షన్స్ అండ్ రాంగ్ థాట్స్.
1: ఆ విధమైన దీనికి మనం వచ్చినప్పుడు కూడా తక్షణమే దానిని చిన్న గుళ్ళుగా మళ్ళీ అప్పటికప్పటికే మనం తీసి పారవేయాలి.
0: ద మూమెంట్ ద గెట్ ఇన్ వి షుడ్ త్రో ఇట్ అవుట్ యాజ్ వి ప్లక్ అవుట్ ద థాట్.
1: ఒక్కొక్క చినుకు రాలుతుంది,
0: డ్రాప్
1: ఒక్కొక్కటే,
0: బట్ ఆర్ డ్రాప్స్
1: అన్ని బిందువులు చేరినప్పుడు పెద్ద ప్రవాహంగా రూపొందుతుంది.
0: బట్ ఆల్ డ్రాప్స్ ఆఫ్ రెయిన్ టుగెదర్.
1: అదే రీతిగానే మన హృదయంలో చిన్న చిన్న భావములు కదా అని దానికి అవకాశం ఇస్తే ఆ చిన్న చిన్న భావములే పెద్ద ప్రవాహంగా రూపొందుతుంది.
0: దేర్ఫోర్ ఇఫ్ యూ గివ్ స్కోప్ టు దీస్ స్మాల్ ఫీలింగ్స్,
1: ప్రారంభము లోపలే దుర్భావములు రాకుండా చూసుకోవడానికి తగిన సద్భావములు పెంచుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ గెట్ అవే ఫ్రమ్ బ్యాడ్ ఫీలింగ్స్ బై డెవలపింగ్ గుడ్ ఫీలింగ్స్.
1: ఈ సద్భావములు మనం పెంచుకున్నట్టుకు,
0: టు డెవలప్ గుడ్ థాట్స్,
1: మన పవిత్రమైన గ్రంథాలు కూడా కొన్ని చదవాలి.
0: వీ షుడ్ గో త్రూ అవర్ సీక్రెట్ టెక్స్ట్.
1: సుచార న్యాయము, వైశేషికము, ఈ విధమైన సాంఖ్యము అనేటువంటిది ఏ విధంగా ఉంటున్నాయో మీకు ఏమాత్రమో తెలియదు.
0: యూ డు నాట్ నో ఎనీవే ఇన్ ద లీస్ట్ వాట్ న్యాయ వైశేషిక.
1: మీరు చక్కగా విచారించినప్పుడు, విన్నప్పుడు, చదివినప్పుడే దీని యొక్క విశిష్టత మీకు గొప్పగా అర్థమవుతుంది.
0: వెన్ యూ రీడ్ అండ్ లిసన్ కేర్ఫుల్లీ యూ కెన్ అండర్స్టాండ్ దేర్ సిగ్నిఫికెన్స్.
1: కనుక భేదము లేనటువంటి యొక్క తత్వాన్ని ఈ యొక్క దర్శనములు, షడ్ దర్శనములు ప్రబోధిస్తూ వచ్చింది.
0: ఆల్ ది షడ్ దర్శనస్ teach those without any differences.
1: కనుక నీ భేదములకు అవకాశం ఇవ్వకూడదు.
0: We should never give scope for differences.
1: నిన్న చెప్పినట్టుగా ఒక్క తల్లి పిల్లలమే మనము.
0: We are all the children of same mother.
1: అదే భూదేవే తల్లి.
0: That is mother earth.
1: ఒక్క తీగి పూలమే మనము.
0: We are the flowers of the same creeper.
1: తీగి ఒక్కటే, పూలు వేరు వేరు.
0: Flowers are different.
1: చూసావా? ఒక్క గూటి పిట్టలమే మనము.
0: We are the birds of the same nest.
1: ఒక్క గూటి గువ్వలమే మనము. కనుకనే మనకు భేదం ఉండకూడదు. ఒక్క జాతి పౌరులమే.
0: We are the citizens of the same race.
1: అందరము మానవులమే.
0: We are all human beings.
1: ఈ సత్యాన్ని ఎంత బాగా విమర్శించి ప్రబోధించి ప్రచారం సలిపింది ఈ యొక్క వైశేషికం.
0: Vaisheshika taught very clearly this truth and publicized.
1: కనుకని ఈ షడ్దర్శనములు ఎందుకును ఎట్టి భేదములు కూడాను లేదు.
0: In these Shaddarshanas, there are no differences as such.
1: చదివేవాడి యొక్క మనోభేదం లేదు ఇందులో ప్రతిబింబిస్తుంటాయి.
0: Only the reader, his vagaries of the mind, entertains different.
1: నిశ్చలంగా ఉండి జలము లోపల.
0: In steady water.
1: సూర్యుడు గాని చంద్రుడు గాని నిశ్చలంగా కనిపిస్తారు.
0: Either sun or moon are reflected steady.
1: ఆ జలము అటు ఇటు అలలుగా రూపొందనా.
0: When the water shapes move.
1: సూర్యచంద్రాలు కూడా అటు ఇటు కదిలినట్టు కనిపిస్తారు.
0: Their reflections also start
1: calmly. సూర్యచంద్రులు కదలటం లేదు.
0: But sun and moon don't move.
1: ఈ జలము యొక్క ప్రభావం చేతనే కదిలినట్టుగా కనిపిస్తున్నారు.
0: Because of the effect of the water, they appear to be.
1: అదే విధంగానే మన యొక్క హృదయం యొక్క ప్రభావం పురస్కరించుకుని
0: బేసింగ్ ఆన్ ద ఫీలింగ్స్ ఆఫ్
1: మన యొక్క మంచి చెడ్డలు ఆవిర్భవిస్తున్నాయే కానీ
0: ద గుడ్ అండ్ బ్యాడ్
1: మంచి చెడ్డలు ఏమాత్రము మన బయట లేనే లేదు.
0: ద గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ ది ఎక్స్పీరియన్స్.
1: అది నేను చూచాను అనుకుంటున్నావు.
0: యూ సే హావ్ సీన్.
1: ఇది నీ అజ్ఞానమే.
0: ఇట్ యువర్ ఇగ్నోరెన్స్.
1: నీ ఇమాజినేషన్ దీనికి మూల కారణము.
0: యువర్ ఇమాజినేషన్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: కనుకనే యత్ భావం తత్ భవతి.
0: యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో ఇస్ ది రిసల్ట్.
1: కనుక మీరు ఈ విధమైనటువంటి భావాలను పరిశుద్ధం గావించుకోవడానికి తగిన కృషి చేయండి.
0: సో యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు ప్యూరిఫై యువర్ థాట్స్.

0: だけ3、4、
1: ラムラヒムコ、
0: 女性だけ3、4、
2: ラムラヒムコ、
0: 男性だけ3、4、
1: ラムラヒムコ、
0: 女性だけ3、

0: Om Shri Sai Ram. Invoking Bhagwan's divine blessings. Tomorrow's evening session in Sai Kulwanth Hall will commence at 5 o'clock with Vedam chanting. At 5:30, the 15th batch of nursing and the 16th batch of allied health sciences from the Sri Satya Sai Institute of Higher Medical Sciences, College of Nursing and Allied Health Sciences, Whitefield, will be expressing their gratitude to Bhagwan in the form of a devotional music program titled Gopika Geetam. The evening session in Sai Kulwanth Hall will conclude with bhajans and Mangalarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. Swamivari Divyanugraha Asisulato Sai Kulwanth Sabha Mandapanlo Repati Sayankalam Karyakramam 5 గంటలకు వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 5:30 వైట్ఫీల్డ్ లోని శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్, కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్కి చెందిన 15వ బ్యాచ్ ఆఫ్ నర్సింగ్ మరియు 16వ బ్యాచ్ ఆఫ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ విద్యార్థినులు గోపికా గీతం పేరిట స్వామివారికి కృతజ్ఞతాపూర్వకంగా భక్తి సంగీత కార్యక్రమాన్ని సమర్పిస్తారు. రేపటి సాయంకాలం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.

कबहुना कृष्ण कहियो, तीस बरस की अब मति उपजी।

0: తన సంకల్పంలో కూడాను ఏనాటికైనా నాకు ఈ విధంగానే జీవితం ఉండదు, ముందుకు భగవంతుడు నాకు ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి స్థానంలో చేర్చి నా చేత సేవలు చేయించగలడు అనేటువంటి గాఢమైనటువంటి సత్సంకల్పం కూడాను ఉండేటువంటిది.
1: హి హ్యాడ్ ఎ ఫర్మ్ బిలీఫ్ ఇన్ గుడ్ థాట్స్ అండ్ హి వాస్ హోపింగ్ దట్ గాడ్ వుడ్ బ్లెస్ హిమ్ విత్ ఆల్ ది ప్రాస్పెరిటీ అండ్ విత్ ఎ గుడ్ పొజిషన్ సమ్ టైమ్ లేటర్ ఇన్ లైఫ్.
0: తాను ట్యూషన్ చెప్పేటువంటి పిల్లలకంతా కూడాను ట్రస్ట్ ఇన్ గాడ్ అని మొట్టమొదటి చెప్పేటువంటి వాడు.
1: To those children to whom he used to give tuition, he used to say in the very first instance, trust in God.
0: Intati gaadhamainatundi vishwasam kalinatundi vyakti.
1: The person was one who had such implicit and firm, strong faith.
0: Alanti vaadu tirigi taanu sankalpinchinatti gaani okaanoka dinamu British diniki prime minister ga ayyadu.
1: That person, by his own good thoughts and good resolutions and faith in God, became the Prime Minister of Britain.
0: Atane James McDonnell ani.
1: That person is James McDonnell.
2: Faith plus effort equals success.
0: Ee McDonnell anetunte vaadu ye coverlu paina address raastunnatunte vaadu ye Prime Minister kaavadaniki etuvanti yokka praapti undali. ఎటువంటి దైవానుగ్రహం ఉండాలి, ఎలాంటి సత్సంకల్పం ఉండాలి.
1: యూ కెన్ ఇమాజిన్ వాట్ ఎక్స్ట్రాడినరీ గాడ్స్ గ్రేస్ అండ్ వాట్ గుడ్ థాట్స్ అండ్ వాట్ గుడ్ రెజల్యూషన్స్ హీ వుడ్ హావ్ హ్యాడ్ ఫర్ బికమింగ్ ఎ ప్రైమ్ మినిస్టర్.
0: కనుక దైవ విశ్వాసము మనిషి యొక్క సత్సంకల్పము రెండూ చేరినప్పుడు నెగిటివ్ పాజిటివ్ గా ఉంటుంది, తద్వారా ఎంతైనా ఫలితాన్ని మనము సంపాదించుకోవచ్చు.
1: ఇఫ్ వన్ హ్యాస్ ఫెయిత్ ఇన్ గాడ్ అండ్ ఇఫ్ వన్ హ్యాస్ గుడ్ థాట్స్, it will be something like a negative and positive coming together, leading to successful life.

0: You were listening to a dance drama entitled Sai Mahima, presented by the UK SSC Children on 2nd August 2015.
1: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
2: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 16th discourse on Gita Bhagavan delivered on 21st August 1984. In this discourse, Bhagavan deals with the most important chapter of Bhagavad Gita, which is Sankhya Yoga, the chapter on Jnana or wisdom, by understanding which, as he says, one can understand the entire essence of Gita easily. Sai Bhagavan Uvacha.
3: సాంఖ్యమనగా జ్ఞానం. సాంఖ్యము యాక్చువల్లీ మీన్స్ విజ్డమ్. ఈ జ్ఞాన విచారణ యందు అనాత్మ వస్తువులను లెక్కించటంలో ఈ సంఖ్యకు ప్రధానమైనటువంటి విలువలు. ఇన్ ది ఎంక్వైరీ ఆఫ్ విజ్డమ్, వన్ షుడ్ నాట్ అసోసియేట్ వన్ సెల్ఫ్ విత్ థాట్స్ ఆఫ్ ఇనర్ థింగ్స్. అర్జుని యొక్క బలహీనతను, శోకమును గుర్తించినటువంటి కృష్ణుడు, కృష్ణ హూ రికగ్నైజ్ ద వీక్నెస్ అండ్ ది ఫియర్ ఆఫ్ అర్జున, కల్వస విధం అని ఒక విధమైనటువంటి విసుగుతో అర్జునుని విమర్శించారు. అనగా తిరిగితనమని కాని, లేక శోకమని కాని, మనస్సు కూడినటువంటి చేరినటువంటి యొక్క మాలిన్యం అని కూడా చెప్పవచ్చు. కల్ముషమిదం మీన్స్ హ్యూమిడిటీ ఆర్ సారో ఆర్ గ్రీఫ్ అండ్ వీక్నెస్ అసోసియేటెడ్ విత్ ద మైండ్. అర్జున, ఈ శోకములకు, ఈ పెరిగితనములకు కారణం ఏమిటి? అర్జున, మన యొక్క మనస్సు యొక్క మాలిన్యమే దీనికి మూల కారణమని విమర్శించారు. అర్జున, వాట్ ఈస్ ద రీజన్ ఫార్ యువర్ గ్రీఫ్ అండ్ టిమిడిటీ? ఇట్ ఈస్ ది ఇంప్యూరిటీస్ ఆఫ్ యువర్ మైండ్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. కర్పణ్య దోష అని కూడాను పదమును ఉపయోగపెట్టాడు. హియర్ ఆల్సో యూజ్ ద వర్డ్ కర్పణ్య దోష, అనగా కృపణుడి యొక్క భావమే కర్పణ్యం. కర్పణ్యం రెఫర్స్ టు ద ఫీలింగ్ అండ్ ద నేచర్ ఆఫ్ కృపణ ఆర్ మీన్ పర్సన్. కృపణుడు అనగా దరిద్రుడని, లోభి అని అర్థం ఉంటున్నారు. ది మీనింగ్ ఆఫ్ కృపణ ఇస్ ఎ పూర్ మ్యాన్ అండ్ ఎ మైజర్లీ పర్సన్. అయితే ఈ అర్థములు అర్జునుకు అంత సరియైనటువంటివి కావు. బట్ దీస్ మీనింగ్ డు నాట్ రియలీ అప్రోప్రియేట్లీ డిస్క్రైబ్ అర్జున. కారణం ఏమనగా, అర్జునుడు లోభి కాదు. ది రీజన్ ఇస్ అర్జున ఇస్ నాట్ ఎ మైజర్, లేక దరిద్రుడు కాదు. హీఈస్ నాట్ ఈవెన్ ఏ పవర్టీ స్ట్రికెన్ వన్. కనుక ఈ లోభి అనేటువంటి ఒక అర్థం కానీ, దరిద్రుడు అనేటువంటి అర్థం కానీ అర్జునుకు సరైన సంబంధమైనటువంటి కాదు. ది వర్డ్స్ ఏ మైజర్ ఆర్ ఏ పర్సన్ హూ ఈస్ వీక్ ఇన్ మైండ్ దే డు నాట్ డిస్క్రైబ్ అర్జున ప్రాపర్లీ. ఉపనిషత్ అర్థమును పురస్కరించుకొని ఇతను అజ్ఞాని, అనగా జ్ఞానము లేనటువంటి వాడు అనేటువంటి అర్థము ఇతనికి సమన్వయం అవుతుంది. interpreting in the terms of meaning given in the Upanishad, it means that he is an ignorant person. Ajnaniga undatam chetane ee dukkha mohamulu adani munchettunnadi. Because he was ignorant, he was drenched in grief and timidity.
4: Samyogamuto yerpadeyukuntane moham.
3: Moham is associated with attachment.
4: Viyogamuto sambhavinchetunnadi dukkham.
3: On account of separation, grief comes.
4: Jeevitamu samyoga viyoga sankashatmakamaya sahasrala maatramainatundi tarangam.
3: Life may be compared to a flow wherein they will be coming together and separating themselves.
4: Idi samyoga viyogamulato koodinatundi manavuni yokka jeevitam.
3: Man's life is full of association and then separation.
4: Ikkada yuddham kudanu rendintiki madhyayandu chelinatundi bharati yuddham.
3: Even this battle of Kurukshetra also was one thing to illustrate that.
4: It is Sandhi Sthanam.
3: It was a point of Sandhi.
4: Sandhi anaga rendu kalamulu yokka chelikani.
3: Sandhi refers to a time when two different times joined together.
4: Ananda dukkhamulaku madhyam unnatundi Sandhi.
3: Sandhi refers to a point which comes in between sorrow and joy.
4: పగలు రాత్రికి మధ్యకు చేరినటువంటిదే సంధి.
3: ఇట్ కమ్స్ బిట్వీన్ డే అండ్ నైట్.
4: సంయోగ వియోగములకు మధ్య ఉన్నటువంటిదే ఈ సంధి.
3: ఇట్ కమ్స్ బిట్వీన్ కమింగ్ టుగెదర్ అండ్ సెపరేటింగ్.
4: కనుకనే ప్రతి మానవుడు కూడాను ఈ సంధి కాలము లోపలనే ఈ యొక్క సుఖదుఖములకు గురి అవుతున్నాడు.
3: ఓన్లీ అట్ దట్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ సంధి మ్యాన్ ఇస్ పుట్ టు జాయ్ అండ్ సారో.
4: పూర్తి సుఖమునందైనా ప్రవేశించాలి లేక దుఃఖమునందైనా ప్రవేశించాలి.
3: ఎయిదర్ హి హస్ టు ఎంటర్ ఫుల్లీ ఇన్ ది పాత్ ఆఫ్ జాయ్ ఆర్ ఇన్ సారో.
4: అయితే మానవుడు సుఖమునే అపేక్షిస్తాడు కానీ దుఃఖము ఏమాత్రము అపేక్షిస్తాడు.
3: బట్ మ్యాన్ ఆస్పైర్ ఓన్లీ ఫర్ జాయ్ బట్ నాట్ ఫర్ సారో.
4: కనుక నేను సుఖమును ప్రవేశించడానికి తగినటువంటి కృషి ఈ యొక్క జ్ఞానం.
3: సిస్టమ్ ఇన్ ద పాస్ ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ ఎంటరింగ్ ఇన్ టు జాయ్.
4: ఈ సాంఖ్య యోగములో అధికంగా శరీరం యొక్క విరక్తిని అందించి దివ్యత్వమైన కృతి యొక్క ఆత్మతత్వమును బోధించడమే జరుగుతుంది.
3: దిస్ యోగ సాంఖ్య యోగ టీచర్ డిటాచ్మెంట్ అండ్ డిస్గస్ట్ ఫార్ ద బాడీ అండ్ లవ్ ఫార్ డివినిటీ.
4: ఇక్కడ ఋషికేశ బుడాకేశ అని రెండు పదములు ఏర్పడుతూ వచ్చాయి.
3: టూ వర్డ్స్ ఋషికేశ అండ్ బుడాకేశ ఆర్ యూజ్డ్.
4: ఋషికేశుడు అనగా ఇంద్రియములకు అధిపతి.
3: ఋషికేశ రెఫర్స్ టు ద మాస్టర్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్.
4: బుడాకేశ అనగా ఇంద్రియములను నిగ్రహించినటువంటి వాడు.
3: బుడాకేశ రెఫర్స్ టు ద వన్ హూ హాస్ కంట్రోల్డ్ ది సెన్స్ ఆర్గన్స్.
4: ఇంద్రియములను నిగ్రహించినటువంటి వాడు అర్జునుడు. ఇంద్రియములకు అధిపతి అయినటువంటి వాడు కృష్ణుడు.
3: Arjuna has controlled the senses and Krishna is the master of the senses.
4: ఈ ఇరువురికి మధ్య ఏ విధమైన వివాదములు జరుగుతూ వస్తాయి.
3: The question and answer and the argument began between these two persons.
4: దీనికి మూల కారణం దేహాత్మ యొక్క తత్వమే అర్జునుడు.
3: The main reason is Arjuna is associated with body consciousness.
4: బంధువులను చూచి మిత్రులను చూచి జాలి నుండి వీరికి జరగబోయేటువంటి ప్రమాదముల గురించి విచారణ పడుతున్నాడు.
3: అర్జున వాస్ వరీయింగ్ ఆఫ్టర్ లుకింగ్ ఇన్ టు ది ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్ హి కుడ్ ఫాలో ద బ్యాటిల్ ఆఫ్ అబౌట్ హిస్ రిలేటివ్స్ అండ్ హిస్ ఫ్రెండ్స్.
4: అర్జున మొట్టమొదట దేహాన్ని గురించి విచారించు.
3: అర్జున ఫస్ట్ థింక్ ఆఫ్ ది బాడీ.
4: ఈ దేహతత్వం అనేది కేవలము జడంతో కూడినటువంటిది.
3: The principle of body is associated with inertness.
4: ఇది కేవలము జీవుడు ధరించినటువంటి ఉపాధి.
3: This is only a ఉపాధి which a jiva has put on.
4: ఇది కేవలం వస్త్రం వంటిది.
3: This will be compared to something like a cloth.
4: ఈ మలినమైనటువంటి వస్త్రమును పాతబడినటువంటి వస్త్రమును విసర్జించి నూతనమైన పరిశుద్ధమైనటువంటి వస్త్రమును ధరించుకోవటము మానవుడు సహజం.
3: It is natural for man to throw away dirty or worn out clothes and to wear new clothes.
4: ఇక్కడ వస్త్రం అనగా కొత్త వరకు మనం విచారించవలసినటువంటి విషయం.
3: We have to think a little about the meaning of this word వస్త్రం, cloth.
4: అయితే ఇది కేవలం వస్త్రం వంటిది.
3: This will be compared to something like a cloth.
4: ఈ మలినమైనటువంటి వస్త్రములు, పాతబడినటువంటి వస్త్రములు విసర్జించి

0: క్లోత్. అయితే మలిన వస్త్రమును విసర్జించి నూతన వస్త్రమును ధరించడం అంటే ఈ దేహమును వదలి మరొక దేహమును ధరించడమే.
1: లీవింగ్ డర్టీ క్లోత్ అండ్ వేరింగ్ న్యూ క్లోత్ ఇస్ సంథింగ్ లైక్ గివింగ్ అప్ దిస్ బాడీ అండ్ పుట్టింగ్ ఆన్ ఏ న్యూ బాడీ.
0: ఇది పాత వస్త్రం అనేటువంటి దానిగా నిరూపించాడు కృష్ణుడు.
1: కృష్ణ హెస్ ప్రూవ్ దట్ దిస్ ఈస్ సంథింగ్ లైక్ ఎ వోర్ రౌట్ క్లోత్.
0: అయితే సామాన్య మానవులకు ఇందులో సందేహం కలగవచ్చు.
1: ఆర్డినరీ పీపుల్ దే గెట్ ఎక్కువ డౌట్స్ ఇన్ దిస్ రిగార్డ్.
0: పాత వస్త్రం అనగా ఏ 80 సంవత్సరంలో, ఏ 90 సంవత్సరంలో, ఏ 100 సంవత్సరంలో అయిన తర్వాత ఈ దేహం అనేటువంటి వస్త్రం విసర్జించుకో ఎట్టి బాధను ఉండదు.
1: If you think that the body is something like a worn out cloth, after 80 years or 90 years, after the old age, you may say that it is a worn out cloth and this will be left.
0: ఇట్టు పాతబడక పురమే యవ్వనమందు ఒక బాల్యమునందు ఈ వస్త్రమును వదలటము కొత్త వస్త్రమును వదలనట్టే కదా.
1: If in the, during the youth or during the man before old age itself, if people die, it could amount to leaving the new cloth itself, isn't it?
0: ఒక 20 సంవత్సరముల యొక్క దేహము ప్రాణమును వదలినప్పుడు ఇది పాత వస్త్రము వదలనట్టుగా మీకు ఎట్లా అనుకోవడానికి వీలవుతుంది.
1: సపోజ్ ఏ బాడీ ఆఫ్ 20 ఇయర్స్ లీవ్స్ దిస్ అండ్ హౌ కెన్ యూ జస్ట్ డిస్క్రైబ్ దిస్ పర్టికులర్ వన్ యాజ్ ఏ వోర్న్ అవుట్ క్లోత్.
0: ఇది కొత్త వస్త్రం.
1: దిస్ ఇస్ ఎ న్యూ క్లోత్.
0: ఇది మన దృష్టిలో.
1: దిస్ ఈస్ ఇన్ అవర్ వ్యూ.
0: దీనికి విష్ణువు చక్కని ఒక ఆదర్శాన్ని అందించారు.
1: కృష్ణ హ్యాస్ ఆఫర్డ్ ఏ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ టు ఇలస్ట్రేట్ దిస్.
0: మనం ఎక్కడో ఏదో ఒక యాత్ర వెళ్ళినప్పుడు ఒక షర్టింగ్ క్లాత్ ఒక బట్టను మనం తీసుకుని వచ్చాం.
1: సపోజ్ at the time when we have gone on a tour or a pilgrimage, we have purchased a piece of shirting cloth.
0: ఆ కుట్టను తెచ్చి మనం ఎక్కడో బీరువులో పడవేశాం.
1: We have brought it and kept it in a bin.
0: ఏదో ఒక సందర్భం లోపల 5-6 సంవత్సరాలు అయిన తర్వాత ఈ బట్టలు సర్దేసిన సమయంలో ఈ వస్త్రములు కంటికి కనపడింది.
1: ఆఫ్టర్ 5 or 6 years, you when you were just putting the clothes away, you came across this particular piece.
0: తక్షణమే జ్ఞాపకం వచ్చింది. మరియు నేను ఫలాని సమయంలో తెచ్చినటువంటి వస్త్రం అనుకుని టైలర్ ని పిలిచి తన మెజర్ ఇచ్చి ఒక షర్ట్ ను కుట్టించు.
1: Immediately remembering when you brought this particular clothes 5 or 6 years ago, you took this particular piece of clothes to the tailor and gave the measurement, got a shirt stitch.
0: ఆ యొక్క కొత్త షర్ట్ ధరించాడు.
1: You wore that new shirt.
0: ఇదో మన ప్రేయర్ హాల్లో వచ్చి కూర్చోవడానికి వండినాడు.
1: He came to the prayer hall and to sit down, he bent a little.
0: People పేరు చిరి.
1: The back, the shirt was torn.
0: కొత్త షర్టు అప్పుడే చిరిగిపోయాయని అని మనం విచారిస్తాం.
1: You may be thinking that it was a new shirt, but still it was torn.
0: ఈ యొక్క అంతరార్థం ఏమిటి? షర్టు కుట్టడం కొత్తది కానీ బట్ట యొక్క స్టాక్ పాతది.
1: వాట్ ఇస్ ది రియల్ మీనింగ్ బిహైండ్ దిస్? ది క్లోత్ వాస్ ఓల్డ్ వన్, బట్ ది షర్ట్ ఆఫ్ కోర్స్ ఇస్ స్టిల్ న్యూ.
0: మనము కాలర్, ఆర్మ్స్, పాకెట్ అన్ని కుట్టడం అనేటువంటిది కొత్తగా కుట్టాడు.
1: స్టిచింగ్ ది ఎంటైర్ షర్ట్ వాస్ ఆఫ్ కోర్స్ న్యూ,
0: కానీ కుట్ట యొక్క స్టాక్ చాలా పాతది.
1: బట్ ద క్లోత్ వాస్ ఫ్రమ్ ఓల్డ్ స్టాక్.
0: అదే రీతిగా ఒక శరీరాన్ని ధరించడము, దీనితో కొత్త వయసును పెంచుకోవటము, ఇది కొత్తదిగా మనకు అనిపిస్తుంది.
1: వేరింగ్ ఎ బాడీ అండ్ స్పెండింగ్ ఎ లిటిల్ వైల్ ఇట్ విల్ లుక్ దట్ ఇస్ ఎ న్యూ బాడీ,
0: కానీ ఈ జీవితం యొక్క ఇది చాలా పాత.
1: బట్ ది యాక్చువల్లీ ఇట్ వాస్ ది ఆఫ్ ఓల్డ్ టైమ్.
0: ఇది జన్మాంతరంతో జన్మజన్మములు ఎందుకు దీని యొక్క స్వయం ప్రమాణం అనుసరిస్తూనే వస్తున్నది.
1: This has come down from birth after death, taking the life as a continuous principle.
0: దీనికి మరొక చిన్న ఉదాహరణ.
1: వన్ మోర్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
0: ఒక పెద్ద మనిషి,
1: క్వైట్ ఎ గ్రోన్ అప్ పర్సన్,
0: ఒక మంచి యువకుడు, ఇద్దరు ఉన్నారు.
1: అనదర్ యూత్, దీస్ టూ పీపుల్.
0: మంచి 25 సంవత్సరాల యువకుడు ఒక గుండు పైన సుత్తితో ఒక 20 వేట్లు వేశాడు.
1: The youth, who is in his 25th year, has struck 25 times on a stone.
0: 20 times. 20

0: రాయి అనేస్తూ, కానీ ఆ రాయి పగలలేదు. బట్ దట్ డిడ్ నాట్ బ్రేక్. కానీ కస్తూరిట్లాంటి ఆయన వచ్చి రెండు సుత్తియే కట్ట వేశాడు, అది పట్టిపోయింది.
1: A person like Kasturi came and with a hammer he gave two strokes that was broken.
0: 20 సంవత్సరం యువకుడు 20 వేట్లు వేసినప్పటికీ ఈ గుండు పగలలేదు. కానీ 80 సంవత్సరం యొక్క వృద్ధుడు రెండు వేట్లు వేస్తే పగిలిపోయింది. ఉండే మాత్రమేమిటి, అతను బలవంతుడా లేక ఇతను బలవంతుడా అని మనం విచారించాలి.
1: We have to inquire what is the reason behind not breaking for 20 strokes of a youth of 25 years, but a person of 80 years and he gave two strokes that was broken. What is the reason for this?
0: మనము ఈ యొక్క వృత్తులు వేసినటువంటి రెండు దెబ్బలను మాత్రమే మనం ఎంచుకుంటున్నాం.
1: We are counting only the two strokes which are given by
0: ఈ రెండు దెబ్బలకే అది పగిలిందని మనం భావిస్తున్నాము.
1: We think that it has given away only for two strokes.
0: కాదు, 22 దెబ్బలకి అది పగిలింది.
1: But it has given way for 22 strokes.
0: 20 దెబ్బలు యువకుడు వేయడం చేత అది మెత్తబడింది, రెండు దెబ్బలు వేసరికి రెండు చీలిపోయింది.
1: After being given 20 strokes by the youth, it was perfect. And next when two strokes were given by an elderly person, that gave way.
0: Adhe vidhamuga poyina janmamu lopala enno sadhanalu chesi enniyo vishayamulu anubhavinchi aa yokka deeni lopala adeham charinchadu.
1: Similarly, a person in the previous birth has done a number of sadhanas and enjoyed quite a few things and he has given up his life.
0: Ee janmamulo ఈ విధమైన వ్యక్తి వృద్ధాప్యం కాకపోవడమే దీనిని పూర్తి కావించుకున్నాడు.
1: ఇన్ దిస్ బర్త్ బిఫోర్ హీ అటైన్డ్ ఓల్డ్ ఏజ్ హీ గాట్ ఫుల్ఫిల్మెంట్.
0: అదే విధముగానే మనం ఈ జన్మములో ఉండినటువంటి యొక్క వయ ప్రమాణమును శక్తి సామర్థ్యములను మనం ప్రమాణంగా తీసుకుంటున్నాం.
1: వీఆర్ టేకింగ్ ద లైఫ్ అండ్ ది ప్రోగ్రెస్ అండ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ దిస్ బర్త్ అలోన్ ఇంటు అకౌంట్.
0: కానీ భగవంతుడి దృష్టి లోపల జరిగిపోయినటువంటి యొక్క ప్రమాణమును, జరిగిపోయినటువంటి యొక్క పరిస్థితులను, జరిగిపోయినటువంటి ఫలితమును దానిని ఆధారంగా తీసుకుంటాడు.
1: బట్ ఇన్ ది ఐస్ ఆఫ్ ది లార్డ్ హీ కన్సిడర్ ఆల్ ద పాస్ట్ లైఫ్, పాస్ట్ ఎఫర్ట్స్ అండ్ పాస్ట్ కాన్సిక్వెన్సెస్.
0: అదే విధముగానే నాయన ఈ దేహాలంతా కూడా జీర్ణమైపోయేటువంటి ఈ యుగయుగముల నుంచి తరతరముల నుంచి జన్మ జన్మముల నుంచి కూడాను ఈ విధంగా వస్తూనే ఉంటున్నాయి.
1: These bodies will come to ruin, and this has happened for a number of ages, a number of births, and for a long time this has happened.
0: Kanuka, ivi jeevinchipoyinatundi ee vidhanga kuda jeevinchipothayi.
1: These are worn out, and suddenly they will be ruined.
0: Jeeviti iti sariraha annadu.
1: This body is one which comes with
0: జీర్ణించిపోయేటువంటి శరీరము అని దీని పేరు.
1: దిస్ ఇస్ ది వర్మ, దట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ శరీరం.
0: మొదలు ఒక మాంసపు వృద్ధంగా పుడుతుంది.
1: వెన్ ఇట్ ఇస్ బోర్న్, ఇట్ బోర్న్ యాజ్ అ లంప్ ఆఫ్ ఫ్లెష్.
0: తిరిగి కోమలంగా పెరుగుతుంది.
1: డ్యూరింగ్ ద గ్రోత్ ఇట్ బికమ్స్ ఎ బ్యూటిఫుల్ బాడీ,
0: ఆకర్షణీయంగా అభివృద్ధి అవుతుంది.
1: బికమ్స్ అట్రాక్టివ్ అండ్ గ్రోత్.
0: క్రమక్రమేణా ఇది ఒక వికారాన్ని పొందిపోతుంది.
1: అల్టిమేట్లీ ఇట్ బికమ్స్ అగ్లీ ఆల్సో.
0: ఇది అనేక రకములుగా మార్పులు చెంది జీర్ణించిపోయేటువంటి.
1: దిస్ బాడీ ఇస్ వన్ విచ్ అండర్గోస్ ఎ నంబర్ ఆఫ్ చేంజెస్ అండ్ అల్టిమేట్లీ ఇట్ విల్ గెట్ వర్న్ అవుట్.
0: ఇది అనేక పరిణామములతో కూడినటువంటిది.
1: దిస్ విల్ బి సబ్జెక్ట్ టు ఎ నంబర్ ఆఫ్ చేంజెస్.
0: కనుక ఇది పరిణామములతో కూడినటువంటి జడమే కానీ చైతన్యం కాదు అన్నాడు.
1: దిస్ ఈస్ full of changes and an inert thing.
0: Aithe maatadutundadi, perugutundadi, pani chestundadi, perugutundadi, idi jadam enta avutundi ani oka vidhamaina sandeham kalagavachu.
1: One may get out, well, this is talking, this is doing work and this is living, how can you call this as inert?
0: Kadiyaraniki key isthe moodu muttu tirugutunde untayi, gattalu kodutundi, baagi ee gattalu aithe cheptundi.
1: Can you wind the watch? The three hands will be moving and at the particular hour they will be giving the bell also and all this will be going on.
0: Idi baaga kadalanta maatramana gantalu kottinanta maatramana ee pranamudagani manam cheppadaniki vilu avutundi.
1: Just because this hands move, watch works, then you say that this has life.
0: ఇది కేవలము కీ యొక్క ఆధారం చేత అది నడుస్తుండాలి, గంటలు కూర్చుంటాయి.
1: On account of the power of winding, this watch works and it functions properly.
0: దైవము యొక్క చైతన్యం యొక్క శక్తి చేతనే ఈ దేహం కూడా నడుస్తుండాలి, మాట్లాడుతుండాలి, చూస్తుండాలి, అన్ని పనుల్లో పాల్గొంటుండాలి.
1: On account of the life energy given by the God, this body also works, talks and performs.
0: ఈ లేకపోతే ఏ విధంగా గడియారం నడచలేదు, గంటలు చెప్పలేదు. అదే విధంగానే దైవత్వం అనేది దివ్య చైతన్యము లోపల లేకపోతే ఏ పని చేయలేదు.
1: Without being moved, just as the watch cannot function, so also this body will not be able to function without the divine principle being inside it.
0: కానీ జరుగుతుండాలి, నడుస్తుండాలి, గంటలు చెప్తుండాలి, కానీ పెరుగుతుండాలి ఈ దేహము. ఇది ఒక పెద్ద ఆశ్చర్యం.
1: Then the next question is, well, this body is growing. Watch will be only working.
0: But ఇది జడమైతే ఈ పెరగడం ఏమిటి, ఈ పెరగడానికి కారణం ఏమిటి? జడం పెరగదు కదా.
1: If this is alive, how can it grow? Inner things do not grow.
0: ఇచ్చివాడా ఇన్నము ఇల్లును ఊడ్చి ఇంత చెత్త తీసుకుని పోయి ఒక కుప్పలో వేస్తుంటే ఒక నెలకు కుప్ప కూడా పెరిగిపోతుంది.
1: If you wash the, if you sweep the floor and collect the dust and put it in a dustbin, even that heap also grows.
0: కనుక దీనికి దిన్నము కూడా ఈ ఘీ, దోశ, సాంబార్, చట్నీ, పప్పు ఇలాంటివన్నీ వేస్తుంటే ఇది పెరుగుతూనే ఉండాలి. ఆ చెట్టను నిలిపెడితే ఇది కూడా పెరగదు.
1: Similarly, when you go on feeding this body with the different types of food, this body also grows. If you stop giving
0: కనుక మనము ఆహారం అనేటువంటి చెత్తను వేస్తున్నాం కనుకనే ఇది పెరుగుతూ ఉంటుంది.
1: We are putting the food inside and therefore it is growing.
0: దిబ్బ పెరిగినంత మాత్రం నా ప్రాణం ఉన్నట్టు కాదు. అదే విధంగానే ఈ దేహం కూడా ఒక దిబ్బ వంటి.
1: A heap of dust, when it is growing, you cannot say that it has life. Similarly, this body, just because it is growing, you cannot say that it is...
0: దీనికి చైతన్యవంతమైన దైవత్వమే దీనికి ఆధారం.
1: The basis for this particular body is divinity, which is full of chaitanya.
0: కనుక ఈ చైతన్యమును లక్ష్యంగా తెచ్చుకుని నీ కర్తవ్యాన్ని నీవు ఆచరించు.
1: Remembering this principle of life, you discharge your duty.
0: అర్జునుడు అజ్ఞాని అని చెప్పడంలో ఏమాత్రం కూడా కొంత అర్థం లేనట్టుగా ఉంటాడు.
1: When you call Arjuna as an ignorant person, it looks as though there is no meaning.
0: అర్జునుడు అనేక విధమైనటువంటి విద్యలు ఎందు, అష్టశస్త్ర విద్యలు ఎందు అగ్రగణ్యుడే కాని ఆత్మజ్ఞానమునందు మాత్రము అతను వెనుకబడిన వాడే.
1: He has mastered a number of education, archery and other things, but in the education of spirituality, he has not got any appointment.
0: Okkokkaru tamatama yokka shaktini, tamatama yokka balamunu okkokka margam lopala danini specialize chestuntaru.
1: Each person may be specializing using all his capacities, faculties and powers in specializing in one particular field.
0: మానవుని ఎందుకు శక్తిని కొంతమంది సంగీతం నందు ప్రత్యేకమైన యొక్క అభివృద్ధిని గావించుకుంటారు.
1: సమ్ పీపుల్ విల్ యూజ్ దేర్ ఫ్యాకల్టీస్ అండ్ దేర్ కెపాసిటీస్ ఇన్ లెర్నింగ్ అండ్ మాస్టరింగ్ మ్యూజిక్.
0: అతనికి సంగీత విషయంలో ఉండినంత ప్రావీణ్యత మరొక విద్యలో ఉంటుంటారు.
1: హిస్ ప్రొఫిషియన్సీ ఇన్ మ్యూజిక్ యూ వుడ్ నాట్ ఏబుల్ టు గెట్ ఇన్ ది అదర్ థింగ్స్ హి డజంట్ హావ్ ఇట్.
0: మిగిలిన కొందరు ఏదో ఒక సాహిత్యంలో పోతుంటారు, కవిత్వంలో పోతుంటారు.
1: Similarly, some people may be in writing books and in writing poetry.
0: Chitri silpamu ilanti yokka margamlo kodanu tama yokka divya shakti abhivruddhiga vinchukuntuntaru.
1: Similarly, in painting and sculpture etc, they may be developing their own
0: capacity. Manam ponakkaledu mana institute nande aneka mandi samstaps untuntaru.
1: We need not go that far. Take our own institute as an example. There are a number of professors.
0: Okaru physics lokala chaala agyam sthanam undi.
1: One person would have achieved excellence in the area of physics.
0: ఇంకొకరు కెమిస్ట్రీ లో పోతుంటారు.
1: The other person might be in chemistry.
0: మరొకరు మ్యాథమెటిక్స్ లో వస్తుంటారు.
1: The third person might be in mathematics.
0: ఇంకొకరు బయాలజీ లో పోతుంటారు.
1: Another person in biology.
0: కానీ వారి వారి మార్గంలో వారు చాలా ఉన్నత స్థాయిని పొందవచ్చునే కానీ మరొక విషయంలో మీకు అంత తెలియదు.
1: They might have achieved extraordinary accomplishments in that particular area, but not, they do not know any other thing.
0: ఇప్పుడు వేదాధ్యయనము శాస్త్రము ఉంటుంది.
1: టేక్ ఫర్ example, study of scriptures or Veda.
0: వేదములు కొంతమంది వారికి శక్తినంతా కూడా దారపోసి అనేక విధములుగా కూడా దానిని అభివృద్ధి గావించుకుంటుంటారు.
1: Some people will have invested all their capacities in learning Veda and achieve
0: వేదమును వల్లించుట లోపల మన కామావధానికి తాకి వేటి మరొకటి లేదు.
1: In narrating or in pronouncing this Veda, our Kamavadhani is unique. There is no one equal to him.
0: వేదములో మహాపాండిత్యం తీసుకున్నాడు, ఉన్నత స్థాయిని అందుకున్నాడు.
1: He has achieved extraordinary scholarship in Veda. అంటే
0: కానీ లౌకిక విషయం లోపల సీత ఎవరో పెట్టి కృష్ణుడు భార్య అంటాడు.
1: బట్ ఇన్ ది వర్ల్డ్లీ నాలెడ్జ్ ఇఫ్ యు ఆస్క్ హు ఇస్ సీత హి వుడ్ సే హి ఇస్ ది వైఫ్ ఆఫ్.
0: లౌకికములో అతనికి ఏమీ తెలియదు పాపం.
1: ఇన్ వర్ల్డ్లీ నాలెడ్జ్ హి డజంట్ హావ్ ఎనీ.
0: కారణం ఏమిటి? వారి వారి ఎత్తినటువంటి వ్యక్తిని ఒక్కొక్క యాంగిల్ లోపల దాన్ని డెవలప్ చేసుకుంటున్నారు.
1: ద రీజన్ ఫర్ దిస్ ఇస్ they employ all their capacity in one particular area of knowledge and specialize in it.
0: Adi vidhamugane Arjunudu astra shastra vidya lopala akkagya sthanamunu andukunnadu.
1: In the same way, Arjuna had accomplished extraordinary heights of learning in the area of archery.
0: Migilinatundi vishayamlo aniki ema samuthiyadu.
1: In the other areas, he did not have such intense knowledge.
0: Anni rangamulu yendu అన్ని విషయములు ఎందు అగ్రగజ్యుడైనటువంటి వాడు ఒక్క దైవం మాత్రం.
1: ఇన్ ఆల్ ఫీల్డ్స్ హావింగ్ కంప్లీట్ మాస్టరీ అండ్ కంప్లీట్ ప్రొఫిషియన్సీ దేర్ ఇస్ ఓన్లీ వన్ పర్సన్ అండ్ దట్ ఇస్
0: ది అతనికి సర్వజ్ఞుడు అని పేరు.
1: దట్స్ వై హి హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సర్వజ్ఞ ఆమ్నిషియంట్.
0: ఈ సర్వజ్ఞుడైనటువంటి వాడే సర్వశక్తిమయుడిగా కూడా ఉంటాడు.
1: ఓన్లీ ఏ పర్సన్ హూ ఇస్ ఆమ్నిషియంట్ ఈజ్ ఆమ్నిపొటెంట్.
0: సర్వశక్తిమైనటువంటి వాడే సర్వవ్యాప్తుడుగా కూడా ఉంటాడు.
1: ఓన్లీ పర్సన్ హూ ఈజ్ ఆమ్నిపొటెంట్ ఈజ్ ఆల్ పర్వేసివ్.
0: కనుక సర్వజ్ఞత్వము, సర్వశక్తిత్వము, సర్వవ్యాపకత్వము ఒక దైవత్వములకు మాత్రమే.
1: దేర్ఫోర్ ఆమ్నిషియన్స్, ఆమ్నిపొటెంట్ అండ్ ఆమ్ని నాలెడ్జ్ ఈజ్ ఓన్లీ ఫర్ దిస్ గాడ్.
0: కనుక దేహమనేటువంటి దానిని నీవు జడముగా భావించుకొని నీవు ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించమని బోధించాడు.
1: Krishna taught Arjuna, consider this body as yours. Discharge your duty.
0: నీ యొక్క దేహతత్వం లోపల ఈ మోహం అనేటువంటిది మొట్టమొదట చంపుకోమన్నాడు.
1: He said, first place, kill the attachment. You are having body consciousness.
0: ఈ మోహము చాలా ప్రమాదము చేయించేది.
1: This attachment is rather dangerous.
0: విద్యానిత్య విషయ పరిశీలనను పూర్తి నిర్మూలన చేసేటువంటిది.
1: It destroys all capacity of discrimination.
0: ఈ మోహము తప్ప అన్యము ఏమాత్రం కూడాను ఇది అంగీకరించదు. ఈ మోహము తప్ప ఇది అన్యము ఏమాత్రము అంగీకరించదు.
1: Without this attachment, it would not be able to understand anything at all.
0: ఒక చిన్న కథ,
1: one small story.
0: ఒకానొక సమయంలో దేవేంద్రునకు శాప వశత్తు భూలోకంలో ఒక పందిగా వచ్చి పుట్టాడు.
1: Unfortunately, at one upon a time, Devendra was to be born as a fifth on earth.
0: Aite, itanu ee bhulokam lopala pandiga putti, oka purudu lopala tana jeevitamanta gadaputu unnadu.
1: Being born as a pig, he was spending all his time in washing water.
0: Ee purudu lopale tanoka paryato, itanato kaaparam chestunnadu.
1: He was living a family life in this muddy water in Arad.
0: Okaroka samayamulopala Naraduga aa margamulo potu ee oka devendrudu yokka swaroopanni chusadu.
1: Narada, while going in that particular way, he happened to just see Devendra.
0: Naradudu jali kaligindi.
1: He took pity upon him.
0: Akkade tirigi tani, o Devendra, em nee avastha? ఎందుకు ఏ విధమైన కర్మలు అనుభవిస్తున్నావు? నా యొక్క తపశక్తితో నీ యొక్క శాపమును విముక్తి గావించుకోవడానికి నేను తప్పక సిద్ధమవుతాను, నీవు దీనికి అంగీకరిస్తావా అని అడిగాడు.
1: నారద స్టాప్డ్ దేవ్రవాయ్ అండ్ అడ్రస్ దేవేంద్ర. దేవేంద్ర, వాట్ ఎ స్టేట్ యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్. ఐ కెన్ యూజ్ ఆల్ మై ది పవర్స్ ఆఫ్ పెనన్స్ అండ్ హెల్ప్ యూ
0: టు దేవలోకములో సర్వసుఖములు అనుభవించవలసినటువంటి నీవు ఈ పాడు పురుగులో జీవితాన్ని గడుపుతున్నావు, ఎటువంటి కర్మ, ఎంతటి పాపము అని తాను చాలా జాలిగా మాట్లాడాడు నారదుడు.
1: హీ What it is specifically telling the one who should enjoy all the luxuries in heaven, you are put to this kind of miserable life.
0: దానికి దేవేంద్రుడనే పని చెప్తుందని నారదా మా ఆనందములకు నీవెందుకు అడ్డు తగ్గుతావు.
1: దేవేంద్ర ఇన్ దట్ ఫార్మ్ ఆఫ్ స్పీక్ హి వాస్ జస్ట్ టెల్లింగ్ నారద వై ఆర్ యు కమింగ్ ఇన్ ది వే ఆఫ్ ఐ ఎంజాయ్
0: ఈ బురదలో ఉండేటువంటి ఆనందం దేవలోకంలో కూడా లేదు.
1: హి వాస్ టెల్లింగ్ ద జాయ్ దట్ ఐ గెటింగ్ దిస్ మడ్డీ వాటర్ ఐ డోంట్ థింక్ ఐ విల్ బి ఏబుల్ టు గెట్ ఆ
0: భార్యా బిడ్డలతో నేను అనుభవించేటువంటి ఆనందం స్వర్గమునందు కూడా కనిపించదు.
1: The life that I am enjoying with my wife and children in this muddy water, I don't think I can get in heaven.
0: ఇలాంటి ఆనందమును నీవు అడ్డుతగలకుండా దయచేసి వచ్చిన మార్గం పట్టుకుని వెళ్ళమన్నాడు.
1: Please don't come in the way of my joy, the time that I am enjoying now, go your way please.
0: అనగా ఈ మోహం అనేటువంటి మహామాయ చేత చిక్కుపడినటువంటి దేవేంద్రునకు కట్టకడపడికి దేవలోకం కూడా విసుకెత్తి.
1: దేవేంద్ర స్పెల్ ఆఫ్ the illusion of attachment did not realize the importance and the
0: gravity of padinatundi vyaktiki edi kudanu kanipinchadu.
1: One who is under the spell of moha or attachment, he would not be able
0: to maya shakti.
1: This is a powerful maya shakti.
0: Ee maya shakti ni nirmoolam gavinchukovalannanna aatma shakti anetundi gnanamunu abhivruddhi parchukovali.
1: If you want to destroy the power of illusion, you must develop the power of atma.
0: కనుక నీ మొట్టమొదటి అర్జునకు ఈ ఆత్మ విద్యను బోధించడానికి కోరుకున్నాడు
1: కృష్ణుడు. కృష్ణ అర్జున ఆత్మ విద్య
0: ఆత్మ విద్యను సరిగా అర్థము చేసుకున్నప్పుడే కర్తవ్య కర్మలు చక్కగా నిర్వర్తిస్తాడు.
1: ఓన్లీ ఆఫ్టర్ అండర్స్టాండింగ్ ఎడ్యుకేషన్ రిలేటింగ్ టు ఆత్మ వన్ వుడ్ బి ఏబుల్ టు డిశ్చార్జ్ వన్స్ డ్యూటీస్ ప్రాపర్లీ.
0: ఆత్మ విద్యను బోధించక కర్తవ్య కర్మలను దేశ ధర్మములో బోధించడం చేత ఇవి సక్రమంగా తాను చేసుకోలేడు నిర్వర్తించలేడు.
1: వితౌట్ టీచింగ్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ ఆత్మ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ డిశ్చార్జ్ ది డైలీ డ్యూటీస్ అండ్ ద రొటీన్ డ్యూటీస్ డ్యూటీస్ రిలేటింగ్ టు ది బాడీ.
0: కనుకనే దీని యొక్క కీలకమును ఆధారం చేసుకుని కృష్ణుడు అర్జునుడుకు ఈ యొక్క జ్ఞానోపదేశం చేయడానికి కోరుకున్నాడు.
1: బేస్డ్ అపాన్ దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్ అండ్ నాలెడ్జ్ Krishna undertook to teach Arjuna the knowledge of Atma.
0: లౌకికమైనటువంటి యొక్క ప్రబోధన చేతను లౌకికమైనటువంటి యొక్క పఠనం చేతను లౌకికమైనటువంటి యొక్క శ్రవణము చేతను కొంతవరకు మనసు పరివర్తన కలుగుతుంది.
1: Teachings relating to secular knowledge and listening and reading, this would not be able to, this may be able to help to some extent.
0: అయితే ఇది తాత్కాలికమైనటువంటి పొంగులు వంటివి.
1: This is only a temporary phenomenon.
0: భగవద్గీత శ్రవణం చేసే సమయంలో చాలా ఆనందంగాను అది సరైనటువంటి మార్గంగా సులభమైనటువంటి మార్గంగా మనకు తోస్తుంది.
1: When we are listening to భగవద్గీత, we feel so happy, so joyous, and it looks as though that
0: కానీ ఆచరణలో పెట్టడానికి ప్రవేశం చేసినప్పుడు ఇది అనేక విధములుగా పరిగణి.
1: But when we undertake practicing what we have learned in Bhagavad Gita, the real problems, the real difficulties come.
0: Manamu derini vinnamo, derini chadivinamo, dantlo manam pravesinchali.
1: Whatever we have heard, whatever we have read, we have to enter into that.
0: Krishna Chaitanya taru yatra tarpatu dakshina desamainatuvanti oka Sriranga pattanam cherukunnadu.
1: Krishna Chaitanya, while going on a pilgrimage, reached Srirangapatnam in south.
0: Akka Srirangapatnam lopala devalayamulo aneka mandi cherinaru.
1: In Srirangapatnam, in a temple, a number of people had assembled.
0: Akkada oka panditudu Bhagavad Gitanu bodhisthunnadu.
1: A particular pandit was speaking and exponing Bhagavad Gita.
0: Ee panditudu Bhagavad Gitanu cheppatamu శిష్యులు వల్లించటము దీనిని వ్యాఖ్యానం చేసి బోధించటము మీరు ఆలకించటము జరుగుతూ ఉంటారు.
1: దిస్ పండిట్ వాస్ రీడింగ్ భగవద్గీత, ది డిసైపుల్స్ వర్ రిపీటింగ్ ఇట్ అండ్ ది పండిట్ వాస్ గివింగ్ కామెంటరీ. దిస్ వే ఇట్ వాస్ గోయింగ్ ఆన్.
0: నేను ఒక మూలన కూర్చొని ఒక భక్తుడు కన్నులు మూసుకొని కంటదారాలు కారుస్తున్నాడు.
1: వన్ పర్టికులర్ డిసైపుల్ వాస్ ఫౌండ్ సిట్టింగ్ ఇన్ ఎ కార్నర్ షెడ్డింగ్ టియర్స్ ప్రొఫ్యూజ్లీ.
0: ఈ వినేటువంటి ఒక ప్రతి వ్యక్తి కూడా ఒక చిన్న భగవద్గీత దగ్గర పెట్టుకుని దాన్ని చదువుతూ అతను చెప్పేటువంటి దాన్ని వింటూ ఉన్నారు.
2: All the other people keeping a small book of Bhagavad Gita with them.
1: They were repeating it and they were listening very attentively.
0: Bhagavad Gita pustakanni attamnandu pettukunnatundi vyaktulu okkoka samayalo navatam okkoka samayalo aanandinchatam maroka samayalo vicharapattam ee rakamga veer yokka swaroopalu maarutu untunnayi.
1: People who were having Bhagavad Gita among the disciples, their facial expression were different. They were laughing, they were becoming serious, and it was changing over a period of time when he was responding.
0: ఒక మూలన కూర్చున్నటువంటి ఈ వ్యక్తికి ఎట్టి మార్పులు లేదు, కేవలం కంటి దారగా కారుతున్నాయి.
1: బట్ ది పర్సన్ హూ వాస్ సిట్టింగ్ ఇన్ ద కార్నర్, హీ వాస్ నాట్ హ్యావింగ్ ఎనీ సచ్ ఎక్స్పీరియన్స్ షోరింగ్ హిస్ ఫేస్. హీ వాస్ మియర్లీ షెడ్డింగ్ టియర్స్.
0: ఇది కనిపెట్టాడు చైతన్య.
1: కృష్ణ చైతన్య అబ్జర్వ్డ్ దిస్.
0: ఆ వ్యక్తి దగ్గరికి పోయి, ఏమయ్యా భగవద్గీత పారాయణం భగవద్గీత ఉపన్యాసము ఇంత ఆనందంగా జరుగుతున్న సమయంలో ఈ కంటిదారులు కాచడానికి కారణమేమిటన్నాడు. స్వామి, తమరెవరు? ఆ యొక్క సంస్కృత శ్లోకాలు నాకు ఉచ్చరించడానికి నాకు రాదు.
1: స్వామి, ఐ డు నాట్ నో హూ యు ఆర్. I do not know Sanskrit. I cannot pronounce. I cannot repeat the slokam.
0: Aa tappu tappuga uchcharinchi nenu tappu margamunu patte danikante aa granthamunu chuchetundi vidya kuda naaku ledu ganaka aa granthamunu chuchi nenu nerchukune danikante nenu annini visarjinchi aa Mahabharata yuddhamulo pala Krishna Paramatmudu veluku vaipu mundu vaipu kurchoni veluku vaipu Arjunudu kurchoni aa Krishnudu tanavu తిప్పి అర్జునుడితో మాట్లాడుతూ వచ్చేటట్టుగా ఆ చిత్రాన్ని నా హృదయంలో చిత్రించుకుంటున్నాను.
1: పిక్చరింగ్ ఇన్ మై ఓన్ హార్ట్ కృష్ణ గివింగ్ దిస్ భగవద్గీత టు అర్జున, టర్నింగ్ హిస్ హెడ్ బ్యాక్ టు అర్జున హూ వాస్ సిట్టింగ్ ఇన్ ద చారియట్.
0: ఆ అర్జునుడు ముందు కూర్చొని నా కృష్ణుడు పైన కూర్చొని ఉంటే నా స్వామికి మెడ నొప్పి ఉండింది కదా. కనుక నా స్వామి ముందు కూర్చొని అర్జునుడు వెనక కూర్చొని ఆ వెతుకు వైపున తల తిప్పటం చేత నా స్వామికి నా గొంతు ఎంత నొప్పిగా ఉంటుండాలో ఏమిటో అని దానిని చింతించుకొని నేను బాధపడుతున్నాను అన్నాడు.
1: ఐఎమ్ థింకింగ్ అండ్ ఐఎమ్ క్రయింగ్ బికాస్ వెన్ ఐ జస్ట్ ఇమాజిన్ కృష్ణ టర్నింగ్ హిస్ హెడ్ టు అడ్రస్ అర్జున హూ వాస్ సిటింగ్ బిహైండ్ ఇట్ మస్ట్ హావ్ కాస్డ్ ఎ లాట్ ఆఫ్ పెయిన్ టు కృష్ణ. ఇఫ్ ఓన్లీ కృష్ణ వాస్ ఆన్ హై పెడెస్టల్ Arjuna was in front of him. That would not have caused him any pain. This really hurts me very much. Therefore, I am crying.
0: Appudu Chaitanyudu anukunnadu. Veedu nijamaina bhakta.
1: Krishna Chaitanya then felt that this is a true devotee.
0: Krishnulo praveshinchadu.
1: He has entered into principle of
0: Krishna. Krishna Prematattvamulo sancharam chestunnadu.
1: He has been traveling in the principle.
0: Mahabharata yuddhamulo Krishnulato koodi unnadu.
1: He is a part and parcel of Krishna during Mahabharata yuddha.
0: Deenilo anubhavistunnadu papam.
1: He is experiencing all that.
0: Nijamuga anubhavamu anubhuti chala pradhanam kani arakinchatam patinchatam pradhanam kadani nirnayam chestunnadu.
1: Krishna Chaitanya concluded, experiencing that is greater than merely listening and repeating.
0: Inaadu kudanu mana Bhagavad Gitanu cheptunte raasukuneetunte vaaru kontha mandi బుక్కులు చూసుకుని చదువుకునేటువంటి వారు కొంతమంది ఈ రకంగా ఉండటం చేత ఇది బుక్కులోనే నిలిచిపోతుంది కానీ తలలోపల చేరదు.
1: Even now, when it is being expounded, some people go on writing something in the books and some people will be having their books. And if you come
0: to... Nijamuga hrudayanni chertadaginatundi vaadu chertavalsinatundi vaadu ee vratapothallo praveshinchadu.
1: The one who wants to get his heart completely exposed to the...
0: ఇది బాహ్యమైనటువంటి యొక్క భక్తిగా ఉంటుంది కానీ ఇది భావంతో కూడినటువంటి భక్తిగా ఉంటుంది.
1: It is a devotion which is external, not a devotion which is full of feeling.
0: ఒక్కటైనా మనం ఆచరణలో పెట్టితే చాలు గాని నూరు రాసుకునే ప్రయోజనం ఏంటి?
1: ఈవెన్ ఇఫ్ యూ ప్రాక్టీస్ వన్ ఇట్ విల్ బి మోర్ దాన్ ఎనఫ్. వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ టేకింగ్ డౌన్ 100?
0: పుస్తకంలో ఉన్న శ్లోకం అంతా మంత్రంలో చేర్చుకుంటే మంత్రంలో ఒక పుస్తకంగా మారి చేస్తుంటారు.
1: ఇఫ్ యూ ఓన్లీ ఫిల్ యువర్ హెడ్ విత్ ఆల్ ద కంటెంట్స్ ఆఫ్ ద బుక్ ది హెడ్ ఆల్సో బికమ్స్ అనదర్ బుక్. వాట్ ఇస్ ది యూజ్?
0: కనుక విన్నటువంటి విషయాన్ని హృదయంలో చేర్చుకోవాలి.
1: వాట్ ఎవర్ యూ హియర్ print them on your heart.
0: ఈ హృదయములో ఒక్కటైన నిష్ట చాలు, ఎప్పుడైనా మనం ప్రింట్ చేసుకోవచ్చు.
1: ఈవెన్ ఇఫ్ వన్ కెన్ స్టే ఇన్ ద హార్ట్ దట్ ఇస్ గుడ్ ఎనఫ్.
0: అందువల్లే మొన్న చెప్పాను, తల ఒకటి హృదయం ఒకటి.
1: దట్స్ వై ది అదర్ డే స్వామి సేడ్ హెడ్ ఈస్ వన్ ఎంటిటీ వన్ ఆర్టికల్ అండ్ హార్ట్ ఈస్ అనదర్.
0: పాండిత్యముతోన ఒక ప్రవీణతోనూ విద్యతోనూ తలను నింపుకునేదానికంటే ప్రేమతో హృదయాన్ని నింపుకోమన్నారు.
1: Instead of filling the head with scholarship, with knowledge, who ముఖేష్ ఇట్ ఇస్ బెటర్ వి ఫిల్ అవర్ హార్ట్ విత్ లవ్.
0: కనుక అర్జున నీవు ఈ విధమైనటువంటి ఒక లౌకికమైనటువంటి సంబంధ బాంధవ్యములకై వగచి విచారించి కేవలం శోకించటం ప్రయోజనం లేదు.
1: Therefore, Arjuna, there is no meaning in your grieving based upon the bodily attachments and bodily relationships.
0: నీవు అంతర్ముఖంగా నీ యొక్క హృదయాన్ని తిప్పుకో.
1: You introvert your mind.
0: అప్పుడే నీకు నేను బోధించేటువంటి విషయములంతప్పుడు చక్కగా అర్థమవుతాయి.
1: Then only you will be able to understand all the things which I have expounded.
0: నీవు శోకింప తగని వారికై నీవు శోకిస్తున్నావు.
1: You are grieving for people for whom you should not grieve.
0: అశోచ్యం అన్యశోచః అన్నాడు.
1: అశోక్యం అన్నశోచః చేస్తే
0: అనగా శోకించ తగనటువంటి వారికై నీవు శోకిస్తున్నావు అన్నారు.
1: For people for whom you need not feel sorry or sorrow, you are just grieving.
0: నీవు దీనికంత శోకించదగినటువంటి వాడు కాదు.
1: యూఆర్ నాట్ ద వన్ హూ షుడ్ సఫర్.
0: అందుకనే నీవు అజ్ఞానంతో నిండి ఉంటుండాలి నీ హృదయం.
1: దట్స్ వై యువర్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఈ అజ్ఞానం ముందు పారద్రోలాలి.
1: రిమూవ్ అండ్ డ్రైవ్ అవే దిస్ ఇగ్నోరెన్స్ ఫ్రమ్ యువర్ హార్ట్.
0: దీనికి 8 విధములైనటువంటి స్థితులు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ 8 స్టేజెస్ ఫర్ దిస్ పర్టికులర్.
0: ఈ దేశములు నీ హృదయములో నిలిచినంత కాలం కూడాను నీవు ఈ అజ్ఞానమును మునిగే ఉంటుంటావు.
1: So long as there is a remnant of it in your heart, you will be full of ignorance.
0: శేషము లేకుండా ఏ విధమైనటువంటి ఒక స్థితిని నీవు పొందుతావో అప్పుడే నీవు జ్ఞానానికి అర్హుడవుతావు.
1: Only when there is no balance of it in your heart, you will be worthy of understanding wisdom.
0: కనుక నీవు ఈ 8 శేషములను కూడాను నీ హృదయంలో లేకుండా చూసుకోమన్నాడు.
1: Therefore, you should not have any remnants of these 8 types of balance in your heart.
0: మొదటిది వాసన.
1: One is vasana.
0: రెండవది అగ్ని.
1: Second is fire.
0: మూడవది రుణము.
1: The third one is death.
0: నాలుగవది రోగము.
1: Fourth one is disease.
0: ఐదవది ద్వేషము.
1: Fifth one is country.
0: ఆరోది రాగము.
1: Sixth one is attachment.
0: ఏడవది విచారము.
1: Seventh is worry.
0: ఎనిమిదవది విషము.
1: Eighth is poison.
0: ఈ 8 ఏదైనా అన్ని పోయి కొంత విషముగా శేషం నీలో హృదయంలో ఉన్నప్పటికీ నీకు ఇది తప్పినది కాదన్నాడు.
1: అవుట్ ఆఫ్ దీస్ 8, ఈవెన్ ఇఫ్ యూ హావ్ రెమ్నెంట్స్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ ఇన్ ది స్లైటెస్ట్ డిగ్రీ ఇన్ యువర్ హార్ట్, యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ రిఫ్రెయిన్ ఫ్రమ్ సారో.
0: అంతా ఆరిపోయింది, కొంచెం ఎక్కడో ఉంటుండాలి.
1: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్. Fire is extinguished almost excepting for a small portion of it.
0: ఆ చిన్న అగ్ని గాలి విచ్చటం వల్ల గొప్పదిగా బయలుదేరి అది బ్రహ్మాండమైనటువంటి మంటగా బయలుదేరచ్చు.
1: Even if it is small to start with, on account of breeze, it may develop into a big.
0: కనుక ఆ చిన్న శేషం కూడాను ఉండకూడదు.
1: Therefore, there should not be any remnants of it.
0: రోగం అంతా నయమైపోయింది.
1: This is almost cured.
0: ఏదో కాళ్ళ పైన కొంచెం వాపు ఉంటుండాలి.
1: There is a little on the legs.
0: కానీ ఆ దేశం ఉంటున్నప్పుడు ఇంటికి వచ్చినట్టు అపత్యం చేసి తిరిగి ఒళ్ళంతా ఊదుకుంటచ్చు.
1: ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ హాస్పిటల్ టు హౌస్, ఇఫ్ యూ గివ్ అప్ డైట్, దెన్ ఇట్ మే బికమ్.
0: కనుక రోగ శేషం ఏమాత్రం కూడా ఉంటుండకూడదు, అగ్నిశేషం ఏమాత్రము ఉంటుండకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ రెమినెంట్స్ ఆఫ్ ఎయిదర్ డిసీజ్ ఆర్ ఫైర్.
0: ఇంకా రుణ శేషము అప్పు బాధ.
1: దెన్ ది నెక్స్ట్ వన్ ఇస్ ది డెట్.
0: అంతా తీరిపోయింది, ఏదో ఇంకా 1,000 రూపాయలు మాత్రం అప్పు ఉంది అంటే వడ్డీ పెరుగుతూ పోతుంది.
1: డిశ్చార్జ్ ఆల్ మై డెట్, బట్ దర్ ఇస్ ఓన్లీ 1,000 రూపీస్, బట్ ఆన్ దట్ ఇంట్రెస్ట్ స్టార్ట్ అక్యుములేటింగ్.
0: కనుక ఆ 1,000 రూపాయలు కూడా పూర్తి తీర్చేసేయట.
1: యూ షుడ్ డిశ్చార్జ్ దట్ 1,000.
0: అదే విధంగా శేషం అనేటువంటి కొంచెం ఉంటుండాలి అంటే పెరగడానికి అవకాశంగా ఉంటుంటాడు.
1: ఇన్ ది సేమ్ వే, ఇఫ్ దెర్ ఇస్ ఎనీ బ్యాలెన్స్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ దీస్ థింగ్స్, ఇట్ ఇస్ లైక్లీ దట్ ఇట్ టెండ్స్ టు గ్రో.
0: అజ్ఞానము మోహం అనేటువంటిది నీలో కొంత శేషం ఉంటుండాలంటే నేను ఎంత బోధించినప్పటికీ ప్రయోజనం లేదు.
1: దేర్ఫోర్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ రెమినెంట్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ అటాచ్మెంట్ ఇన్ యువర్ హార్ట్, వాట్ ఎవర్ ఐ టీచ్ బికమ్స్ యూస్లెస్.
0: కనుక ఈ అజ్ఞానం అనేటువంటి దేశాన్ని పూర్తి నిర్మూలం గావించాలి.
1: దేర్ఫోర్ కంప్లీట్లీ డిస్ట్రాయ్ ది ఇగ్నోరెన్స్ ఇన్ యువర్ హార్ట్.
0: కనుకనే ఈ సాంఖ్యాన్ని నీకు బోధిస్తున్నానన్నాడు.
1: దేర్ఫోర్ ఐఎమ్ టీచింగ్ దిస్ సాంఖ్య టు యూ.
0: భగవద్గీత లోపల సాంఖ్య యోగం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
1: ఇన్ భగవద్గీత దిస్ చాప్టర్ సాంఖ్య యోగ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ వన్.
0: ఈ ఆత్మ అనాత్మ విషయాన్ని చక్కగా గుర్తించుకుంటే మిగిలిన అధ్యాయములన్నీ కూడా దీని యొక్క ప్రతిబింబములుగానే కనిపిస్తుంటాయి.
1: ఇఫ్ వన్ కెన్ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ డిఫరెన్స్ బిట్వీన్ ఆత్మ అండ్ అనాత్మ, ఆల్ ది అదర్ చాప్టర్ has become very easy for understanding.
3: Kanuka manamu ee sankhyayogamlo okkokka shlokame rendu moodu tirumulu teesukunna kuda paravaledu chakkaga dani yokka vishayanni hrudayaniki hattukune tettiga arthamunu grahinchinappude ee sankhyayogam పూర్తిగా ఆలోచించటమే భగవద్గీత పూర్తిగా ఆలోచించిన వారం అవుతాం.
1: Therefore, we'll have to take stanza by stanza and spend if need be 2 or 3 days in understanding from the core of our heart, and thus if we do it, if we completely understand Sankhya Yoga, we have understood Bhagavad-gita in full.
3: ఒక్కొక్క పదాన్ని కూడాను ఒక్కొక్క రత్నంగా మనం భావించాలి.
1: Each word in the slokam will have to be considered as a gem.
3: దీనినే తిరిగి రేపటి దినము ఆర్య అనార్య అనేటువంటి విషయంలో కూడాను కృష్ణుడు చక్కగా ఉపదేశించాడు.
1: కృష్ణ హాస్ టాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్య అండ్ అనార్య ఇన్ ఎన్ ఎక్స్ట్రీమ్లీ ఫైన్
3: ఆర్యులు ఎవరు అనార్యులు ఎవరు అనేటువంటిది రేపు మనం ముచ్చటించుకుంటాం.
1: విల్ డిస్కస్ టుమారో హూ ఆర్యాస్ ఆర్ అండ్ హూ అనార్యాస్ ఆర్.
4: That was the 16th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which he delivered on 21st August 1984, Bhagavan dealt with the most important chapter of Bhagavad Gita, which is Sankhya Yoga, the chapter on Jnana or wisdom.
5: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.

عبدوا ولي من